శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 19వ తేదీ ఈరోజు శనివారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 9 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు సూక్తి సుధ.
1: దాంపత్యం. దాంపత్యం అంటే రెండు మనసులు, ఒక జీవన ప్రయాణం. దాంపత్యం అనే మాట వినగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? ఒక భార్య, ఒక భర్త, ఒక చిన్న ఇల్లు, ఒక కుటుంబం. కానీ నిజానికి దాంపత్యం అంటే ఇవన్నీ మాత్రమే కాదు. రెండు మనసులు కలిసి ఒకరి బలహీనతలకు మరొకరు బలంగా నిలబడి సుఖంలోనూ కష్టంలోనూ చివరి వరకు కలిసి నడిచే జీవన ప్రయాణమే దాంపత్యం. పెళ్లి రోజున ఇద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుతారు. కానీ జీవితం అసలు పరీక్ష పెళ్లి తర్వాతే మొదలవుతుంది. ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు మనకి ఎదుటివారి మంచి లక్షణాలే కనిపిస్తాయి. కానీ దాంపత్యంలో వారి అలవాట్లు కనిపిస్తాయి, లోపాలు కనిపిస్తాయి, కోపమూ కనిపిస్తుంది, అహంకారమూ కనిపిస్తుంది. అక్కడే అసలు ప్రేమకు పరీక్ష మొదలవుతుంది. నువ్వు నా కోసం మారాలి అనటం సులభం, నీ లోపాలు అర్థం చేసుకుని నిన్ను నేను సహకరిస్తాను అనటం గొప్ప విషయం. దాంపత్యంలో భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడకపోవటం గొప్ప విషయం కాదు. గొడవ వచ్చిన తర్వాత మన మధ్య సమస్యే ఉంది కానీ మన మధ్య బంధం బలంగా ఉంది అని ఆలోచించటం గొప్ప విషయం. ఒకసారి మనం జీవితాన్ని వెనక్కి తిరిగి చూస్తే పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇల్లు ఎంతో సందడిగా ఉంటుంది. వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి పెళ్లిళ్ళు, తల్లిదండ్రుల జీవితమంతా పిల్లల చుట్టూనే తిరుగుతుంది. కానీ ఒకరోజు పిల్లలు తమ తమ జీవితాల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ పెద్ద ఇంట్లో మళ్ళీ ఇద్దరే మిగులుతారు. అప్పుడు మనకు ఒక గొప్ప నిజం అర్థమవుతుంది. మన జీవితంలో ఎన్నో సంబంధాలు వస్తాయి పోతాయి, కానీ మనతో ప్రతిరోజూ కలిసి నడిచిన జీవిత భాగస్వామి మాత్రం మన జీవిత కథలో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఉండే ఏకైక వ్యక్తి. ఒకప్పుడు భార్య మీద భర్తకు కోపం వస్తుంది. ఇతను నా మాట వినట్లే అంటుంది. భర్త కూడా ఆమె నన్ను అర్థం చేసుకోవట్లేదు అనుకుంటాడు. కానీ అదే భర్త ఒకరోజు ఆలస్యంగా ఇంటికి వస్తే తలుపు చప్పుడైతే గబుక్కున చూస్తుంది భార్య. అదే భార్య అనారోగ్యంతో ఉంటే భర్త మనసు ఆందోళనకు గురవుతుంది. ఇదే దాంపత్యంలోని అసలైన ప్రేమ. అది ఎప్పుడూ మాటల్లో కనిపించదు. కొన్నిసార్లు ఒక గ్లాసు నీళ్లలో కనిపిస్తుంది, ఒక పూట భోజనం ప్రేమగా పెట్టడంలో కనిపిస్తుంది, జాగ్రత్తగా వెళ్ళిరండి అనే ఒక్క మాటలో కనిపిస్తుంది.

0: కోపం ఉన్నా మనసులో మాత్రం ఎదుటివారి క్షేమం కోరుకోవటమే కనిపిస్తుంది. అందుకే దాంపత్యానికి ప్రేమ ఎంతో అవసరం. అంతకంటే ఎక్కువ అవసరమైనవి పరస్పర గౌరవము, నమ్మకము, సహనము, సంభాషణ. మాట్లాడకుండా సమస్యలు పరిష్కారం కావు, అహంకారంతో బంధాలు నిలబడవు. మొదట నువ్వే మాట్లాడాలి అనే పంతంతో ఎన్నో అందమైన జీవితాలు దూరమైపోతున్నాయి. అందుకే క్షమాపణ చెప్పాల్సిన చోట క్షమాపణ చెప్పండి, ధన్యవాదాలు చెప్పాల్సిన చోట ధన్యవాదం చెప్పండి, ప్రేమను పంచాల్సిన చోట ప్రేమించండి. ఎందుకంటే మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయటానికి రేపు తప్పకుండా వస్తుందనే జీవితం ఏమీ హామీ ఇవ్వట్లేదు కదా. మన భారతీయ సంస్కృతిలో దాంపత్యాన్ని కేవలం ఒక ఒప్పందంగా చూడలేదు, సహధర్మచారిణి అనే భావనలో భార్యాభర్తలు ఒకరినొకరు మరొకరు భాగస్వామిగా భావించరాదు. సుఖంలో కలిసి ఉండటం పెద్ద విషయమేం కాదు, కష్టం వచ్చినప్పుడు చేయి విడవకుండా ఉండటమే నిజమైన దాంపత్యం. మన పెద్దలు ఒక మాట చెబుతారు, ఇల్లు ఇటుకలతో కాదురా అనుబంధాలతో నిర్ణయించబడింది అని. ఆ అనుబంధాలు ప్రేమతో కాపాడుకుందాం. జీవిత భాగస్వామి ఉన్నప్పుడే వారి విలువ గుర్తిద్దాం. ఎందుకంటే వారు దూరమైన తర్వాత మనం ఎంత కోల్పోయామో గుర్తొస్తుంది. వారి స్వరం తిరిగి వినిపించదు, వారి చేయి తిరిగి మన చేతికి రాదు. అందుకే వాళ్లతో మనతో ఉన్నప్పుడే ఒకసారి ప్రేమగా మాట్లాడదాం. మనం ఒకసారి మనస్ఫూర్తిగా నవ్వుకుందాం. నువ్వు నా జీవితంలో ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పుకుందాం. చివరిగా ఒక్క మాట, పరిపూర్ణమైన భార్య ఉండదు, పరిపూర్ణమైన భర్త ఉండడు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే రెండు మనసులుంటే ఆ దాంపత్యం పరిపూర్ణమవుతుంది. మనిషిలోని లోపాలు కాకుండా అతనిలోని మంచిని చూడగలిగితే ఇల్లే స్వర్గసీమ అవుతుంది. చివరికి ఒకరి చెయ్యి ఒకరు విడవకుండా ఉండండి, అదే ముఖ్యం. దాంపత్యం అంటే ఒకే ఇంట్లో కలిసి జీవించటం కారు, ఒకరి హృదయంలో మరొకరు జీవించటం.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ వైవిఎస్ గిరిరావు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: This is Akashvani. The news read by Tanvi Khurana. Prime Minister Narendra Modi will distribute more than 51,000 appointment letters to newly recruited youth in various government departments and organizations at the 20th Rozgar Mela today through video conferencing. Mr. Modi will also address the gathering on this occasion. This Rozgar Mela will be held at 45 locations across the country. The newly appointment candidates will be joining various ministries and departments of the Government of India, including Department of Revenue, Ministry of Railways, Ministry of Home Affairs, Ministry of Health and Family Welfare, Department of Financial Services, Ministry of Defence, among others. Prime Minister Narendra Modi will inaugurate the International Conference on the Future of Environment and Climate Dynamics today in New Delhi. The two-day conference is being organized by the National Green Tribunal. It will bring together environmental experts, judges of the Supreme Court and High Court, and district court judges. Secretaries of various ministries and senior government officials will also participate in this event. Representatives from state judicial academics, state legal services authorities, state expert appraisal committees, state environment impact assessment authorities and state wetland authorities will attend the conference. It will also bring together eminent judges and judicial representatives from 17 countries. India and UAE have reaffirmed their commitment to continued cooperation and coordination in efforts to promote regional peace, security and stability. Prime Minister Narendra Modi received a telephone call from the President of the United Arab Emirates, Sheikh Mohammed bin Zayed Al Nahyan. The two leaders exchanged views on the developments in West Asia. They also discussed new measures to further deepen the India-UAE comprehensive strategic partnership, including in the areas of energy, defense, technology, investment and health. The UAE president conveyed warm greetings on the Prime Minister's birthday and congratulated him on India's successful BRICS presidency. India has expressed deep concern over the escalating security situation in the Red Sea region. Briefing media in New

భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అన్నమాచార్య కీర్తన వింటారు.

టమాటోలో సమగ్ర శస్త్రరక్షణ గురించి తెలుసుకుందాం. ముందుగా టమాటాలో తెగుళ్ళని గనక మనం చూసినట్టయితే, ముందుగా వచ్చే ఆకుమాడు తెగులు. టమాటా పంట వేసిన 20 నుండి 25 రోజుల్లో ఈ తెగులు ఆశిస్తుంది. ముదురు ఆకుల మీద ముదురు రంగు లేదా నల్లటి వలయాకారపు మచ్చలు ఏర్పడతాయి. వర్షాల వల్ల గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలన్నీ కూడా కలిసిపోయి ఆకులు మాడిపోతాయి. నల్ల మచ్చల మధ్యలో వలయాలు ఏర్పడడం ఈ తెగులు ముఖ్య లక్షణం. తెగులు ఆకుల మీదనే కాకుండా కాడలు, కాండం, కాయల మీద కూడా కనిపిస్తుంది. ముందుగా వచ్చే ఈ ఆకుమాడు తెగులకి యాజమాన్య పద్ధతులు గనక మనం చూసినట్టయితే, తెగులు కలిగించే శిలీంద్రానికి ఆశ్రయమిచ్చే పంట అవశేషాలను, కలుపు మొక్కలను నిర్మూలించాలి. మొక్కలు నాటిన 20 నుండి 25 రోజుల్లో మ్యాంకోజెప్ 3 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 2 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు తీవ్రతను బట్టి 2 లేదా 3 సార్లు 7 నుండి 10 రోజుల వ్యవధిలో ఒకదాని తర్వాత మరొకటి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఇంకొకటి, ఆలస్యంగా వచ్చే ఆకుమాడు తెగులు. జూలై నుండి డిసెంబర్ మాసాల్లో ఆలస్యంగా వచ్చే ఆకుమాడు తెగులు ఉధృతంగా వస్తుంది. దీనివల్ల 100% పంట నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఆకుల చివర్లలో గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవై ఆకులు ఎండిపోవడం ఈ తెగులు ముఖ్య లక్షణం. ఈ మచ్చలకి ఒక నిర్దిష్టమైన ఆకారం అంటూ ఉండదు. మొక్కలు కాలినట్లుగా కనిపిస్తాయి. కాయల మీద, కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు కాయలన్నీ గోధుమ రంగుగా మారి కుళ్లిపోతాయి. ఈ తెగులు నివారణకి క్లోరోథలోనిల్

2 గ్రాములు లేదా కార్బండిజమ్ దీంతో పాటుగా మ్యాంకోజెబ్ మిశ్రమం 2 గ్రాములు లేదా డైమిథోమార్ఫ్ 1 గ్రాము దీంతో పాటుగా మ్యాంకోజెబ్ 3 గ్రాముల మిశ్రమం లేదా రిడోమిల్ ఎంజెడ్ 2 మిల్లీలీటర్లు లేదా పైరాక్లోస్టోబ్రిన్ దీంతో పాటుగా మెటిరామ్ 3 గ్రాములు లేదా సెమోక్సినిల్ దీంతో పాటుగా మ్యాంకోజెబ్ మిశ్రమం 2.5 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి 7 నుండి 10 రోజుల వ్యవధిలో ఒకదాని తర్వాత మరొకటి పిచికారీ చేయాలి. టమోటాను ఆశించే మరొక తెగులు శిలీంద్ర ఎండు తెగులు. భూమిలో అధిక తేమ, పొలంలో మురుగునీటి పారుదల సరిగా లేకపోవడం, వేడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఫ్యూజేరియం శిలీంద్ర ఎండు తెగులు కనిపిస్తుంది. తెగులు సోకిన మొక్కలు పసుపు రంగుగా మారి ఎండిపోతాయి. కాండాన్ని చీల్చి చూస్తే గోధుమ రంగు నిలువు చారలు కనిపిస్తాయి. దీని నివారణకి సరైన నీటి యాజమాన్యాన్ని పాటించాలి. 2 కిలోల ట్రైకోడెర్మాను 180 కిలోల పశువుల ఎరువుతో కలిపి, దీంతో పాటుగా 20 కిలోల వేపపిండిని కలిపి గోనె సంచులతో కప్పి చెట్టు నీడలో కానీ ఎండతగలని ప్రదేశంలో కానీ ఉంచి 3 రోజులకొకసారి నీళ్లు చల్లుతూ 15 రోజుల తర్వాత 1 ఎకరం పొలంలో వేసి కలయదున్నాలి. పొలంలో తెగులు గమనించినప్పుడు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజమ్ 1 గ్రాము దీంతో పాటుగా మ్యాంకోజెబ్ 2 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదలు చుట్టూ పోయడం వల్ల తెగులు వ్యాప్తిని అరికట్టచ్చు. టమాటాను ఆశించే మరొక తెగులు బ్యాక్టీరియా ఎండు తెగులు. టమాటాలో మొక్కలు అతి త్వరగా ఎండిపోవడం అన్నది ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు ముఖ్య లక్షణం. ఈ వ్యాధిని నిర్ధారించాలంటే తేలికపాటి పరీక్షను చేయొచ్చు. వ్యాధి సోకిన మొక్కల నుండి కాండపు మొక్కను కత్తిరించి ఒక గాజు గ్లాసులో ఉన్న నీటిలో 10 నుండి 15 నిమిషాలు ఉంచితే పాల రంగులో చిక్కని బ్యాక్టీరియా ఊట నీటిలోకి కత్తిరించిన అంచుల గుండా విడుదలవుతుంది. ఈ పరీక్షను ఉపయోగించి బ్యాక్టీరియా ఎండు తెగులను నిర్ధారించవచ్చు. దీని నివారణకి నాటే ముందే ఎకరానికి 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పౌడర్ భూమిలోనే వేసి కలయదున్నాలి. నాటే ముందు నారును స్ట్రెప్టోసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటాలి. పొలంలో తెగులు గమనించినప్పుడు కాపర్ ఆక్సిక్లోరైడ్తో పాటు స్ట్రెప్టోసైక్లిన్ 1 గ్రాము చొప్పున 10 లీటర్ల నీళ్లలో కలిపి మొక్క మొదలు చుట్టూ పోయడం వల్ల తెగులు వ్యాప్తిని అరికట్టచ్చు. ఫ్రెంచ్ చిక్కుడు పంటతో పంట మార్పిడి చేస్తే ఈ బ్యాక్టీరియా ఎండు తెగులని నివారించవచ్చు. టమోటాను ఆశించే మరొక తెగులు బూడిద తెగులు. బూడిద తెగులు ఆశించినప్పుడు ముదురు ఆకుల మీద తెల్లటి బూడిద రంగు మచ్చలు కనిపిస్తాయి. శిలీంద్రపు పెరుగుదల ఆకు అంతా కూడా వ్యాపించి ఆకులు ముడుచుకుని ఎండి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైనోకాప్ 1 మిల్లీలీటరు లేదా ట్రైడోమిఫాస్ 1 మిల్లీలీటర్ చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక టమాటోలో వైరస్ తెగుళ్ల విషయానికి వచ్చినట్టయితే తొలకరి వర్షాలు పడిన తర్వాత ముఖ్యంగా ఆగస్టు మాసం వరకు కూడా ఈ వైరస్ తెగుళ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా లేత ఆకుల మీద ఉంగరం వంటి గోధుమ రంగులో గుండ్రని తీగచారలు మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు ఎండిపోయి మొక్క పెరుగుదల అనేది ఆగిపోతుంది. తర్వాత ఆకు కాడలు కాండానికి పువ్వుకి కూడా ఈ మచ్చలు వ్యాపించి నల్లగా మారి ఎండిపోతాయి. పూతాకాయలు రావు. ఇది తామర పురుగుల ద్వారా పొలమంతా వ్యాపిస్తుంది. తెగులుని గమనించినప్పుడు ఎస్ఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 1 మిల్లీలీటరు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటిలో కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2 లేదా 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక టమాటాను ఆశించే పురుగుల విషయానికి వచ్చినట్టయితే రసం పీల్చే పురుగులు, తామర పురుగులు, పేనుబంక పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ మొదలైన రసం పీల్చే పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడమే కాకుండా వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేస్తాయి. కాబట్టి వీటి నివారణకి ప్రధాన పొలం చుట్టూ 2 నుండి 3 వరుసలు మొక్కజొన్న, జొన్న లేదా సజ్జ పంటల్ని వేసుకున్నట్టయితే ఈ తామర పురుగుల వలసలని అరికట్టచ్చు. తద్వారా వైరస్ తెగుళ్ల వ్యాప్తిని కూడా అరికట్టచ్చు. వీటి ఉధృతిని తగ్గించడానికి ఎకరం పొలంలో 4 నుండి 5 చొప్పున పసుపు లేదా నీలం రంగు పూసిన రేకులను గ్రీజు పూసి పెట్టాలి. రసం పీల్చే పురుగులు ఈ డబ్బాలకు ఆకర్షించబడి అతుక్కుని చనిపోతాయి. మొక్కలు నాటిన 20 రోజుల తర్వాత ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా థైమిథాక్సమ్ 1 గ్రాము చొప్పున లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక టమాటోలో కాయతొలిచే పురుగుల విషయానికి వచ్చినట్టయితే 20 నుండి 25 రోజుల వయసున్న టమాటో మొక్కల్ని, 40 నుండి 45 రోజుల వయసున్న బంతి మొక్కల్ని 16:1 నిష్పత్తిలో ప్రధాన పొలంలో నాటడం ద్వారా పచ్చపురుగు బంతి మొక్కలకి ఆకర్షించబడుతుంది. తద్వారా టమాటాలో దీని ఉధృతిని తగ్గించవచ్చు. కొద్ది నెలలుగా టమాటాను
టమాటో లీఫ్ మైనర్ అనే పురుగు ఆశించి నష్టపరుస్తుంది.

వస్తోంది. వీటి పిల్ల పురుగులు ఆకుల మీద వంకర టింకర సొరంగాలను చేసి ఆకుపచ్చని పదార్థాలని తింటూ ఉంటాయి. ఇవి ఆకుల్నే కాక పూ మొగ్గలు కాయలపై కూడా ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. పురుగు ఆశించిన కాయల మీద సన్నని రంధ్రాలు ఏర్పడి మార్కెటింగ్కి పనికిరావు. ఒక్కొక్కసారి ఈ

ఆకర్షించే లింగాకర్షక బుట్టలు ఎకరానికి 10 చొప్పున ఏర్పాటు చేయడం ద్వారా పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. పురుగుల్ని గమనించినప్పుడు రైనాక్సిఫైర్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయోడీ కర్బు 1 గ్రాము, దీంతో పాటుగా డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు టమాటాలో నల్లి పురుగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ పురుగుల ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకుల మీద పసుపు రంగులో మచ్చలు కనిపించిన తర్వాత ఆకులు కూడా పసుపు రంగులోకి మారిపోతాయి. దీని నివారణకి వేప నూనె 10 మిల్లీలీటర్లు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా ప్రాపర్గేట్ 1 మిల్లీలీటర్ చొప్పున 1 లీటర్ నీటిలో కలిపి ఆకుల కింద భాగం కూడా బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. ఇక టమాటాలో వివిధ ఆకారాల్లో తెల్లని చారలు ఆకుల మీద కనిపిస్తూ ఉంటాయి. దీన్నే పాము పొడ తెగులు అంటారు. పురుగులు ఆశించిన ఆకుల్ని మొక్కల నుండి తీసి నాశనం చేయాలి. దీని నివారణకి 5% వేపగింజల కషాయం లేదా ట్రైజోఫాస్ 1.5 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాబట్టి రైతు సోదరులు సరైన సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు గనక పాటించినట్టయితే రసాయన మందులపై పెట్టే ఖర్చు తగ్గించుకుని అధిక నికర ఆదాయాన్ని పొందొచ్చు.

0: పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగనపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం అమరావతి నుంచి విశాఖపట్నానికి బయలుదేరతారు. విశాఖ చేరుకున్న అనంతరం ఆర్కే బీచ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక మత్స్యకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్ధిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముగించుకుని విశాఖ నుంచి అమరావతికి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణమవుతారు. రాజధాని అమరావతి పరిధిలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ గుంటూరు సహా సమీప ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న జరిగిన 66వ రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజధానిలో నూతనంగా నిర్మించనున్న అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పియర్ టవర్తో పాటు లిఫ్టుల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణాలకు 661 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఎల్పీఎస్ జోన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు 1,548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ అనుమతి ఇచ్చింది. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను నిన్న కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహకారాన్ని కోరుతూ వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగనపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ ప్రస్తుత

0: పురోగతి భవిష్యత్ కార్యాచరణపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో హోంమంత్రి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఈగల వ్యవస్థ రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలన నియంత్రణకు సమగ్ర చర్యలు చేపడుతోందన్నారు. గత 21 నెలల్లో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును గణనీయంగా తగ్గించామని హోంమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్ నెల చివరి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఉండి రైల్వే గేట్ వద్ద జరుగుతున్న ఓవర్బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
1: ఈ ప్రాంతపు రాకపోకలకి అనేక సంవత్సరాలుగా మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇది ఉండులో ఉన్నప్పటికీ కూడా ఈ రూట్ ని కనీసం ప్రయాణించేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి రోడ్డు కూడా గుతుకలతో ఉండిపోయి బస్సులు, లారీలు, కార్లు ఏది కూడా తిరగలేనటువంటి పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అక్కడ ఉన్నటువంటి రోడ్డు కూడా నవంబర్ ఆఖరి నాటికి దీన్ని పూర్తి చేస్తా ఉండడం ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా పూర్తయి తీరుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా.
0: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి రాష్టంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ యువత బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలను పెంపొందించుకునే వివరాలు అందుబాటులో ఉండేలా నైపుణ్య పోర్టల్ను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యా సంస్థల సొసైటీ 59వ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి అధ్యక్షతన గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలన్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించిన వారిలో దాదాపుగా 27 మంది ఐఏఎస్, 20 మంది ఐపీఎస్, 13 మంది ఐఆర్ఎస్, 4 ఐఎఫ్ఎస్లుగా మరెంతో మంది సమాజంలో అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తున్నారని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం, 25 వసంతాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా విజయవాడలో బీజేపీ రాష్ట కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా 10,000 యూనిట్ల రక్తాన్ని సేకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు గత రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలాయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులుగా భయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మలాయప్ప స్వామిని కన్నార దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
3: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ మలయప్ప స్వామివారిని కనులారా దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శనివారం ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడ వాహన సేవలను టీటీడి నిర్వహించనుంది.
0: రాష్టంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ పరీక్షలకు శిక్షణ కోసం ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొంది. విద్యార్థులకు ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, వచ్చే నెల 1న ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించింది. అక్టోబర్ 2వ తేదీన ఎంపిక జాబితా ప్రకటించనున్నట్టు, 5వ తేదీ నుంచి 8 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తామని పేర్కొంది. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎన్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితలావర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో

0: ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: కోస్తాంధ్రప్రదేశ్ మరియు హనాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతిని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగరపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: भारतस्य सफल ब्रिक्स अध्यक्षतायै तस्य अभिनन्दनमपि कृतम्। प्रधानमन्त्री मोदी ब्रिक्स शिखर सम्मेलने शेख खालिदस्य सहभागितायै तथा भारतस्य अध्यक्षतायाः अन्तर्गतं महत्वपूर्णानां परिणामानां प्राप्तौ सति संयुक्तारबामीरातस्य सहयोगस्य सहमतेः च प्रशंसां कृतवान्। दिल्ली विश्वविद्यालयस्य छात्रसंघस्य निर्वाचनाय मतदान प्रक्रिया ह्यः सम्पन्ना। अस्मिन् निर्वाचने 8.41% मतदानं पञ्जीकृतम्। मतदानं द्वयोः चरणयोः सम्पन्नम्। ध्यातव्यमिदं यत् अध्यक्ष उपाध्यक्ष सचिव संयुक्त सचिव चेत्येभ्यः पदेभ्यः मतदानं जातम्। मतगणना अद्य दिल्ली विश्वविद्यालयस्य उत्तर परिसरे स्थितस्य विश्वविद्यालय क्रीडांगणस्य बहुद्देशीय सभागारे भविष्यति। ऐषमः एशिया क्रीडा महोत्सवस्य 20तमस्य संस्करणस्य भव्योद्घाटन समारोहः अद्य जापान देशस्य आईशी नागोया स्थिते पालोमा मिजुहो क्रीडांगणे भारतीय समयानुसारं मध्याह्ने 2:30 आरप्स्यते। द्विवारं ओलंपिक पदक विजेत्री मनु भाकर अथ तजिन्दर पाल सिंह तूरः च उद्घाटन समारोहे भारतस्य ध्वज वाहकौ भविष्यतः। एशिया क्रीडा अद्यारभ्य अक्टूबर मासस्य 4 दिनांक पर्यन्तं प्रवर्तिष्यते। इति वार्ताः।
1: ఈ రోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు వింటారు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో శతక పద్య సౌరభం శీర్షికన మారణ కవి రచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం వింటారు. సమర్పణ డాక్టర్ చివుకల సుందరరామ శర్మ. ఇంకా బోయి భీమన్న గారి జయంతి సందర్భంగా బోయి భీమన్న సాహిత్య పరిచయం, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచార్య గారి ప్రసంగం, ఇంకా శ్రీమతి వేమూరి సత్యవతి గారి స్వీయ కవితలు, లలిత గీతం ప్రసారమవుతాయి. 8:35 తెలుగు చిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 9 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవంలో భాగంగా మోహిని అవతారం సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర గారు, శ్రీ పి వెంకట చలపతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 9:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి వయోలిన్ వాయిద్యం ప్రసారమవుతుంది. 10 ప్రాంతీయ వార్తా విభాగం వారి వసుదైక కుటుంబం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం. వెనువెంటనే రాబోయే అతిథి కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 స్టంపుడ్ సీజన్ 5th ఎడిషన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 లాహిరి లాహిరిలో కార్యక్రమం ఉంటుంది. ఇందులో కొన్ని తెలుగు చిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 12:40 వివిధ కళాకారులు గానం చేసిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో కోసూరి జయసుధ గారి స్వీయ కవితలు, ఇంకా విశేషాలు, లలిత గీతాలు ప్రసారమవుతాయి. 2:30 తెలుగు చిత్ర గీతాలు. 3:00 టీన్ టైం. 4:00 యువలయ. 4:30 హిందీ పాఠం. చాత్రోన్ కేలియే సూచనాయే 10వ తరగతికి హిందీ పాఠం ప్రసారమవుతుంది. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్ రావు, విద్యార్థిని షేక్ అలియా ఫర్హత్. 4:45 శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం వారిచే జానపద గీతాలు ప్రసారమవుతాయి. 5:00 చిత్రగీతాలు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో కిశోర బాలికల ఆహారపు అలవాట్ల గురించి డాక్టర్ కె లక్ష్మీగారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:15 చిత్రగీతాలు. 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు.

ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి, 8:40 దేశభక్తి గీతం, 8:45 నుంచి విజయవాడ ఏమేటలపై ప్రసారమయ్యే కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో నిర్వహించనున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ తదితర మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ అభివృద్ది ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని రోజ్గార్ మేళా ఒక నిదర్శనం. 20వ రోజ్గార్ మేళాతో వివిధ శాఖలు, ప్రభుత్వ సంస్థలలో మొత్తం సుమారు 12,75,000 మంది యువత నియామక పత్రాలు అందుకున్నారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తుపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఈ సదస్సులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట న్యాయ అకాడమీలు, రాష్ట న్యాయ సేవా సంస్థలు, రాష్ట నిపుణుల మదింపు కమిటీలు, రాష్ట పర్యావరణ ప్రభావ మదింపు సంస్థలు, రాష్ట చిత్తడి నేలల సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన పద్దతులు, సంస్థాగత అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు ఒక వేదికను అందిస్తుంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ధ నౌకలు 2 తేలికపాటి యుద్ధ విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పగించింది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణ విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందించింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ విమానయాన

0: సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ, పౌర విమానయాన సాంకేతికతలను స్వదేశీకరించడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందించారు.
1: मैं इस अवसर पर हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड की प्रशंसा करना चाहूंगा. आपने भारत के एरो स्पेस कैपेबिलिटी बिल्डिंग जर्नी में अपने आप को एक इम्पॉर्टेंट पिलर के रूप में स्थापित किया है. एचएल ने एयरक्राफ्ट मैन्युफैक्चरिंग, हेलीकॉप्टर डेवलपमेंट, ओवरहॉल, रिपेयर, मेंटेनेंस और एयरो स्पेस इंजीनियरिंग में वैल्यूएबल कैपेबिलिटीज डेवलप. हमें एचएल को एक ऐसे ऑर्गेनाइजेशन के रूप में देखना होगा.
0: వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత్ దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పడుతుందని పేర్కొంది. ఈ సదస్సుకు అస్సాం, ఢిల్లీ, గోవా, కేరళం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిషా రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక, ఇంధన, కనెక్టివిటీ రంగాలలో సమగ్ర సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. నేపాల్లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల డాక్టర్ జయశంకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీక్యాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడటం నుంచి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 4 సంవత్సరాలలోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్, ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన, అభివృద్ది, స్టోరేజీలు అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తుందని మంత్రి చెప్పారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
2: वी आर ऑलरेडी ग्लोबली कम्पेटिटिव. अभी जितने भी 5 प्लांट में जो प्रोडक्शन चालू हुआ है वो सब के सब एक्सपोर्ट में कॉम्पिटिशन में खड़े उतर रहे हैं, क्वालिटी पर भी और कॉस्ट में भी. सो वी आर ग्लोबली कम्पेटिटिव एंड इट्स अ वेरी गुड जर्नी. सेमिकॉन 1.0 वॉज ऑल अबाउट मेकिंग द फाउंडेशन. सेमिकॉन 2.0 इज अबाउट बिल्डिंग ओवर दैट फाउंडेशन.
0: భారత్ కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణీందర్ సిధుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చలను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ఒప్పందాన్ని ముగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. సెపా ఒప్పందం వస్తు సేవల వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర ఆర్థిక సహకార రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. సెపా ఒప్పందాన్ని త్వరగా ముగించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించవచ్చని, భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాపార వాతావరణ సర్వే 2026 సంచికలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని దేశంలోని స్వీడిష్ వాణిజ్య మండలి తాజా నివేదిక వెల్లడించింది. 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది. ఈ సమాచారాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పంచుకున్నారు. ప్రపంచ అస్థిరతల నేపథ్యంలో స్థిరత్వం, వృద్ది,

0: వ్యాపార సౌలభ్యం విషయంలో మన దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశిస్తోందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, మాహే, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, గుజరాత్, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ ప్రాంతాలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. విదేశీ విరాళాల క్రమబద్దీకరణ సవరణ బిల్లు 2026 సంబంధించి పార్లమెంటరీ సంయుక్త కమిటీ మొదటి సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగింది. లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలపై హోంమంత్రిత్వశాఖ ప్రతినిధులు కమిటీకి వివరాలు అందించారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశం సంతోషకరమైన వాతావరణంలో జరిగిందని, సభ్యులు పలు అంశాలపై ప్రశ్నలు అడిగారని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా
1: శతకపద్య సౌరభం మారణకవి రచించిన భాస్కర శతకపద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం వింటారు. సమర్పణ డాక్టర్ చివుకుల సుందరరామశర్మ గారు.
2: మారణకవి రచించిన భాస్కర శతకంలో పద్యం, అతను దలంచి గూర్చి ప్రజ ఆదరమప్ప విభుండు కోరినన్ గదిసి పదార్థమిత్తురు అటు కానగా వేగమే కొట్టి తెండనన్ మొదటికి మోసమవు పొదుగు మూలముకు వసిన పాలుగల్గునే పిలికినగాక భూమి పశు బృందము ఎవరికైన భాస్కర. దీని భావం, మానవులు పశువులకు పిడికిన పాలు వస్తాయి గాని పొదుగు కోస్తే పాలెట్లా వస్తాయి. అలాగే రాజు కూడా సమయాన్ని చూచి ప్రజలను పిలిచి అవసరాన్ని చెప్పి ఆదరంతో అడిగితే ధనమిస్తారు గాని కొట్టి తెండనన ఇస్తారా? ఇవ్వరు సరికదా, తన అధికారానికి ముప్పు కలుగుతుంది. ఇది పద్యభావం. చూస్తే రాజు రాజ్య పరిపాలన కోసం ప్రజల మీదే ఆధారపడతాడు. ప్రజలు కూడా తమ రక్షణ పోషణ కోసం రాజు మీదే ఆధారపడతారు. ఇది అన్యోన్య ప్రేమాస్పదమైన అనురాగ గౌరవ సంబంధం. అటువంటప్పుడు రాజు ప్రజల ధనాన్ని పన్నుల రూపంలో ఆశించడంలో తప్పు లేదు. రాజు ధనం సమకూరే చోటు లేవో ఇలా చెప్తారు, కర్షకులు వణిజులు గోరక్షకులు ధనాధీసునకు ధనము వడగూడెడి చోటులు. అయితే ఆ కర్షకుల దగ్గర వణిజుల దగ్గర గోరక్షకుల దగ్గర అవే తన ధనాగారమునకు ఉత్పత్తి స్థలాలు అయినా వానికి ఇంచుకయు హానిగాక ఉండ తనకును బండా

0: మొదవగ ఉపార్జన చేయవలయు. వారికి హాని కలగకుండా తన భాండాగారాన్ని నింపుకోవాలి, గాని బలవంతం చెయ్యకూడదు. భాండాగారాన్ని నింపుకోవాలని అనుకున్నా ధర్మసిద్ధిగా సంపాదించాలి. అదే శాశ్వత కీర్తి, సద్గతి కలిగిస్తుందని రాజనీతి చెప్తోంది. ఇక్కడ భాస్కర శతకాని పద్యాన్ని పోలినం, అట్లాంటి పద్యం భారతంలో కూడా కనిపిస్తుంది. పరుసదనము మెయిన్ అరిగొన చొర తొగదు, అది పొదుగుగోయు చొప్పగు విను పాల్గురించుకొన తలంచిన అరయవలది గోవు ప్రజయు అట్టిది అధిపా. దౌర్జన్యంతో పన్ను వసూలు చేయకూడదు. అది ఎలాంటిదంటే పాలిచ్చి ఆవు పొదుగు కోసుకున్నట్లే అని భారత పద్యానికి అర్థం. పాలు కావాలంటే ఆవును కాపాడుకోవాలి కదా అంటాడు భారతకర్త. ప్రజలు అలాంటి వారే. ఇక్కడే శాంతిపురమంలో భీష్ముడు ధర్మరాజుకు బోధ చేస్తాడు. అదేమిటంటే, కోరి తోటవాడు కుసుమ ఫలంబులు కోయునట్లు రాజు కొనగవలయు అవ్వనములను నరికి అంగారములు చేయు భంగి అయిన భూమి పాడుగాదే. తోటమాలి ఏం చేస్తాడు? తోటలో ఉన్న పూలు పళ్ళు కావాలి అనుకున్నట్టయితే ఎంతో చాలా జాగ్రత్తగా ఆ పూలు పళ్ళు కోసుకుంటాడు. అంతేగాని ఆ పూలు పళ్ళు సరిగా రావటం లేదని మొక్కలన్నీ నరికి ఆ తోటను తగులబెట్టాడు. అలాగే రాజు కూడా ప్రజల ధనం కావాలంటే వారిని సరైన సమయంలో తోటమాలి పూలు పళ్ళు చక్కగా జాగ్రత్తగా కోసుకున్నట్లుగా ప్రజలని పిలిచి ఆదరించి మంచి చెడు చెప్పి తన అవసరాలు చెప్పి ధర్మం సంపాదించాలే కాని వారిని దండించి బెదిరించి శిక్షించి వారి నుంచి ధనం రాబట్టకూడదు. అలా ధనం రాకపోగా మొదటికే మోసం వచ్చి తన రాచరికానికే ముప్పు కలుగుతుంది. ఈ రాజధర్మాన్ని చక్కని దృష్టాంతంతో మారణకవి చెబుతున్నాడు. ఆవు నుంచి పాలు కావాలంటే ఏం చేయాలి? నెమ్మదిగా నయాన ఆదరమైన మాటలతో పొదుగు నుంచి పాలు పితుక్కోవాలి, గాని ఆ పొదుగునే కోసుకుంటే ఏం ప్రయోజనం? పద్యం మరొక్కసారి. అతను తలంచి కూర్చి ప్రజ ఆదరమొప్ప విభుండు కోరినన్ గదిసి పదార్థమిత్తురు అటుకానక వేగమే కొట్టి తెండనన్ మొదటికి మోసమవు పొదుగు మూలముకు వసిన పాలుగల్గుని పిదికినగాక భూమి పశు బృందము ఎవరికైన భాస్కరా.
1: శతక పద్య సౌరభం మారణకవి రచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం మీరింతవరకు విన్నారు. సమర్పణ డాక్టర్ చివుకుల సుందర రామశర్మ గారు.
2: ఉదయరేఖలు కార్యక్రమంలో తరువాత బోయి భీమన్న జయంతి సందర్భంగా బోయి భీమన్న సాహిత్య పరిచయం వింటారు. సమర్పణ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి.
3: నా సుఖాలు సంతోషాలు గౌరవాలు సమస్తము సరస్వతి ప్రీత్యర్థం. నా కష్టాలు నష్టాలు దురదృష్టాలు అన్నీ శివార్పణం అంటాడు పద్మశ్రీ బోయి భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయనే కవితా సంకలనంలో. భూలోకనందనంగా భాషించే సౌందర్య కేంద్రం మన కోనసీమ. రాజోలు తాలూకా మామిడి కుదురు అనే గ్రామంలో బోయ పల్లయ్య నాగమ్మ అనే పుణ్య దంపతులకు 1911 సెప్టెంబర్ 19వ తేదీన జన్మించాడు. ఆయన పుట్టింది పంచమ కులంలో. ఇక్కడ చిన్న విశ్లేషణ అవసరం. అదేంటంటే 1917లో పంచమ వర్గం వారిని ఆది ఆంధ్ర అనేవాళ్లు. అది 1931 నాటికి హరిజన అనే పదం వాడుకయింది. ఆ తర్వాత 1936లో షెడ్యూల్డ్ కులాలనే పేర భారత ప్రభుత్వం లెక్కల్లో నమోదైంది. అయితే ప్రస్తుతం దళిత అనే పదమే వాడుకలో ఉంది. నిజానికి భూలోక స్వర్గమైన కోనసీమలోని మామిడి కుదురులు ఒక మందారవనం. అది అందులో బోయ అనే ఇంటి పేరున్న వారి మెరక ఒక కల్ప తరువుల కట్ట. అయితే వారికి ఉన్నదంతా కొబ్బరి తోటే. అందుకే ఆయన కొబ్బరి ఎక్కడ కనిపించింది

మధ్యన నాకు దానిలో కొబ్బరి తోటలు కనిపిస్తాయి. కోనసీమ ప్రత్యక్షమవుతుంది. అమ్మ ఒడిలో చంటి పాపలా అంటాడు శివాలకలు అనే ఖండికలో. కొబ్బరి అంటే భీమన్నకు మహా ఇష్టం. ఒక రకంగా చెప్పాల్సి వస్తే ప్రాణం. మామిడి కుదురులో ప్రాథమిక విద్య చక్కగా చదివాడు. అనంతరం రాజోల హైస్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. హైస్కూల్ చదివే రోజుల్లో వస్త్రధారణ చాలా తమాషగా ఉండేది. నెత్తిన ఓ పిలక, నొసట నల్లని సిలాయి, అంటే సిలాయి అంటే సిలాయి బుట్ట అన్నమాట, గోచి బిళ్ళ, పంచకట్టు, తెల్లని జాంపండులాగా వేద శాస్త్రం చదివే ఒటులాగా ఉండేవాడు. నిజానికి వాళ్ళ నాన్నగారికి చాలా ఇష్టమైన వేషం అది. బాల్యం నాటి చెవుల పోగులు ముక్కు కాడ మిడిల్ క్లాసులోనే తీసేశాడు. ఒకసారి క్లాసులో అందరి ముందు భీమన్న వాళ్ళ గురువుగారు రే భీమన్న బెంచకు అన్నాడు. సరే గురువుగారు మాట విని అలా బెంచి మీద నిల్చున్న భీమన్నను చూపి రే చూడండి రా, నిజమైన వేద విద్యార్థిలా వీళ్ళేడు అని చెప్పి తన దగ్గరున్న పరీక్ష పేపర్ల కట్ట విప్పి ట్రాన్స్లేషన్లో మొట్టమొదటి బహుమతి భీమన్నదే అని ప్రకటించేసరికి క్లాసంతా చప్పట్ల వర్షం కురిసింది. అలా విద్యార్థి దశలోనే రాజోలు హైస్కూల్లో చదివే రోజుల్లోనే ప్రణయలహరి అనే కావ్యం కూడా రచించాడు. విద్యార్థి దశలో అదో సంచలనం. అనంతరం కళాశాల విద్యకు కాకినాడ పిఆర్ కళాశాలలో చదివాడు. బీఏ కూడా పూర్తి చేశాడు. కాలేజ్ చదివే రోజుల్లో నాటకాలు రాస్తూ నాటకాలు వేస్తూ విద్యార్థి దశలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యువకవిగా, నాటక రచయితగా, నటుడిగా, ప్రయోక్తగా బహుముఖ ప్రతిభ కనిపించారు. బోయి భీమన్న వివాహం కూడా సంప్రదాయాన్ని కాదని వినూత్న పద్ధతికి నాంది పలికాడు. ఆ రోజుల్లోనే 1936 మే 1వ తేదీన సాయంత్రం గొల్ల చంద్రయ్య గారి కుమార్తె నాగరత్నమను దండలు ఉంగరాలు మార్చుకునే పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. ఆనాటికి ఆ వివాహ పద్ధతి ఓ పెద్ద సంచలనం. అదే పద్ధతి అనంతర కాలంలో చాలామంది అభ్యుదయ ప్రగతివాదులు కూడా అనుసరించి అనుకరించారు. బోయి భీమన్న జీవితాన్ని సూక్ష్మంగా గమనిస్తే బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, ఉద్యోగం, రచనా విన్యాసం, గౌరవ పురస్కారాలు తదితర జీవన రేఖలు విశ్లేషించవచ్చు. చిట్ట చివరిగా ప్రముఖులతో గల పరిచయాలు కూడా తెలుసుకోవచ్చు. బోయి భీమన్న ఉద్యోగ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవించాడు. అన్నిటినీ అధిగమించి తన సత్తా చూపి శభాష్ అనిపించుకున్నాడు. 1940 ముమ్మిడివరం మిడిల్ స్కూల్లో టీచర్గా ప్రారంభించి రాజోల హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా 4 పనిచేశాడు. 1941 ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్గా మద్రాసు గవర్నర్ నుంచి గౌరవ ప్రతిపాదన వచ్చింది. అదే ఆ కాలంలో చాలా గొప్ప పదవే. నిజానికి అదే సమయంలో కుసుమ ధర్మన్న కూడా సెనేట్ మెంబర్గా ఉన్నారు. డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ఉపకులపతిగా ఉన్న కాలంలో అంతా కవితామయంగా కమనీయంగా సాగింది అనేవాడు భీమన్న. అలాగే పత్రికా రంగంలో కూడా తనదైన ముద్ర వేశాడు. 1936 తాపీ ధర్మారావు నేతృత్వంలో నడుస్తున్న జనవాణి పత్రికలో సబ్ ఎడిటర్గా, 1938 మద్రాసులోనే ప్రజామిత్ర పత్రికలో ఉప సంపాదకుడిగా, 1939 నవజీవన పత్రికలో సంపాదకుడిగా, ఆపై మద్రాసులోనే 1950-55 ప్రాంతంలో ఆంధ్రప్రభలోనూ పనిచేశాడు. ఆ తర్వాత ప్రభుత్వోద్యోగిగా ఆంధ్రప్రదేశ్ నియమించిన అనువాద విభాగం డైరెక్టర్గా, ఆపై రిజిస్ట్రార్ ఆఫ్ బుక్స్ అధిపతిగా 1964 వరకు పనిచేశారు. ప్రతి ఉద్యోగంలోనూ తనదైన ముద్ర వేసి సాహిత్యాన్ని సంపూర్ణంగా పండించాడు. బోయి భీమన్న రచనా ప్రస్తావనకు వస్తే అది ఒక పెద్ద అనంత సాగరం. 70 రచనలు చేశాడు. సంప్రదాయ పద్య కావ్యాలు, నాటకాలు, భావగీతాలు, సంగీత నృత్య ప్రధాన నాటకాలు, విమర్శలు, శతకాలు, వ్యంగ్య రచనలు, లేఖా సాహిత్యం, త్రిపదలు, ట్రుమ్రీలు అనే నూతన సాహితీ ప్రక్రియలు ఎన్నో ఆయన అద్భుతంగా చేసి సమాజాన్ని చైతన్యపరచాడు. ప్రతి సందర్భంలోనూ దళిత నిమ్న వర్గాల ప్రజలకు ఆది దేశపు అంటే భారతదేశపు మూల పురుషులనే స్థిరపరిచి స్థాపించాడు. దళిత రసాద్వైత స్థితిలో ఉన్న నిమ్న వర్గాలకు చదువే ప్రధాన భూమిక కావాలని ప్రతిపాదించాడు, కృతకృత్యుడయ్యాడు. సంప్రదాయ కావ్యాలు చాలా ఉన్నా
మచ్చుకు కొన్ని ఇక్కడ ప్రస్తుతం.

ప్రస్తావించాలి. తొలిగా దీపసభను గుర్తించే ముందు ఇది ప్రబంధ కావ్యం అనే చెప్పాలి. ఇది ఒక తాత్విక రచన. ఈ కావ్యానికి కథానాయకుడు రైతు కూలి. ఆయన ఇంట్లో దీపం వెలిగించడానికి నూనె కూడా లేని పేదవాడు. వెలుగునిచ్చే దీపం కోసం నిత్యం ఆరాటపడ్డాడు. దీపపు కాంతి ఆకాశ మార్గాన పయనిస్తూ ఉంటే మన కథకుడు కన్నులు మూసి ఆ దీపపు కాంతిని మనస్సుతోనే చూసేవాడు. ఈ కావ్యం అంతా చెంపగొత్పల బాలలు, కందము, సీసము, తేటగీతులతో ఉన్నాయి. ఈ కావ్యం సమతా దృక్పథం, అవినీతిపైన నిరసన, అమానుషత్వంపై విముఖత, దారిద్ర్య నిర్మూలన, కరుణ, కృషివల ప్రశంస మొదలైనవన్నీ కనిపిస్తాయి. దీనికి చిన్న ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. దీపానికి వివక్ష లేదు, వాడే మనిషికి తప్ప. వెలుగుకు వివక్ష లేదు, ఉపయోగించే మనిషికి తప్ప. మనిషి మేధ వెలుగైతే సమత వెళ్ళి విరుస్తుంది అంటాడు. ఈ కోవలదే రాగవైశాఖి కూడా. ఇది ఒక శృంగార కావ్యం. ప్రేసి ప్రియులు ప్రేమ లేఖల ద్వారా రాసుకున్న అనురాగ ప్రేమగాథ. శ్రావణ మాసం నుంచి వైశాఖి వరకు కలిసి 10 పూర్ణిమలు, అంటే 10 పూర్ణిమలు 10 అధ్యాయాలుగా 123 ప్రకరణాలుగా నడిపిన ఓ ఆనంద పూర్ణ కుంభం ఇది. ఈ రచన పెద్ద తుఫాను రేపింది. పాటలు పద్యాలు ఉన్న రాగవైశాఖి సుమనోజ్ఞమైన వచన కావ్యంగా నిజానికి భాషిస్తుంది. కానీ ఇందులో ఉన్న పాటలు పద్యాలు అద్భుతమైనటువంటి రీతిలో కొనసాగాయి. ఈ కోవలోదే మరో గేయ కావ్యం అకాండ తాండవం. ఇది 189 గేయ ఖండికలున్న కావ్యం. శివ నర్తనలోని గజ్జలు 189 అంటారు. వాటికి ప్రతీకలుగా 189 ఖండికలను రాశాడు. శివుని తాండవమే ఇతివృత్తం. మానవుడు దారి తప్పి తోటి మనిషికి ప్రకృతికి చేస్తున్న విధ్వంసం ఆపాలని ఆనాడే బోయి భీమన్న చెప్పాడు. ఇది సర్వ మానవ సౌభ్రాతృత్వం కావాలని కూడా ప్రబోధించాడు. ఇక్కడ ఓ చిన్న ఉదాహరణ చెబుతాడు. శక్తి కొలది కష్టపడుచు, చాలినంతగా అనుభవించుచు, ఎవని మటుకు వాడు బ్రతికిన ఎలకు స్వర్గమే దిగిరాదటమై అన్ని ఉద్బోధిస్తాడు అఖాండ శివ తాండవంలో. భీమన్న రాసిన మరో కావ్యం అనాది కొస నుంచి అనంత తత్వంలోకి. ఇందులో దాదాపు 90 కవితలు ఉన్నాయి. ఈ గ్రంథానికి ముందు మాట రాస్తూ అనాది కొస నుంచి అనంత తత్వంలోకి అంటే ఏమిటి అని ప్రశ్నించి ఫ్రమ్ ద ప్రజెంట్ టు ద ఇటర్నిటీ అని అంటాడు. ఈ లోకంలో ఏదైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలియదు. అనంతం అంటే తుదిలేంది కదా. అందుకు అనాది కొస నుంచి అనంతంగా సాగే ప్రకృతిని, మానవ మనుగడను అనాదిగా కొనసాగటానికి స్త్రీ పురుషుల మధ్య గల ప్రేమ జీవన విధానం మొదలైన అంశాలు ప్రస్తావించి కవితోద్యాన వనాన్ని సృష్టించి సాహితీ ప్రియులకు కానుగ్గా ఇచ్చాడు. అది ఎలాంటిదంటే, లక్షముళ్ల పొదల్ని భరించి ఒక్క తోటైనా పెంచుకుందాం అని జీవన దృక్కోణాన్ని వివరిస్తాడు. ఇంకా మోక్షం నా జన్మహక్కు, శివాలకలు, మధుబాల, మధుగీత, గిల్లు చెబుతున్నా, చివరి మెట్టు, భీమన్న ఉగాదులు, భీమన్న కావ్యకుసుమాలు మరెన్నో ఈ కోవలోకి వస్తాయి. శతక రచనలో కూడా భీమన్న తమాషాలు చేశాడు. పిల్లి శతకం, కూలీ శతకం, టెంకాయ చిప్ప శతకం, భీమ శతకం మొదలైనవన్నీ చెప్పుకోవచ్చు. భీమ శతకంలో వాలి చంపేనొకడు మూలన పొంచుండి, భీష్ము చంపేనొకడు బేరమాడి, రాజకీయం ఎప్పుడు రావణ కాష్టమ్మే, విశ్వభోగ ధామ వినుర భీమా అంటాడు. నిజానికి ఈరోజు రాజకీయం కూడా అలాగే రావణ కాష్టంలాగానే ఉంది అని స్పష్టం చేసుకోవచ్చు. అనంతరం ఒక నూతన సృష్టి చేసిన భీమన్న త్రిపదలు. త్రిపదలు అనే సాహిత్య ప్రక్రియను గమనిస్తే ఇందులో హేతువాదం, వాస్తవ జీవనం, నిగూఢమైన జీవిత సత్యాన్వేషణ చేసిన కవి శ్రేష్ఠుడిగా దర్శనమిస్తాడు. తెలుగు సాహిత్యంలో ద్విపద సాహిత్యం శివ కవులతో ప్రారంభమైందని అందరం అంటాం. అది 2 పాదాల కవితా ప్రక్రియ. భీమన్న సృష్టిలో 3 పాదాల కవితను త్రిపద అంటాడు. త్రిపదలు మెదడుకు పదును పెట్టే పద్యాలు. ఉదాహరణకు, స్వార్థం లేకుండా వ్యక్తి లేడు, వ్యక్తి లేకుండా సమాజమే లేదు,
సమా

సమాజం లేకుండా భగవంతుడే లేడు అని స్పష్టమైన సత్యావిష్కరణ చేస్తాడు. మూడు పంక్తుల్లో జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవనాన్ని ఆవిష్కరించాడు. అలాగే తెలియని మూర్ఖుడి కంటే తెలిసి తెలియని మూర్ఖుడు ప్రమాదకారుడు. వ్యాఘ్రం కంటే గోముఖ వ్యాఘ్రం ప్రాణాంతకం అని అంటాడు. తర్వాత జానపదుని జాబులు అన్న మరో రచన కనిపిస్తుంది. 1940 ప్రాంతంలో అచ్చైన రచన ఇది. కూలీల అవస్థలు, అవిద్య, వాళ్ళని మోసం చేసే పెత్తందారులు, బ్రోకర్లు మొదలైన విషయాలన్నీ కూడా మిత్రునికి రాసిన లేఖల రూపంలో వచ్చినదే జానపదుని జాబులు. తరువాత పరిశీలించదగినటువంటిది ప్రదర్శన సాహిత్య ప్రక్రియ. ఇందులో వ్యంగ్యాత్మక రూపకాలు, ప్రతీకాత్మక రూపకాలు చాలా ఉన్నాయి. 1958 రాసిన పడిపోతున్న అడ్డుగోడలు, 1954 రాసిన అసూయ, 1963 రాసిన మానవుని మరో మజిలి, 1963 రాసిన చిత్రకళా ప్రదర్శన, 1979 రాసిన ప్రగతి మొదలైనవన్నీ ఇందులో కనిపిస్తాయి. ఇక ఐతిహాసిక రూపక సాహిత్యంలో కొద్దిగానే ఉన్నా అవి అత్యంత సాంఘిక పౌరాణిక సమ్మేళిత నాటకాలుగా భాషిస్తాయి. అందులో 1959 రాసిన రాగవాసిష్టం ఒకటి. ఇతివృత్త స్వీకారానికి వస్తే పంచమ కన్య అయినటువంటి అరుంధతి తపోధనుడైన వశిష్ఠుని ప్రేమగాథ ఇది. ఇందులో అంటరానితనం, అస్పృశ్య భావన ఉంది. 12 రంగాలున్న ఈ నాటకంలో కుల సమస్య, అస్పృశ్యత నివారణ ప్రధాన ఇతివృత్తం. అరుంధతి అస్పృశ్య వర్ణానికి చెందిన మహిళామణి అని అందరూ భావిస్తే ఈమె మూలం ఆర్య జాతీయురాలని వర్ణించి వివరిస్తాడు. ఆర్య అనార్య భేదమే లేదని భూమి పుత్రులైన ఆది మూల వాసులైనటువంటి ఈ భూమి వారసులే వారే ఈ ప్రప్రథమ భారతీయులని నిలదీస్తాడు. నిష్కల్మషమైన జీవనానికి వర్ణ భేదాలుండకూడదని ఈ నాటకం వివరిస్తుంది. అలాగే బాలయోగి నాటకం కూడా ఒకటి. దీన్ని బాలయోగియం అని ప్రస్తావించారు. ఆంధ్ర రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో సాధారణ దళిత కుటుంబానికి చెందిన కటికదల సుబ్బారావు జీవితగాథ ఇది. బాలయోగిగా ప్రసిద్ధి చెందిన సుబ్బారావు 10 ఏళ్ల వరకు పల్లెలోని పిల్లలందరితో ఆడుకున్నాడు. ఆ తర్వాత 5 ఏళ్లు పాలేరుగా పనిచేశాడు. 16 ఏట ఏ గురువు ప్రోత్సాహం లేకుండా తపస్సు ప్రారంభించాడు. అక్కడే లంక తల్లమ్మ అనే దేవత ఉత్సవాలు జరిగే సమయంలో ఉత్తరముఖంగా కొబ్బరి చెట్టు నీడలో ధ్యాన నిమగ్నుడయ్యాడు. ప్రారంభంలో ఏదో అప్పుడప్పుడు ఎండలు వానలకు చలించకుండా పాలు పండ్లు కొంచెం తీసుకునేవాడు. అనంతరం నిరాహారంగా మారి నిశ్చలుడయ్యాడు. అందుకు అతని ధ్యానానికి ఆటంకం కలుగకుండా గది ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తలుపులు కూడా వేసేశారు. ప్రతి శివరాత్రికి దర్శనమిచ్చేవాడు. అలా 37 సంవత్సరాలు జరిగింది. ఈ చరిత్రను భీమన్న బాలయోగీయం అనే నాటకంగా రూపొందించాడు. ఈ కోవలోనే వేదవ్యాసుడు, ఆదికవి వాల్మీకి, ధర్మవ్యాధుడు మొదలైన పౌరాణిక నాటకాలు పురాణ ఇతివృత్తాలతో, ఆధునిక సంభాషణలతో, చక్కని శైలితో హేతువాద దృక్పథాన్ని వెలువరింపజేశాడు. సామాజిక రూపకాల్లో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూపినటువంటి నాటకం పాలేరు. 1940 ప్రాంతంలో వచ్చిన పాలేరు నాటకం చూసి చదువుకోవాలని ఆశ కలిగి ఎందరో దళిత యువకులు చదివి ప్రయోజకులయ్యారు. ఒకే ఒక నాటకం వేలాది మందిని చదివించింది అంటే ఒక ఆశ్చర్యం. పాలేరుగా జీవితం ప్రారంభించి పాలేరు నాటకం చూసి ఐఏఎస్ వరకు చదివి ఆపై ఉభయ తెలుగు రాష్ట్రాలకు ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన వారున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. గ్రామ గ్రామాల్లో పాలేరు నాటకం ఒక చైతన్యం. ఇది ప్రజా ప్రయోజన నాటకం. పాలేరు నాటకం చాలా విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ పాఠ్యాంశంగా ఉపవాచకంగా చాలా కాలం నడిచింది. అలాగే 1942 వచ్చిన కూలిరాజు, 12 అంకాలున్న పద్య సమన్విత నాటకం, 1959 వచ్చిన పైరుపాట సంగీత నృత్య ప్రధాన రూపకం కూడా. పైరుపాటను గురించి ఒక మంచి మాట చెప్పాలి. ఇది ఆకాశవాణిలో పలుమార్లు ప్రసారం చేశారు. బోయి భీమన్న ప్రతి రచన ప్రగతి పథానికి, అభ్యుదయ ఆలోచనలకు రూపం ఇచ్చి ప్రజా చైతన్యం కలిగించాయి. అలాగే గుడిసెలు కాలిపోతున్నాయనే ఖండికకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1973 వచ్చింది. ఇందులో మొత్తం 57 కవితలున్నాయి.
చిన్నతనంలో దగ్గరున్న దళితుల గుడిసెలు కాలిపోతున్నప్పుడు

0: నేరుగా వెళ్లి ఆర్పిన అనుభవమే ఈ రచనకి ప్రేరణ అంటాడు. దాని గురించి చెబుతూ, గుడిసెలు ఏడాదికి ఒకసారైనా కాలిపోతుంటాయి. ఒకసారి కాలిపోయిన గుడిసెలు మళ్లీ మళ్లీ కూలిపోవడానికి ఎక్కడి నుంచి వస్తుంటాయి? అవి కాలిపోతూనే ఉంటాయి అని ప్రశ్నిస్తాడు. అంటూ, ధర్మ సంస్థాపనార్థం ఈ గుడిసెలు మళ్లీ మళ్లీ అవతరిస్తుంటాయి, పోతుంటాయి, పుట్టుకొస్తుంటాయి అని దళిత పేదరికాన్ని వ్యంగ్యంగా స్పష్టీకరిస్తాడు. అందుకే ప్రభుత్వాలను పక్కా ఇండ్లు కట్టించాలని, దళితులకు మంచి ఇళ్లు ఉండాలని మహజరు కూడా సమర్పించాడు. ఆ తర్వాత భీమన్న కీర్తన వాంగ్మయం కూడా ప్రజల్లో చొచ్చుకు వెళ్ళింది. వందల కొద్దీ పాటలు రాశాడు. అందులో జయ జయ జయ అంబేద్కర అనే పాట దళిత జాతీయ గీతంగా నేటికీ ఆలపిస్తూనే ఉన్నారు. భీమన్న రచించిన మరో రచన అంబేద్కర్ సుప్రభాతం. తెలుగు సాహిత్య చరిత్రలో ఇదో నూతన అధ్యాయం. అంబేద్కర్ సుప్రభాత కావ్యం 86 పద్యాలు. అందులో శార్దూలం, మత్తేభ వృత్తాలతో సాగినటువంటి పద్యాలన్నీ ఉన్నాయి. అయితే దీనికి ముగటంగా నమస్సుల్ డాక్టర్ అంబేద్కరా అని చక్కగా ముగిస్తాడు ప్రతి పద్యంలోనూ. అలాగే అంబేద్కర్ రచనలను అనువాదం చేశాడు. అన్హీలియేషన్ ఆఫ్ కాస్ట్ అన్న అంబేద్కర్ ఆంగ్ల పుస్తకాన్ని కుల నిర్మూలన అని అనువాదం చేశాడు. ఇది పలు ముద్రణలను పొంది ప్రజాదరణ గాంచిన చిన్న పుస్తకం. ఇక బోయి భీమన్నకు అవార్డుల పరంపరలు ఎలక్కకు మించి ఉన్నాయి. వాటిల్లో 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2003లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న, 1992లో తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, 1996లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆత్మ గౌరవ పురస్కారం, ఇది అనువాదంలో ప్రత్యేకంగా ఇచ్చారు. 1991లో మద్రాసు శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు, అదే సంవత్సరం లోక్నాయక్ అవార్డు, 1975లో గుడిసెలు కాలిపోతున్నాయి అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1976లో కాశీ విద్యాపీఠం గౌరవ డాక్టరేట్, 1991లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 1988లో విజయవాడలోని కనకాభిషేకం మొదలైనవన్నీ లెక్కకు మించి ఉన్నాయి. బోయి భీమన్నను ఆత్మీయంగా ఆప్యాయంగా గౌరవించినటువంటి కవుల్లో సీనారే, బూర్గుల రామకృష్ణారావు, నూతకే అబ్రహం, బిఎస్ మూర్తి, దాశరథి, ఆచార్య గంటిజోగి సోమయాజీ, శ్రీవాత్సవ, ఎస్వి జోగారావు, తుమాటి దొణప్ప, విశ్వనాథ, కృష్ణశాస్త్రి, జాషువా, ఖండవల్లి లక్ష్మీరంజనం, నిడదబోలు వెంకట్రావు, దాసి బసవయ్య, జ్ఞానానంద కవి మరెందరో ఉన్నారు. భీమన్న నిజానికి వ్యక్త కవి. అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా నిర్ముఖమాటంగా వివరిస్తాడు. అందుకే ఆయన లక్ష్యాన్ని సాధించినటువంటి రచనలు నేటికీ అజరామరంగా నిలిచాయి. బోయి భీమన్నను గురించి వివరించడం అంత తేలికైన పనేం కాదు. అందుకే ఆయనను గురించిన ప్రసంగాలు ఎప్పుడూ విహంగావలోకనమే అవుతాయి. అది కూడా కేవలం పాక్షికంగానే అవుతాయి. అటువంటి నిత్య రచనా వసంత శ్రేష్ఠుడు, 70 గ్రంథాలు, పలు సన్మానాల గ్రహీత 2005 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన 94 ప్రాయంలో పార్కిన్సన్స్ వ్యాధితో తనువు చాలించాడు.
1: మీరింతవరకు బోయి భీమన్న జయంతి సందర్భంగా బోయి భీమన్న సాహిత్య పరిచయం ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు శ్రీమతి వేమూరి సత్యవతి గారి స్వీయ కవితలు వింటారు.
2: మౌనంగా చీకట్లో నమ్మి తపస్సు చేసిన చిన్న విత్తును మహావృక్షంగా మార్చగల శక్తి మట్టిది. అన్నిటినీ అమ్ముకుంటూ ఆడంబరంగా బతికే తీరు నచ్చక కృషిని ప్రేమించే మనసు మట్టిది. ఋతువు ఋతువుకి ఆరోగ్యాన్నిచ్చే ఫలాలనిచ్చి ఆనందాన్నిచ్చే పువ్వులను చూపి కంటికింపైన దృశ్యాలతో కట్టిపడేసి విసుగు లేకుండా యుగయుగాలుగా నీ కన్నీటిని తుడిచే అమ్మ మనసు మట్టిది. మట్టితో ఆడుకునే పాపాయి పొందే ఆనందానికి, తడి ఇసుకలో పిచ్చికగూళ్ళు కట్టిన సంబరానికి, తొలకరికి మట్టివాసన పరిమళానికి మనసుపడనివారుంటారా? అందుకే మట్టి స్పర్శ నాకెంతో ఇష్టం. కాని మట్టిని కబళిస్తూ నేలకై కాట్లాడుకుంటూ

వంచనలతో, కేసులతో, సంతకాలతో, ఫోర్జరీలతో మనుషులు చేసే విన్యాసాలకి మట్టి తిరగబడుతుందేమోనని నాకెంతో భయం. భూమి కంపిస్తే శాంతిదేవత కాళికై ప్రకృతి విలయనృత్యం చేస్తుంది.

మమతల మాతృమూర్తిగా మట్టిని పలకరిద్దామా? మరో కవిత వృద్ధాప్యం. చెప్పినదే చెప్పే చాదస్తం, వినకపోతే విసుగు. తననెవరూ పట్టించుకోవటం లేదనే పరితాపం, తన బాధలెవరికీ అక్కరలేదనే అక్కసు. ఇవన్నీ వృద్ధాప్యపు మనస్తత్వాలే. అయినా నేడు మోయలేని భారంగా, ఆత్మీయపు పలకరింపులకి దూరంగా ముసలితనం మిగులుతోంది. కాళ్ల నెప్పులు, కళ్ళ బూజులు, పళ్ళ తీపులు, కీళ్ల బాధలు తోడురాగా చక్కెర వ్యాధుల తీపికబుర్లు, రక్తపోటుల పాట్లు వెన్నంటిరాగా బంధాలు తెగిన బీడుల్లో అనురాగ పరిమళాల్లేని అరిగిపోయిన గంధపు చెక్కల్లా, వైభవం కోల్పోయిన యువరాజుల్లా, శిథిలావస్థకు చేరిన కట్టడాల్లా, రిపేరుకొచ్చిన మానవ యంత్రంలా వృద్ధాప్యం వెక్కిరిస్తోంది. కాని ఇంటికి పెద్దవాళ్లుగా ముసలివాళ్లు గుమ్మాలకి ముద్దబంతి తోరణాల్లా నిజంగా నిండుగా ఉంటారు. అనుభవాల పంటలై అలరిస్తారు, అద్భుతమైన సలహాల ఆస్తులిస్తారు. ఆర్థిక మంత్ర పదవినిస్తే అప్పుల్లేని మిగులు మొత్తాలు చూపిస్తారు. రక్షణ శాఖనిస్తే చెడు స్నేహాలు త్రుంచి శాంతిని శాశ్వతం చేస్తారు. వైద్య శాఖనిస్తే ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి అంటూ సైడెఫెక్ట్ లేని చక్కని మందులిస్తారు. గూఢచారి శాఖనిస్తే చీపురుపుల్లపోయినా చిటికలో పట్టిస్తారు. టూరిజంలో అయితే తీర్థయాత్రలకి తిప్పుతారు. దేవాదాయ శాఖలో పూజాక్రమాలే కాదు, మూల మంత్ర అర్థాలు నేర్పుతారు. సాంస్కృతిక శాఖలో సంప్రదాయ సుమాలు పూయిస్తారు. మనవలకు, మునిమనవలకు మురిపాల చందమామను చూపి ఎన్నో కథలకు కవులై రాణిస్తారు. అమ్మమ్మలు, నాయనమ్మలై ఇంచక్కని అప్పచ్చులు భలేగా చేసి పెడతారు. అల్లరి చేసినా ఆయొచ్చినా కల్పవృక్షాలై కరుణతో అక్కున చేర్చుకుంటారు. అయినా వృద్ధాప్యం ఒక్కరికే వచ్చే వ్యాధ? అందరూ అందులో చేరాల్సిన వాళ్లే. మరెందుకిలా మన సంస్కృతిని మరిచి ముసలాళ్లని దూరం పెట్టాలి? నేటి వ్యవస్థ ముసలి వయసు కోసం పిడికెడు స్వార్థం అవసరమేనని మొట్టి మరీ చెప్తోంది. తలతో పాటు తలపులు పండి రోగాలకు మించిన వైరాగ్యాలు, వేదనలేని వేదాంత చర్చలు, తాపత్రయాల్లేని తాత్వికతలతో ప్రణాళికలు వేసుకోవాల్సిన రోజులొచ్చాయి. అప్పుడే దిగుళ్ళులేని బెంగళూరాని వార్ధక్యం శాంతిగా వర్ధిల్లుతుంది. మరి మరో కవిత, అమ్మా అంతా నీ చేతుల్లోనే ఉంది. అమ్మా అంతా నీ చేతుల్లోనే ఉంది. గోరుముద్దలతో గాథల్ని, కథల్ని, బుల్లి పద్యాల్లో నీతుల్ని, నియమాల్ని నేర్పే నువ్వు ఎందుకింతలా మారిపోయావు? ఇంటర్నెట్లో ఇంగ్లీష్ రైమ్స్, డాలర్ల కోసం పక్షిలా ఎగరాలని తెలుగు కూతని రోతగా భావిస్తున్నావేమిటి? తెలుగు వాకిళ్లలో తిరుగాడిన నీవు, తెలుగు సంస్కృతిలో పెరిగిన నీవు, కావ్యాలని, అవధానాలని, నాట్యాలని, నాటకాలని, సామెతలని, జాతీయాలని మన భాషకి దూరంగా నీ బిడ్డల్ని దూరంగా పెంచుతూ మరో తరం జరిగితే నీ బిడ్డల సంతానంతో నువ్వు ప్రేమించగలవే గాని భాషించగలవా? మాతృభాషని మరిచిపోయిన వాడికి అమ్మ మాత్రం ఎన్నాళ్ళు గుర్తుంటుంది? మూలాలు మరువని మమతల తడి భాషావృక్షానికి ప్రాణమై సంస్కృతి సుమాలు పూయిస్తుంది. అమ్మా అందుకే అంతా నీ చేతుల్లోనే ఉంది. పది కాలాలు తెలుగు పద్యం పరిమళించాలన్నా నీ సంతానానికి స్థిరచరాస్తులకి మించిన తెలుగు ఆటల్ని, తెలుగు పాటల్ని నేర్పాల్సింది నువ్వే. తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని అందించాల్సింది నువ్వే. అమ్మా నీవు నిజంగా తెలుగువారి సంతకంలా మారాలి. అప్పుడే నిత్య వసంతంలా తెలుగు వెలుగుతుంది. అమ్మా అంత నీచితుల్లోనే ఉంది కాదంటావా? అంతేకాదమ్మా, సమాజానికి కూడా నీవు నిజంగా ముందుకొచ్చి మార్పుని తేవాలి. రోజులు మారాయి,
బూజుభావాలు పోవాలి. స్త్రీ పురుషులిద్దరూ సమానులే, చదువులో, నైపుణ్యంలో. మహిళా దినోత్సవాల వంటివి మహిళలకి

0: ఐక్యత నేర్పాలి. తోటి ఆడపిల్లని హాయిగా బతకనివ్వాలి. అప్పుడే ఆడవాళ్లల్లో ఇంచి ఒక మంచి అత్తగారు వస్తుంది, మా మంచి కోడలు తయారవుతుంది. చక్కని వదిన ఇంచక్కని ఆడబడుచు అవతరిస్తారు. కొత్తలోకం తరలి వస్తుంది. కట్నాలు, ఆడపడుచు లాంఛనాలు, గృహహింసలు, అక్రమ రవాణాలు, వ్యభిచారపు రొంపుల్లో ఆడవాళ్ల హస్తం లేకపోతే నిజంగా ఎటువంటి సమాజ జీవితం అవతరిస్తుంది? వ్యక్తిత్వంలో సమానత్వం పరిమళిస్తే సాధికారత అదే సిద్ధిస్తుంది కదా. సమానత్వపు మధుర ఫలాలు అందరం అందుకోవచ్చు కదా. అమ్మ చేతుల్లోనే అంతా ఉంది, అవును కదూ? నా మరో కవిత స్వేదం. స్వేదానికి స్వేచ్ఛకి అవినాభావ బంధం. స్వేచ్ఛ కావాలనుకున్నా మరి స్వేదం చిందించాల్సిందే. అందుకే స్వేదం నా వేదమయ్యింది. అందాల కట్టడం కోట్ల కన్నులకి పండుగ తెస్తుంది. బహుళార్థ సాధక భారీ ప్రాజెక్టు మిలియన్ ప్రజల కన్నీటిని తుడిచేస్తుంది. కానీ వీటి నిర్మాణాలకి చెందిన స్వేదపు చుక్కలు మట్టిలో మాత్రం కలిసిపోవు, భవిష్యత్తుని ఒడిసిపడతాయి. అందుకే స్వేదం నా వేదమైంది. అయినా స్వేదాన్ని చూసిన మనసుకి, స్వేదాన్ని చిందించేవాడికి వేదపాఠాలెందుకు చెప్పండి? నా మరో కవిత అందాల పోటీలు. నగుమోమురేఖలే నవరత్నభరణాలంటే బ్యూటీ క్లినిక్లన్నీ భోరుమంటాయి. బంగారు ఆభరణాలు, ఫేసింగులు, క్రీములు, పాలిషులు, పౌడర్లు, ఫ్యాషన్ టెక్నాలజీ కంపెనీలన్నీ కోపగిస్తాయి. అది డబ్బులెక్కువైన వాళ్ల ఫ్యాషన్ ప్రపంచం. అక్కడ సహజమైన రంగులు సిగ్గుతో చిటారు కొమ్మల్లో దాక్కుంటాయి. కృత్రిమత్వం కొట్టొచ్చినట్టు స్టేజంతా పరుచుకుంటుంది. అందం ఆరబోస్తుంది పోగు లేకుండా. విచ్చలవిడితనం జుట్టు విరబోస్తుంది. ముగ్ధత్వం మచ్చుకైనా కనిపించక పారిపోతుంది. చుట్టూ తిరుగుతూ అంతా చూడమంటుంది. తిప్పుకుంటూ నడిచి కళ్ళు తిప్పకుండా చేస్తుంది. ఆ నడక కోసమే 60 ట్రైనింగ్ క్లాసులు. మరి ఆ నడుము కోసం ఎన్నెన్ని ఎక్సర్సైజులు. అందరికీ అవే అవయవాలున్నా తమకొక్కరికే ఉన్నట్టుగా తామసాలు. ఎత్తులు, కొలతలు, సోయగాలు, సమాధానాలు, పెదవుల మీద రంగులు, డ్రస్సులకెన్నో హంగులు. ప్రపంచ సుందరి, మిస్ ఆసియా, మిస్ ఇండియా, మిస్ ఆంధ్ర, మిస్సిసిటీలంటూ ఏటికేడాది ఎన్నో పోటీలు. క్యూలు కట్టిన కన్నెపిల్లలు. నేపథ్యంలో వ్యాపారాలు, మాయలు, మోజులు. ఎందరో చిన్నారి బతుకులు ఛిద్రమవుతున్నాయి. ఎన్నో యుగాల సంస్కృతి చెదరిపోతోంది. అందమే శాపంగా పచ్చటి బతుకుకి దూరమై చుట్టూ ఉన్నవారికి వెలిగిచ్చే కొవ్వొత్తుల్లా కొందరు మిగులుతున్నారు. ఆత్మాభిమానమున్న ఆడపిల్ల అనే పోటీలు పెడితే పాల్గొనేవాళ్లే పలసగా ఉంటారేమో. సర్దుకుపోయే సతీమణులు ముక్కున వేలేసుకుంటారేమో. చూసేవాళ్లసలు చిరునామాకే దొరకరేమో కదా. ఆత్మాభిమానమున్న ఆడపిల్ల అనే పోటీలు పెడితే పాల్గొనేవాళ్లే పలసగా ఉంటారేమో. సర్దుకుపోయే సతీమణులు ముక్కున వేలేసుకుంటారేమో. చూసేవాళ్లసలు చిరునామాకే దొరకరేమో కదా.
1: మీరింతవరకు శ్రీమతి వేమూరి సత్యవతి గారి స్వీయ కవితలు విన్నారు. చివరిగా ఒక లలిత గీతం.

0: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్.
1: నల్లమల సాగర్కు కృష్ణమ్మ, ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం, అందుబాటులోకి క్రిటికల్ కేర్ యూనిట్, విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్ వంటి విశేషాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఈ నెల 5వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఒంగోలులో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో ఉత్తమ పనితీరు కనబరిచిన 72 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. మార్కాపురంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యాబోధనలో విశేష సేవలు అందించిన 20 మంది ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ కింద ఒంగోలులోని సర్వజన ఆసుపత్రిలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను ఈ నెల 12వ తేదీన విజయవాడ నుంచి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమంలో ప్రారంభించగా, ఒంగోలులో మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రిటికల్ కేర్ యూనిట్లోని ఆపరేషన్ థియేటర్లు కార్పొరేట్ ఆసుపత్రుల కంటే ధీటుగా ఉన్నాయని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 18,700 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ సత్యానంద్ తెలిపారు. 29 బెంచ్లను ఏర్పాటు చేసి 18,380 క్రిమినల్, 238 సివిల్, 3 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించామని అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన ఎస్ఐపిడిఏ పథకం కింద అందించిన 43 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్ట్ సౌకర్యాన్ని ఈ నెల 12వ తేదీన రాష్ట సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్కి రోజువారీ పనుల నిమిత్తం వచ్చే దివ్యాంగులు, వయోవృద్దులు పై అంతస్తులకు వెళ్లే క్రమంలో పడుతున్న ఇబ్బందులను నివారించేందుకు ఈ లిఫ్ట్ సౌకర్యాన్ని సమకూర్చినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని 222 పరిశ్రమలకు సంబంధించిన 16,60,00,000 రూపాయల రాయితీలను జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ మంజూరు చేసింది. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధ్యక్షతన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్ కార్యాలయ భవనం, ఇతర జిల్లా కార్యాలయాల నిర్మాణ కోసం 20 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గోగులు దిన్నే ఇలాకాలోని సర్వే నెంబర్ 90లో ఉన్న ఈ భూమిని రెవెన్యూ శాఖకు బదిలీ చేసేందుకు ఈ నెల 3వ తేదీన రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిలో సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ ఈ నెల 10వ తేదీతో ముగిసింది. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో మార్పులు, చేర్పులు, సవరణలకు మొత్తంగా 18,050 దరఖాస్తులు వచ్చాయి. మ్యాపింగ్, అక్షర దోషాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 196,341 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. వీరిలో 181,542 మంది వివరాలను ఎన్నికల అధికారులు పునఃపరిశీలించారు.

0: తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వరప్రసాదిని వెలుగొండ ప్రాజెక్టులోని నల్లమల సాగర్ కృష్ణా జలాలతో కలకల్లాడుతోంది. గత నెల 31వ తేదీన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి సొరంగాల ద్వారా నీటిని విడుదల చేసిన విషయం విదితమే. కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటర్ నుంచి 5,000 క్యూసెక్ల నీటిని రెండు సొరంగాల ద్వారా ఫీడర్ కెనాల నుంచి నల్లమల సాగర్లోనికి పంపుతున్నారు. పొగాకు రైతులకు 94 కోట్ల రూపాయల బోనస్ అందించడానికి రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని పొగాకు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు. పొగాకు రైతుల సంక్షేమం కోసం పొగాకు బోర్డు పనిచేస్తోందని బోర్డు రీజనల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. మీరింతవరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ప్రకాశం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట స్వర్ణకమలం చిత్రంలో ఉంది. పాడినవారు ఎస్ జానకి. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. ఇప్పుడు చెట్టు కింద ప్లేడర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. గీత రచన వెన్నెల కంటి. సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

0: శ్రోతలు తెలుగు సినీ చిత్ర గీతాలు వింటున్నారు. ఒక గమనిక, తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారం సేవపై ప్రత్యక్ష ప్రసారం ఈరోజు ఉదయం 9 గంటలకు విజయవాడ ఏమీటర్లపై వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర గారు, శ్రీ పి వెంకట చలపతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. గమనిక విన్నారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

మేజర్ చంద్రకాంత్ చిత్రానికి కేజే ఏస్తాస్ చిత్ర పాడిన పాటను విన్నారు. గీత రచన సంగీతం ఎంఎం కీరవాణి. కార్యక్రమంలో ఇప్పుడు కూలీ నెంబర్ 1 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: కార్యక్రమంలో చివరిగా వింటున్న ఈ పాట అమ్మదొంగ చిత్రం నుండి, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర గీత రచన వేటూరి సుందరమూర్తి, సంగీతాన్ని సమకూర్చింది కోటి.

0: ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో వింటారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. యో బ్రహ్మాదిసురాన్ మునీంశ్చ మనుజాన్ బ్రహ్మోత్సవాయ గతాన్ దృష్ట్వా హృష్టమనా బభూవ బహుశః తైరర్చిత సంస్తుతః. తేభ్యో యః ప్రదదాద్వరాన్ బహువిధాన్ లక్ష్మీనివాసో విభుః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం. పరమాత్మని దేవః అని పిలుస్తారు. దేవః అనే శబ్దము దివుక్రీడాయామనే ఒక ధాతుతో నిష్పత్తి అయి, అనగా క్రీడాదిగుణ విశిష్టుడు అని పరమాత్మని చెబుతారు. ఎవరి స్తోత్రము, ఎవరి పూజ, ఎవరి అలంకరణ ఏది కూడా పరమాత్మకి అవసరం లేదు. ఎందుకంటే పరమాత్మ తన ఆనందానికి తనే కారణం. కానీ తన బ్రహ్మోత్సవానికి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలను, మునులను, సామాన్య ప్రజలను ఈ విధంగా అందరినీ చూసి చాలా సంతుష్టుడై వారి చేత పూజింపబడి వారి వారి అభీష్టాలను తీర్చినటువంటి ఆ వెంకట భూధరేంద్ర రమునికి నమస్కారాలు తెలుపుతూ, మనం ఈరోజు మోహిని అవతారం అలాగే కృష్ణావతారం రెండు అవతారాల యొక్క యత్కించిత్ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ ఇక్కడ మోహిని రూపంలో మలయప్ప స్వామి వారు మోహినిగా ఇక్కడ అవతరిస్తూ మనకు దర్శనమిస్తూ తను ఒక విశేషాన్ని చెబుతున్నాడు. అదేమిటంటే సామాన్యంగా పరమాత్మ యొక్క అవతారాలకి కొన్ని కారణాలుంటాయి. శ్రీమద్ భగవద్గీతలో పరమాత్మయే చెప్పిన విధంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పిన విధంగా ధర్మ సంస్థాపన కొరకు, అధర్మం యొక్క నిరసన కొరకు పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. అలాగే సజ్జన రక్షణ, శిష్ట దుష్ట శిక్షణ ఇవి కూడా కారణంగా మనం చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ పరమాత్మ మోహిని అవతారంలో మనకు దర్శనమిస్తున్నాడంటే, మోహినిగా అతను వచ్చాడంటే దానికి కారణమేమిటి అనే విషయాన్ని కూడా మనకు ఈ విధంగా చెబుతారు. ముక్తం త్వయా శక్తి మతాపి దైత్యాన్ సత్యచ్యుతాన్ కారయితుం వధాయ. ఎప్పుడైతే దేవతలు అలాగే రాక్షసులు వీరందరూ కూడా క్షీరసాగర మథనానికి పూనుకున్నారో, అప్పుడు వారందరూ కూడా అమృతం వచ్చేదాకా కూడా ఆ క్షీరమతనాన్ని కావించాలని వారు సంకల్పించారు. కానీ ఎప్పుడైతే పరమాత్మ తను తథోభవాననుపముత్తమం తథోభవ దస్తకదం దిరే సుతాహ సుధాపరం కలశం చాపజహురుహు, ఆ అమృత కలశాన్ని ఎప్పుడైతే వారందరూ కూడా రాక్షసులు అప్పించారో, దాన్ని చూసి పరమాత్మ తను మోహినిగా తను అవతరించాడు. అందులోనూ కూడా ధర్మచ్ఛలం పాపజనేషు ధర్మ ఇది త్వయా జ్ఞాపయితుం తదోక్తం యద్యత్కృతం మే భవతాం యదీహ సంవాద ఏవో ద్విభజే సుధామిమా. ఎవరైతే పాపిష్ఠులు ధర్మాన్ని వదులుతారో, అధర్మాన్ని ఆశ్రయిస్తారో, అధర్మం పెచ్చుమీరుతుందో, అధర్మమే తాండవిస్తుందో, ఆ సందర్భంలో పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. సమానంగా దక్కవలసినటువంటి అమృత భాండాన్ని అపహరించిన రాక్షసులందరూ కూడా వారు వెంటనే అమృత భాండాన్ని తీసుకుని వెళ్తూ, మాకు మాత్రమే ఇది దక్కాలి, దేవతలకు దక్కకూడదు అని వారు ఎప్పుడైతే అనుకున్నారో, అప్పుడు మోసం చేసిన వారిని మోసంతోనే, పరమాత్మకు మోసం చేసే అవసరం లేదు ఎనగా, ఎందుకంటే సర్వశక్తి మంతుడు. కానీ లోక వ్యవహారంలో ఆ విధంగా చూపడం కోసం పరమాత్మ ఆ మోహినిగా తను ఇక్కడ అవతరించాడు. ఆ మోహిని రూపంగా వచ్చినటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడుంటే, తథోభవాన్ అనుపముత్తమం వపుః బభూవ దివ్య ప్రమదాత్మకం త్వరన్ శ్యామం నితంబార్పిత రత్నమేఘలం

0: జాంబూనదాంబాం బర్భృత్ సుమధ్యమం బృహన్నితంబం కలశోపమస్తమం సత్పుండరీకాయత నేత్రముజ్వలం సమస్తసారం పరిపూర్ణ సద్గుణం దృష్ట్వైవ తత్ సమ్ముహు సురారయః. ఎంత ఉత్తమమైనటువంటి రూపమంటే ఆ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక అవయవ సౌష్ఠవంతో అలాగే అంత సౌందర్యంతో విరాజిల్లేటువంటి ఒక స్త్రీరత్నం ఎలాగైతే ఉండాలో పరమాత్మ అలాగే ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. పరమాత్మ ఎలా ఉన్నాడనే విషయాన్ని ఒకే ఒక పదంలో చెబుతున్నారు. సమస్త సారం, ప్రపంచంలో ఉండేటువంటి సారభూతమైనటువంటి వస్తువులన్నీ కూడా ఒకే చోట మనం కలబోస్తే దాని రూపమే ఈ మోహినిగా పరమాత్మ తను కనబడుతున్నాడు. ఆ రూపాన్ని చూసి అందరూ కూడా ఎంతో మోహితులైపోయారు. వారు వారు నిలబడిన విషయాన్ని, కూర్చున్న విషయాన్ని, వారికి జరిగేటువంటి సుఖ దుఃఖాలను అన్నిటినీ కూడా మర్చిపోయారు. అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా, అక్కడ ఉండేవారు సామాన్యులు కారు, దేవతలున్నారు, రాక్షసులున్నారు. వారందరూ కూడా ఎంతెంతో తపస్సు చేసిన వారు, ఎంతో శక్తిమంతులు. అయినప్పటికీ కూడా వారి శక్తి సామర్థ్యాలను అన్నిటినీ కూడా మర్చిపోయి ఈ పరమాత్మ వెనుక, మోహిని రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ వెనుక వారందరూ కూడా పరిగెత్తుతున్నారు. ఇటువంటి మోహిని కృష్ణుల యొక్క అవతార విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి గురుగారి ద్వారా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు. మోహిని అవతారంలో స్వామివారు తిరువీధుల్లో జగన్మోహనాకారుడైన పరమాత్మ, తాను జగన్మోహినిగా, జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మగా రెండు వాహనాలలో చక్కగా దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. స్వామివారి విశేషమైనటువంటి అవతారాలు అనేకములు. ఆ అవతారములన్నీ కూడా దేనికయ్యా అని అంటే, అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని రక్షించడమే పరమ ప్రయోజనం. ఈ మోహిని అవతారం కూడా అలాంటిదే. అందులో మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అని సమస్త మాయలకు అధిపతి అయిన పరమాత్మ పరమానందమైన శ్రేష్టమైన వైకుంఠధామాన్ని విరచి అమ్మవారితో కలిసి స్వామి పుష్కరిణి తీరంలో ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు. భక్త సులభుడైన పరమాత్మ కలియుగంలో భక్తులపై అపారమైనటువంటి కరుణతో వెంకటాచలంపై అర్చావతార స్వరూపుడై తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. అర్చావతారంలో ఉన్న పరమాత్మ భక్త సులభునిగా, భక్తుడు తాను ఏ విధంగా పరమాత్మను సేవించుకుంటే తరిస్తాడో అంతటి సౌలభ్యాన్ని దర్శింపజేస్తూ తన పాదమును ఆశ్రయించినటువంటి వారిని తరింపజేస్తానని అభయహస్తం ద్వారా పాదములు దర్శించమని తెలియజేస్తూ ఉన్నాడు. చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ఉదయం ఆపద మొక్కలవాడైన ఆ పరమాత్మ ఆశ్రయించిన వారి మోహాన్ని తొలగింపజేస్తూ జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణస్వామిగా ఒక వాహనంలో, జగన్మోహినిగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ దంతపు పల్లకీలో, ఇలా రెండు వాహనాలుగా స్వామివారు చక్కగా నేత్రానందకరమైనటువంటి మనోహరమైన దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. మోహిని అనగానే అందము, ఆకర్షణ, మనోహరత్వము అనేటటువంటివే గుర్తుకొస్తాయి. అంటే మోహిని అంటే మోహింపజేసేటటువంటిదే కాదు, మోహాన్ని కూడా తొలగింపజేస్తాను అని చెప్పి అక్కడ జగన్మోహనాకారుడు తాను పక్కనే ఉండి ఆ మాయ ఏదైతే ఉన్నదో, ఆ మాయను తనను ఆశ్రయించినటువంటి వారు దాటగలుగుతారనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు అక్కడ. ఈ మాయ అనేటటువంటిది ఏమిటయ్యా అనంటే, భగవంతుడి అధీనంలో ఉంది కానీ జీవుడు ఆ మాయ నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి అంటే, పరమాత్మ యొక్క దివ్యమైన పాదారవిందములను వేడుకోవడమే. ఆ పాదారవిందములను నిరంతరము కూడా ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడం ద్వారా ఆ మాయను దాటగలుగుతాడు. కనుక అలాంటి మాయను తాను దాటించుతానని చెబుతూ ఒకవైపు తాను శ్రీకృష్ణ పరమాత్మగా, ఈ జగత్తునంతటినీ కూడా ఆవరించినటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్నటువంటి పరమాత్మగా తాను దర్శనాన్ని ఇస్తూ తాను ఈ విధంగా వెడుతూ ఉంటే ముందర గజరాజులు అలాగే అశ్వములు తమ రాజసాన్ని తెలియజేస్తూ కదులుతూ ఉన్నాయి. అనేక భక్త బృందాలన్నీ కూడా తమ కళా విన్యాసం చేత ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ ధర్మానికి విఘాతం కలుగుతుందో, ఎక్కడ అధర్మం పెచ్చుమీరుతుందో అక్కడ తాను అవతరిస్తానని ఒక విశిష్టమైనటువంటి రూపాన్ని స్వీకరిస్తాడు పరమాత్మ. అలాంటి అద్భుతమైనటువంటి అవతారాల్లో ఈ మోహిని అవతారం కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక అపూర్వమైనటువంటి సౌందర్యంతో ఒక స్త్రీ రూపాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని అందించినటువంటి ఘట్టము ఇక్కడ మనం స్మరణకు చేసుకోవాలి. రాక్షసులు దేవతలు కూడా కలిసి తిరిగి తాము తమ యొక్క సంపదలను కోల్పోయినటువంటి సంపదలను పొందడానికి ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు పంచుకోవాలి అనేటటువంటి సందిగ్ధంలో ధర్మానికి రక్షణ కలిగింపజేస్తూ ధర్మాన్ని రక్షించడం కోసం తను జగన్మోహిని రూపధారణమున దేవతలకు అమృతం విచ్చిన దివ్యుడదిగో మోహిని అవతారాన ముద్దులొలుక వెన్న ముద్దను చేపట్టి వెన్న దొంగ వేరు వేరు వాహనముల వేడుకతోడ భక్త కోటిని పాలించవచ్చనేడు. ఆ అవతార విశేషాన్ని చెబుతూ ఇక్కడ అంటారు, జగత్తునంతటినీ కూడా మోహింపజేయగలిగేటటువంటి దివ్యమైనటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్న పరమాత్మ ధర్మరక్షణ కోసం తాను జగన్మోహిని రూపాన్ని ధరించినటువంటి సందర్భమేనయ్యా అవతార విశేషము అని అన్నారు. అలా ఒకవైపు జగన్మోహినిగా సమస్త జగత్తును కూడా ఆకర్షించినటువంటి ఆ మహావిష్ణువు, మరోవైపు వెన్నముద్దను చేతబట్టి వెన్న దొంగగా బాలకృష్ణుడై గోపికల హృదయాలను దోచుకున్నటువంటి గోపీ మానస చోరుడై తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. రాక్షసులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చినటువంటి జగన్మోహినిగా ముద్దులొలుకుతూ శృంగార రసాది దేవతగా ఒక పల్లకీలో తాను కదులుతూ ఉంటే జగన్నాటక సూత్రధారి జగన్మోహనాకారుడు శ్రీకృష్ణ పరమాత్మ సర్వాలంకార భూషితుడై దంతపు పల్లకిలో వెంట వస్తూ కనుల పండుగగా నేత్రానందాన్ని కలిగింపజేస్తూ ఉన్నారు. అన్ని వాహనములు కూడా వాహన మండపం నుంచి బయలుదేరుతాయి. ఊరేగింపుగా ఆ స్వామివారు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ ఈనాటి ఈ మోహిని అవతారంలో ఉన్న విశేషం ఏమిటయ్యా అనంటే, వాహన మండపం నుంచి కాక మోహిని అవతార స్వరూపంగా తాను నేరుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ కూడి ఆ జగన్మోహిని స్వరూపంగా రెండు వాహనములు కూడా ఆలయంలో నుంచే బయటకు వస్తాయి. అలా ఆలయంలో నుంచి తాను వచ్చి తన భక్తుల యొక్క మోహాన్నంతటినీ కూడా నశింపజేసి వారందరినీ కూడా అనుగ్రహింపజేస్తాను అని చక్కగా వస్తాడు. అలా మోహిని అవతారంలో ఉన్న పరమాత్మ ఏ విధంగా ఉన్నాడంటే, తెల్లని పట్టు పుట్టము ధరించినటువంటి వాడై సూర్యచంద్ర హారములు ధరించి రత్న కిరీటములు కర్ణపత్రాలు వజ్రపు ముక్కుపుడక శంఖుచక్ర స్థానముల్లో రెండు వికసించినటువంటి పద్మములతో చక్కగా అలంకృతుడై ఉన్నటువంటి వాడై ఆ కుడి చేతిలో చిలుకను పట్టుకొని దివ్య వైభవంతో భక్త కోటికంతటికీ కూడా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మరొక పల్లకిలో వెన్నదొంగగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ తన యొక్క జగన్మోహన స్వరూపాన్ని దర్శింపజేస్తూ ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆ స్వామివారి యొక్క తత్వాన్ని చక్కగా తెలుసుకోమని, తనను ఆశ్రయించమని, తన యొక్క పాదములను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆ కృష్ణుడు వెన్న దొంగలించడం అనేటటువంటి అంతరార్థాన్ని చూస్తే, చతుర్విధమనేటటువంటి పురుషార్థములనే శిరుల నుండి కోరికలనేటటువంటి క్షీరము రాగా ఆ పాలను ప్రేమ అనేటటువంటి పాత్రలో పోసి దాన్ని సాధన అనేటటువంటి పొయ్యిపై ఉంచి కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాలనేటటువంటి అరిషడ్వర్గాలనేటటువంటి కర్రలను భక్తి అనేటటువంటి నిప్పుతో రగల్చి పూజ అనేటటువంటి గాలిని ఊదగా నిరంతర స్మరణజ్వాలలు పుట్టి ఆ మంటలో పాలు కాగి పాలు పొంగితే ఆ పొంగినటువంటి పాలను శాంతి అనేటటువంటి ప్రశాంత వాతావరణంలో చల్లార్చి

0: విశ్వాసం అనేటటువంటి తోడువేయగా జ్ఞానమనేటటువంటి పెరుగు తయారవుతుంది అని అన్నారు. అందులో మనసు అనేటటువంటి కవ్వము సాధన అనేటటువంటి దారపు పోగులతో తయారు చేసినటువంటి ఏకాగ్రతతో చుట్టినటువంటి ఆ తాటితో మదనం చేస్తే అందునుంచి వచ్చినటువంటి ఆ చిలుకగా వచ్చినటువంటి సారం ఏదైతే ఉందో దాన్ని వెన్న అని చెప్పని అన్నారు. అలాంటి ఆ ఫలము ముగ్ధ మనోహరంగా తయారవుతూ ఉంటుంది. సాధకుడు ఆ ఫలాన్ని భగవంతుడికి భక్తిగా సమర్పిస్తే దాన్ని స్వీకరించడమే వెన్నదొంగగా తన అంతరార్థాన్ని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. అలాంటి ఆ అంతరార్థాన్ని తెలియజేస్తూ వెన్నెల దొంగగా దంతప పల్లికలో దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ తన మాయను దాటగలగడానికి తనను ఆశ్రయించమని చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి వాహన సేవ విశేషాలను రాఘవేంద్ర గారి ద్వారా మనం చాలా చక్కగా మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పరమాత్మ ఇక్కడ రెండు వాహనాలలో వచ్చేటువంటి విషయాలు మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకున్నాం. ఈ రెండు రూపాలు కూడా పరమాత్మ యొక్క రూపాలే. ఆ రెండు రూపాలను ధరించినటువంటి పరమాత్మ ఒకే వాహనంలో రావచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దీనికి సమాధానంగా మనం ఈశావాస్యోపనిషత్తులోని విషయాలు మనం ప్రస్తావన చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క ముక్తి యోగ్యుడైనటువంటి జీవునికి రెండు అవస్థలను చెబుతారు, విద్య అవిద్య, సంభూతి మరియు వినాశము అని. విద్య సంభూతి అలాగే వినాశము మరియు అవిద్య అని రెండింటిని మనం విభాగం చేసుకోవాలి. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ విద్యాంచ విద్యాంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే, అలాగే సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే అని చెబుతారు. అనగా విద్య అనగా పరమాత్మని సరిగ్గా తెలుసుకొనుట, సరి అయినటువంటి సాధనములతో పరమాత్మని తెలుసుకొనుట. అవిద్య అనగా ఏదైతే అజ్ఞానం ఉంటుందో ఆ అజ్ఞానాన్ని మనం నిందించాలి, అజ్ఞానాన్ని నిందించాలి, దాన్ని మనం తెలుసుకోకూడదు, తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని నిందించడం కోసం, ఖండన చేసుకోవడం కోసమైనా మనం దాన్ని తెలుసుకోవాలి అని చెబుతారు. ఈ విధంగా తెలుసుకుంటే ఎవరైతే అవిద్యను తెలుసుకుంటారో, ఆ విద్యను ఖండిస్తాడో, అవిద్యను నిరాకరిస్తాడో, అటువంటి వాడు ఆ అవిద్యను నిరసన చేసినటువంటి ఫలితముగా అవిద్యగా మృత్యుం తీర్త్వా, అవిద్య నుండి ఈ మృత్యు అనగా పుట్టడము చావటము అనే ఈ సంసార సాగరం నుండి మనం దాటిన వారమై విద్యయా వేద్యతే అనయా అర్థః ఇతి విద్య అని చెబుతారు. దేని ద్వారా అయితే మనం పరమాత్మని చక్కగా తెలుసుకుంటాము అనగా బ్రహ్మసూత్రాది బ్రహ్మసూత్రోపలక్షితమైనటువంటి జైమిని సూత్రాలు ఇత్యాది సూత్రముల చేత పరమాత్మని, వేదాలు పురాణాలు ఈ అన్నిటి చేత పరమాత్మని మనం నిర్దిష్టంగా దేన్నైతే మనం పరమాత్మనైతే తెలుసుకుంటామో దాన్నే విద్య అంటారు. అటువంటి విద్య చేత విద్యయా అమృతమష్టుతే, దాని ద్వారా మాత్రమే మనము అమృత స్వరూపమైనటువంటి మోక్షానందాన్ని మోక్షాన్ని పొందగలుగుతాము అని చెబుతాము. అటువంటి పరమాత్మ తనిక్కడ మోహిని అవతారంలో వస్తూ మోహినిగా పరమాత్మ నన్ను మోహినిగా చూడవద్దయ్యా, నన్ను కృష్ణునిగా చూడు, ఎందుకంటే మోహింపజేసేది సమస్త ప్రపంచమంతా కూడా. ఇటువంటి మోహాన్ని వదులు, నా నిజస్వరూపమైనటువంటి సచ్చిదానందాత్మకమైనటువంటి నా స్వరూపాన్ని నీవు భజించు, తద్వారా మాత్రమే నీకు మోక్షం ప్రసాదించగలుగుతానని పరమాత్మ మనక్కడ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వరాహ పురాణంలో ఇంకొక విషయాన్ని కూడా చెబుతారు. పరమాత్మ దేవతలకి తను ఆదేశిస్తాడట, త్వంచదేవ మహాబాహో మోహశాస్త్రాన్ని కారయ అతథ్యాని వితథ్యాని దర్శయస్వ మహాభుజ ప్రకాశం కురు చాత్మానం అప్రకాశం చ మాంకురు. దేవతలకు పరమాత్మ తను ఆదేశిస్తూ, దేవతలారా మీరందరూ కూడా భూలోకంలో జన్మను పొంది మీ యొక్క స్వరూపాన్ని కూడా అలాగే నా నిజమైనటువంటి స్వరూపాన్ని కూడా మీరందరూ కూడా మూసివేసి దాన్ని ఎవరికి కూడా తెలియకుండా ఉండకుండా అవైదికమైనటువంటి ఏవైతే చార్వాకాది మతాలున్నాయో వాటిని ప్రచారం చేయండి, భస్మీభూత స్థితేహస్య పునరుత్థాపనం కుతః ఇత్యాది ఏవైతే వ్యవహారంగా

0: వార్తే వింటూ ప్రజలందరూ కూడా మోహాన్ని పొందుతారో అటువంటి మోహాత్మకమైనటువంటి శాస్త్రాన్ని రచించమని పరమాత్మయ్య ఆజ్ఞాపిస్తాడట. ఆ విధంగా మోహ శాస్త్రాలను వదులు, నా నిజస్వరూపమైనటువంటి ఇంతకుముందే మనం విన్నట్టుగా మోక్షప్రసాదమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనం భజించాలి అనే ఒక సందేశాన్ని తెలపడం కోసం పరమాత్మ రెండు వాహనాలలో రెండు రూపాలలో మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు. పరమాత్మని మనం ఎలా భజించాలో తెలుసా? ఎందుకంటే మనం ఎన్నో సౌలభ్యాన్ని పొందుతూ ఉంటాము, ఎన్నో సుఖాలని పొందుతూ ఉంటాము. ఆ సుఖాలని పొందే సందర్భంలో మనం పరమాత్మని స్మరించము. సంకట సమయే వెంకటరమణ అని ఒక నానుడి, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడు మాత్రమే మనం పరమాత్మని స్మరిస్తూ ఉంటాం. కానీ కష్ట సమయాల్లో కాకుండా సుఖాన్ని అనుభవించే సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి. ఎందుకంటే మన యొక్క ప్రతి ఒక్క సుఖానికి పరమాత్మయే కారణం. ఉదాహరణకి ఇంతకుముందే మనం అమృతమథనాన్ని మన ప్రస్తావన చేసుకున్నాం. అమృతమతనం జరిగే సందర్భంలో పరమాత్మ యొక్క అనుగ్రహం ఎంత ఉంది అంటే, ఉపర్యధశ్చాత్మని నేత్ర గోత్రయోహో త్వయే పరేణ విషతా సమేచితాః. మోహిని అవతారంగా పరమాత్మ రావడానికి ముందు అక్కడ పర్వతాన్ని పెట్టారు, మందర పర్వతం. ఆ మందర పర్వతం కూడా దేవతల యొక్క రాక్షసుల యొక్క బలం చేత, చిలకడం చేత అది కూడా పొడి పొడిగా అవుతోంది. పరమాత్మ ఆ మందర పర్వతంలో తను ప్రవేశాన్ని పొంది దాన్ని గట్టిగా నిలిపాడు. దేవతలు రాక్షసులు కలిపి లాగుతూ ఉంటే వాసుకి జర్జరితమైపోతూ ఉన్నాడు, తన ముఖం నుండి రక్తం వస్తుంది. ఆ సందర్భంలో నేత్ర గోత్రయోహో, ఆ గోత్రము అనగా తాడుగా ఉండేటువంటి వాసుకి ఎందు కూడా పరమాత్మయ్య తను ఆవిష్టుడయ్యాడు. దేవతలకి రాక్షసులకి ఎంతసేపు చిలికినా కూడా అమృతం రాకపోయేసరికి వారందరూ కూడా ఎంతో శ్రమను పొందారు. వారి ఎందు కూడా పరమాత్మయ్యతను ఆవిష్టుడై ఆ అమృతమథన యొక్క కార్యక్రమాన్ని గావించాడు. ఈ విధంగా దేవతలైన రాక్షసులైన సిద్ధ గంధర్వ సాధ్య సామాన్య ప్రజలైన మన అందరి సుఖంలో కూడా పరమాత్మ తను గొప్ప కారణంగా ఉంటున్నాడు. అందుకే అటువంటి సుఖ సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి అనే విషయాన్ని ఈ మోహిని అవతారంలో వస్తూ పరమాత్మ మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక కృష్ణుడిగా వచ్చాడు పరమాత్మ. కృష్ణుడిగా వస్తూ తను ఒక చేతిలో వెన్నెను పెట్టుకున్నాడు, ఇంకొన్ని రూపాలు చూస్తాము, ఇంకొక చేతిలో కవ్వాన్ని కూడా పెట్టుకొని ఉంటాడు. కవ్వము అలాగే కవ్వాన్ని చిలికేటువంటి తాడును కూడా పెట్టుకొని ఉంటాడు. ఆ విషయాన్ని కూడా శాస్త్రంలో చెబుతూ నిర్మత్యోగ్ర భవాన్నవే నిజ మనోభీష్టం దిశామీతి యహ సమ్యజ్ఞాపయితుం కరేణ విలసన్ మంథాన మన్యేన చ రమ్యం ధామ దదన్ మహేశ రజత గ్రామశ్రీయోలంకృతే కర్మందీశ్వర భక్తి బంధనవశః ప్రీతోస్తు కృష్ణ ప్రభుః. నాయన, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా నన్ను కట్టివేయాలంటే మీ భక్తి పాశమే దానికి కారణము. భక్తైకలభ్య పురుషోత్తమోసి అని శ్రీమద్ భగవద్గీతలో చెప్పిన విధంగా భక్తి ద్వారా మాత్రమే మనం పరమాత్మని పొందగలము అనే ఒక గొప్ప విషయాన్ని తెలపడం కోసం పరమాత్మ కొన్ని రూపాలలో తన చేతిలో తాడుని కట్టుకొని ఉంటాడు. ఇక అసారమైనటువంటి సంసారం, ఈ సంసారంలో సారభూతమైనటువంటి ఏదైనా వెతకాలి అంటే మొదటగా ఇప్పుడు క్షీరసాగరాన్ని చిరికినట్టు ఈ సంసార సాగరాన్ని కూడా చిలకాలట. ఆ చిలకడానికి సాధనం అంటే కవ్వము. అందుకోసమే అటువంటి కవ్వాన్ని కూడా పరమాత్మ ధరించాడు. మరొక చేతిలో తను వెన్నను పెట్టుకొని ఉన్నాడు. అదేమిటంటే పరమాత్మయే ఆ వెన్న. అనగా మనం ఏదైనా హోమం చేస్తాం, లేకపోతే పూజలు చేస్తాం, అర్చనాదులు గావిస్తాం, దానం చేస్తాం, ఏది చేసినా కూడా చివరికి ఆ పరమాత్మ యొక్క ప్రీతి కొరకు మాత్రమే మనం చేస్తూ ఉంటాం. అటువంటి పరమాత్మ ప్రీతి అనగా పరమాత్మయే కారణం కాబట్టి ఆ పరమాత్మ కోసమే, ఆ పరమాత్మ యొక్క ఫలం కోసమే మనం కార్యక్రమాన్ని, మనం ఏదైనా పూజాదులను గావించాలనే విషయాన్ని మనకు తెలుపుతూ ఉంటారు. ఆ విధంగా ఇంకొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణుడు స్వయం వ్యక్త అర్చావతారుడై దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తాను గజ

0: నిజ పట్టంబున మడవీధుల సదా నీలాభ్రదేహుండు తా ధ్వజఛత్రాధిక లాంఛనంబుల భళ వ్యాఖ్యాళి గావించుచున్ నిజ భక్తాళికి దర్శనం బిడు శతానీకాతి భోగంబులన్ అని చక్కటి గజవాహనాదులలో ఆయన నిరంతరము కూడా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తన దర్శనం ద్వారా భక్తులందరికీ కూడా వారి తాపాలన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉంటాడు. అలాంటి ఆ పరమాత్మ అనుగ్రహిస్తేనే మనకు సర్వస్వము తప్ప మనంతకు మనము ఏది కూడా పొందలేమనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకనే అర్చాస్వరూపుడై విరాజిల్లుతున్నటువంటి ఆ దేవాది దేవుడు తాను తిరువీధుల్లోకి వచ్చి తన భక్తకోటిని అనుగ్రహించాలి అని బ్రహ్మోత్సవాలలో పూటకొక్క వాహనం మీద సంచరిస్తూ ఉంటాడు. కనుక భగవత్ సేవ అనేటటువంటిది ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే పరమాత్మయ్యే అనుగ్రహించాలి. అదే అవిద్యను దూరం చేసుకొని విద్యను పొందడము అని అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఆ పరమాత్మనే అనుగ్రహించాలి. అందుకని లోకంలో అనేక రకాలుగా అనేక మంది అనేక విధములైనటువంటి తత్వాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏది తెలియకపోయినా పరమాత్మను గోవిందా అని ఒక్కసారి నామస్మరణ చేయడం ద్వారా వారు తమను తాము తరింపజేసుకుంటూ ఉంటారు. అదే విషయాన్ని చెబుతూ అన్నమాచార్యుల వారు చేసినటువంటి కీర్తనకు ముదివర్తి వారు చక్కగా ఒక శీసపద్యాన్ని చెబుతూ అంటారు ఆయన, కలకాలమొక్కండు కడంగి చదువుచుండు గరిమ నీ కృప నిన్నుగనునొకండు. ఒకడు నిరంతరము అధ్యయనం చేస్తూనే ఉన్నాడు, అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. అలా తన జీవితమంతా కూడా అధ్యయనంలోనే గడిచిపోయింది. శంకర భగవత్వాచార్యులు అంటారు, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీంకరణే అని. నీ అధ్యయనం అంతా కూడా పరమాత్మను చేరడానికి ఉపయోగపడాలి. అందుకని ఆయన అన్నాడు, గరిమ నీ కృప నిన్నుగనునొకండు, కేవలం నీ దయచేత నీవు అనుగ్రహించినటువంటి దర్శనం చేత నిన్ను చూసి తరించి తాను తరించిపోయాడు అనుకుంటాడు వాడు ముక్తిని పొందుతాడు. కనుక అధ్యయనం కాదయ్యా కావలసింది ఏమిటయ్యా అంటే, నీ పాద సంసేవనాసక్తియే కాక జంతు తదికెన్ అని ఆ పాదములు ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని ఇవ్వమని పరమాత్మను వేడుకోవాలి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపారభూత దయ్యను తాపసంబంధార నాకు దయసేయంగది అని ఆ పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడానికే తాను ఆ ఆలయం నుంచి వెలుపలికి వచ్చి ఈ తిరువీధులలో భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తున్నాడు. అలాంటి పరమాత్మ తాను దర్శింపజేస్తున్నటువంటి జగన్మోహనాకార స్వరూపంతో శ్రీకృష్ణస్వామిగా ఆ మాయను జగన్మోహిని స్వరూపంగా దర్శింపజేస్తూ ఉన్నటువంటి ఆయన్ను మాయను అధిగమింపజేసి ఆ పాదములను ఆశ్రయించండి అనే తత్వాన్ని తెలియజేస్తున్నటువంటి మోహిని అవతార స్వరూపంలో చక్కగా దర్శనాన్ని ఇస్తున్నాడు. అలాంటి పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ చక్కగా భగవంతుని నామస్మరణ చేసి తరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
1: గోవింద శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె వాసుదేవకుమార్, పి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీ కృష్ణ గారి వయోలా వాద్యం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి బాగాయనయ్య చంద్రజ్యోతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి రచన.

కార్యక్రమంలో చివరిగా నన్ను పాలింప మోహనరాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి వయోలా వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఈ వారం రోజుల్లో
0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ అమెరికా ఘర్షణల ప్రభావం ఈ వారంలో యెమెన్ ఎర్ర సముద్ర ప్రాంతాలకు మరింత విస్తరించింది. ఇరాన్కు అనుకూలంగా ఉన్న హౌతీ దళాలు యెమెన్ పశ్చిమ తీరంలో వేగంగా ముందుకు సాగడం, బాబ్ అల్మందబ్ జలసంధికి సమీపంలోని ప్రాంతాలపై తమ నియంత్రణను పెంచుకోవడం అంతర్జాతీయ వాణిజ్యానికి ఆందోళన కలిగించింది. బాబ్ అల్మందబ్ ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్తో కలిపే కీలక సముద్ర మార్గం కావడంతో అక్కడ రవాణా అంతరాయం ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరా వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశముంది. హౌతీ దళాల పురోగతితో సౌదీ అరేబియా భద్రతా పరిస్థితి కూడా సంక్లిష్టంగా మారింది. సెప్టెంబర్ 16న సౌదీ యుద్ద విమానాలు యెమెన్లోని హౌతీ స్థావరాలపై దాడులు చేయగా హౌతీలు కూడా సౌదీ నగరాలను ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు క్షిపణులతో దాడులు చేశాయి. ఇస్లాం పవిత్ర నగరమైన మక్కా సమీపంలో హౌతీలకు చెందిన ఒక డ్రోన్ను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా పేర్కొంది. యెమెన్కు చెందిన హౌతీలు ప్రయోగించిన ఈ డ్రోన్ మక్కా సమీపం వరకు దూసుకొచ్చినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. అయితే తమ దేశ వైమానిక రక్షణ వ్యవస్థ దానిని నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే అడ్డుకొని ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇది హౌతీల పనేనని ఆరోపిస్తూ మక్కాలోని రెండు పవిత్ర మసీదులు, అక్కడికి వచ్చే యాత్రికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొంది. మంగళవారం సాయంత్రం డ్రోన్ను గుర్తించిన సౌదీ రాయల్ డిఫెన్స్ బలగాలు దానిని అడ్డుకొని కూల్చివేసినట్లు సౌదీ కూటమి అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్మాల్కి తెలిపారు. దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తూ ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇస్లామిక్ పవిత్ర నగరం మక్కాను లక్ష్యంగా చేసుకుని హౌతీలు డ్రోన్ దాడికి ప్రయత్నించారన్న ప్రచారంపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. పవిత్ర స్థలాల భద్రతను అడ్డం పెట్టుకుని పశ్చిమాసియా దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, మక్కా పేరుతో జరుగుతున్న ఈ ఆరోపణలను రాజకీయం చేయడం మానుకోవాలని ఇరాన్ హితవు పలికింది. మక్కా సమీపంలో జరిగిన దాడులపై భారత్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా జరుగుతున్న ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ముస్లింలకు పవిత్రమైన మక్కా నగరంపై దాడికి ప్రయత్నించడం తీవ్ర ఆందోళనకరమన్నారు. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఇకనైనా దాడులు ఆపాలన్నారు.
2: On Saudi Arabia, which we have condemned. We are deeply concerned also with the escalation in the situation that we see in the Red Sea region. We have condemned the attack on the Saudi sovereign territory, including on civilian infrastructure and economic assets. I would say that such attacks, they undermine regional stability and threaten freedom of navigation through the Strait of Babel Mandeb, and these are obviously unacceptable to us. We hope that there is early restoration of peace and stability in the region. Having said that, let me say that we continue to receive energy supplies from that part of the world.
1: ఇక యెమెన్లో పెరుగుతున్న హింస కారణంగా పెద్ద సంఖ్యలో ఆ దేశ ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. ఐక్యరాజ్య సమితి వలసల సంస్థ తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 18 నాటికి గత 2 వారాల్లోనే కనీసం 1,12,000 మంది యెమెన్లో అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు. మరో 3,000 మంది సముద్ర మార్గంలో జిబౌటీకి చేరుకున్నారు. ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో తీవ్రతరమైన ఘర్షణల కారణంగా ప్రజలు భద్రత కోసం తమ నివాస ప్రాంతాలను విడిచిపెడుతున్నారు. జిబౌటీకి చేరుతున్న శరణార్థుల సంఖ్య పెరగడంతో అక్కడి ఆరోగ్య విద్యా వ్యవస్థలపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది. బాబ్ అల్మందెబ్ ప్రాంతానికి హౌతీల పురోగతి ఒకవైపు మానవతా సంక్షోభాన్ని, మరోవైపు అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతకు సంబంధించిన ఆందోళనలను పెంచుతోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఈ ఘర్షణల కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లోనూ ఒత్తిడి కొనసాగింది. సౌదీ అరేబియా నుంచి ఎర్ర సముద్రం తీరానికి చమురు తరలించే కీలక పైప్లైన్లో అంతరాయం ఏర్పడటంతో ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముందని, ఆ పైప్లైన్ను త్వరగా పునరుద్దరించలేకపోతే ప్రపంచ చమురు సరఫరాలో 4% వరకు తగ్గే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే సౌదీ అరేబియా ఒమన్ మార్గంగా అదనపు చమురు సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక అమెరికా అంచనాలకు తగ్గట్లుగా ఉంటేనే ఇరాన్తో ఏదైనా ఒప్పందం చేసుకుంటామని, లేదంటే ఎలాంటి చర్చలకు తావులేదని ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్తో ఒప్పందం అంశంపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అమెరికాతో ఒప్పందాన్ని ఇరాన్ కోరుకుంటోందని చెప్పారు. కానీ తమతో ఒప్పందానికి ఇరాన్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్దం కాలేదని, అమెరికా అంచనాలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఎలాంటి ఒప్పందానికైనా తాము అంగీకరిస్తామని చెప్పారు. పశ్చిమాసియా యుద్దాన్ని ముగించే దిశగా అమెరికా అడుగులు వేస్తోందన్నారు.

0: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమాపేశాల నేపథ్యంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాల అధినేతలతో వచ్చేవారం డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నారు. జీసీసీ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ దేశాల ప్రతినిధులతో ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పశ్చిమాసియాలో గత కొంతకాలంగా జరుగుతున్న ఘర్షణల వల్ల గల్ఫ్ దేశాలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలున్న చోట్ల ఇరాన్ దాడులు జరగడం, మరోవైపు చమురు సహజవాయువు ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలగడం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్తో జరిగే ఈ భేటీ ప్రాంతీయ భద్రతకు అత్యంత కీలకంగా మారింది. రష్యాపై ఆంక్షలు విధించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదం తెలిపింది. అమెరికా పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందడంతో అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో అది చట్టంగా మారనుంది. 2024 అత్యవసర సహాయ ప్యాకేజీ తరువాత యుక్రెయిన్కు అమెరికా నుండి తగినంత సహాయం అందలేదు. ఈ క్రమంలో యుక్రెయిన్ అధ్యకుడు వొలడిమిర్ జెలెన్స్కీ స్వయంగా అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను సంప్రదించి ఈ బిల్లును ఆమోదించాలని కోరారు. అయితే ఈ బిల్లులో ఇరాన్పై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను మరో 5 ఏళ్లపాటు పొడిగించే నిబంధనను చేర్చారు. దీంతో డెమోక్రటిక్ వర్గాల నుంచి కూడా ఈ బిల్లుకు ఊహించిన స్థాయిలో మద్దతు లభించింది. ఫలితంగా ఆగస్టు 7వ తేదీన సెనెట్ ఈ బిల్లును 86-11 భారీ మెజారిటీతో ఆమోదించగా, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా 262-159 ఓట్ల తేడాతో దీనికి ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్క చేయకుండా రహస్యంగా రష్యా ఇంధన ఎగుమతులను కొనసాగిస్తున్న నౌకల సమూహాన్ని ఈ బిల్లు ప్రధానంగా లక్ష్యంగా చేసుకోనుంది. రష్యా సైనిక చర్యలకు ప్రధాన వనరుగా ఉన్న ఇంధన ఆదాయాన్ని అడ్డుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లులోని అత్యంత కీలక విషయం ఏంటంటే రష్యా నుంచి పెట్రోలియం లేదా సహజ వాయువును దిగుమతి చేసుకునే ప్రధాన 5 దేశాలపై అమెరికా అధ్యకుడు ఏకంగా 100% వరకు టారిఫ్లు విధించవచ్చు. ఇక మరోవైపు ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షల అమలును పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్య సమితి నిపుణుల కమిటీ గడువును మరో 7 ఏళ్లపాటు పొడిగించాలనే అమెరికా ప్రతిపాదనను రష్యా చైనాలు వీటో చేశాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా వీటో అధికారాలున్న ఈ 2 దేశాలు గురువారం జరిగిన ఓటింగ్లో అమెరికా తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. అమెరికా తీర్మానంపై ఓటింగ్ జరగగా ఈ ప్రతిపాదన 11-2 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాగా రష్యా చైనా దేశాలు వీటో అధికారాన్ని వాడుకోగా సోమాలియా, పాకిస్తాన్లు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. యుక్రెయిన్కు మద్దతిస్తున్న నాటో దేశాలపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో హైబ్రిడ్ దాడులకు పాల్పడే అవకాశముందని పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ హెచ్చరించారు. యుక్రెయిన్కు మద్దతిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచేందుకు రష్యా చర్యలకు పాల్పడవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నాటో దేశాల మధ్య సమన్వయం, రక్షణ సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించాలన్నారు. సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్, ఏఐ చాట్బాట్స్ విషయంలో యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. 13 సంవత్సరాలలోపు పిల్లలు సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్, చాట్బాట్స్ ఉపయోగించకుండా నిషేధం విధించే ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్లైన్ ప్రకటించారు. బుధవారం స్ట్రాస్బర్గ్లో జరిగిన వార్షిక స్టేట్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ ప్రసంగంలో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. పిల్లలను ఆన్లైన్లో రక్షించాల్సిన అవసరం పెరుగుతోందని, పిల్లలను ఆకర్షించేలా రూపొందించే వ్యసనపరమైన ఫీచర్లను అంగీకరించాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలు మరింత తీవ్రమైన కాంటెంట్ వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.
1: That means from 13 to under 15, only mini accounts set up and supervised by parents or guardians with limited features and time restriction to 1 hour a day. And between 15 and 18, safe design will be an obligation for the platforms. Day and night, parents see the costs, loss of sleep, anxiety, even self-harm, and in a growing number of cases, even fatal tragedies. I am aware that many perceive the power of big tech as overwhelming and impossible to roll back. I disagree. We do not have to accept addictive features. We do not have to accept children being drawn into ever more extreme content. We do not have to accept that girls have their photos used
0: అంతకుముందు ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా సోషల్ మీడియా ప్రభావం నుండి తమ దేశానికి చెందిన పిల్లలను రక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. 15 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని ఏకీకృతం చేసే దిశగా యూరోపియన్ యూనియన్ వేగంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ భద్రత విషయంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ సాంకేతికత వల్ల ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీదారులు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐ భద్రత విషయంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ ఎవరికి వారే అన్నట్లుగా కాకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఏఐ సాంకేతికత అభివృద్ది దానివల్ల కలిగే నష్టాలపై మనకున్న అవగాహన కంటే చాలా వేగంగా దూసుకుపోతోందని, సాంకేతిక దిగ్గజాలు వ్యక్తపరుస్తున్న ఆందోళనలను మనం విస్మరించలేమన్నారు. ఏఐ ముప్పుల నుంచి పౌరులను రక్షించే బాధ్యతను మొదట ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రపంచ దేశాల సమన్వయం కూడా తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు.
2: Let me say a final word about rising concerns regarding the advance of artificial intelligence. AI has enormous potential to accelerate sustainable development, enhance learning, strengthen health systems, boost climate resilience, and so much more. But a growing number of those building it are sounding the alarm, warning that development is racing ahead of our understanding of the risks. Some call for a pause, many call for guardrails. And we cannot afford to ignore concerns that have been raised, especially by those on the front lines of the development of AI. Governments must assume their responsibilities. It is the first responsibility of any government to protect its citizens, including from the threats of artificial intelligence. National action is essential. But global coordination is also indispensable. Because AI does not stop at borders, and neither do its risks. Voluntary pauses that are isolated, unverifiable, and unevenly applied will not address the problem.
0: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం వచ్చే వారం జరగనున్న నేపథ్యంలో న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంటోనియో గుటెరెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ప్రపంచ శక్తులే సభ్యులుగా ఉండటం ఆమోదయోగ్యం కాదన్నారు. 15 దేశాలతో కూడిన భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన స్పష్టం చేశారు. అధికార పంపిణీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం ఉన్న ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా కాకుండా ప్రస్తుత ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా భద్రతా మండలి నిర్మాణం మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇక బ్రిక్స్ కూటమిని ప్రస్తావిస్తూ ప్రపంచం మారుతోందని, కొత్త శక్తులు ఆవిర్భవిస్తున్నాయని గుటెరెస్ పేర్కొన్నారు. అధికార ప్రభావాల పునర్విభజన జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తీసుకురావడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏకు న్యూజిలాండ్ పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పంద బిల్లుకు అనుకూలంగా 93 మంది చట్టసభ సభ్యులు ఓటేయగా 29 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లు ఆమోదంతో భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలుకు మరింత చేరువైంది. ఈ నిర్ణయాన్ని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ స్వాగతించారు. దక్షిణాఫ్రికాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 మినీ బస్సులు, మరొక వాహనం ఒకదానినొకటి బలంగా ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కేప్టౌన్ నగరానికి తూర్పున సుమారు 380 కిలోమీటర్ల దూరంలో ప్రిన్స్ ఆల్బర్ట్ లియుగామ్కా పట్టణాల మధ్య ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. భారత్ పొరుగుదేశమైన నేపాల్లో ఇటీవల సంభవించిన విధ్వంసకర వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1410కి చేరింది. మరో 6100 మందికి పైగా గల్లంతైనట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ యుఎస్ ఓపెన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్లో అమెరికాకు చెందిన బెన్ షెల్టన్ను ఓడించి జ్వెరెవ్ తన 2 గ్రాండ్ స్లామ్ టైటిల్ను దక్కించుకున్నాడు. 1989లో బోరిస్ బెకర్ తర్వాత యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి జర్మన్గా జ్వెరెవ్ నిలిచారు. ఇక మహిళల సింగిల్స్లో ఎలెనా రిబికానా విజేతగా నిలిచారు. ఫైనల్లో 2 సార్లు డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న బెలారస్ క్రీడాకారిణి అరేనా సెబలెంకాను ఓడించి రిబికానా తొలిసారి యుఎస్ ఓపెన్ టైటిల్ను సాధించారు. ఈ విజయంతో ఆమె ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును కూడా అందుకున్నారు. ఇక పురుషుల డబుల్స్లో అమెరికాకు చెందిన క్రిస్టియన్ హారిసన్, బ్రిటన్కు చెందిన నీల్స్ కుప్స్కీ జోడీ విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా, జాకబ్ మెన్సిక్ జోడీ విజేతగా నిలిచింది. ఆసియా మహిళల టీ20 క్రికెట్ కప్ 2026లో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్లో 13 సెప్టెంబర్ జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 8వ సారి ఆసియా కప్ను కైవసం చేసుకుంది. ఇప్పటివరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంత

ఇప్పుడు రావోయ్ అతిథి కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు.

0: కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ఏప్రిల్ 1 విడుదల చిత్రంలో ఉంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర గీత రచన సిరివెన్నుల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. ఇప్పుడు అశోక చక్రవర్తి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడింది, గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.
1: ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము.
2: ఊర్మిళ, ఏమిటిది?
3: పల్లవి.
2: పల్లవా, అల్లరా?
3: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
2: ఇది భక్తి కాదు, పిచ్చి.
3: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
2: సరేలే.
3: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే ఈనాడు నేను ప్రేమభక్తితో పాడుతున్నాను.
2: ఇదిగో
3: పాడతాను, పాడి తీరుతాను.

మీరు విన్న ఆ పాట ఓం నమో వెంకటేశాయ చిత్రంలో ఉంది. పాడినవారు శ్రీనిధి. గీత రచన వేదవ్యాస, సంగీతాన్ని సమకూర్చింది ఎంఎం కీరవాణి. కార్యక్రమంలో ఇప్పుడు చిలిపి మొగుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడింది. గీత రచన ఆరుద్ర, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

మీరు విన్న ఆ పాట అన్నమయ్య చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం. గీత రచన అన్నమాచార్య కీర్తన. ఇప్పుడు దళపతి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేజే ఏస్దాస్ పాడింది. గీత రచన రాజశ్రీ. సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోక

కోకిల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను విన్నారు. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. కార్యక్రమంలో చివరిగా వింటున్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడింది. గీత రచన వెన్నెల కంటి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. చిత్రం మహర్షి.

102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట బంగారు బుల్లోడు చిత్రంలోంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ. గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది రాజ్ కోటి. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక, విజయవాడ ఏమీటర్లపై ఇంకా ఎఫ్ఎం రెయిన్బో ఛానళ్లలో ఈరోజు రాత్రి 8 గంటలకు తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు మరియు

0: ఓ పాప లాలీ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను విన్నారు. గీత రచన రాజశ్రీ, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: ముఖాన మొటిమలా సై బాల్, గజ్జా బబలా సై బాల్, నడుగుల తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

మీరు విన్న ఆ పాట వసేరాములమ్మ చిత్రంలో ఉంది. పాడిన వారి వందేమాతరం శ్రీనివాస, స్వర్ణలత. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతాన్ని సమకూర్చింది వందేమాతరం శ్రీనివాస్. ఇప్పుడు రౌడీ గారి పెళ్ళాం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి. సంగీతాన్ని సమకూర్చింది పప్పి లహరి.

కార్యక్రమంలో చివరిగా వింటున్న ఈ పాట బాలగోపాలుడి చిత్రం నుండి. పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది రాజ్కోటి.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట రాజా చిత్రానికి రాజేష్ సుజాత పాడింది. గీత రచన సిరివేనల్ల సీతారామ శాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది ఎస్ఏ రాజకుమార్. సూర్యవంశం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినబోతున్నారు. గీత రచన ఎస్ మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఎస్ఏ రాజకుమార్.

సుస్వాగతం చిత్రానికి మనోజ్, జయచంద్రన్, మణికిరణ్ బృందం పాడిన పాటను విన్నారు. గీత రచన సామవేదం షణ్ముఖ శర్మ, సంగీతాన్ని సమకూర్చింది ఎస్ఏ రాజకుమార్. కార్యక్రమంలో చివరిగా వసంతం చిత్రానికి హరిహరన్ పాడింది, గీత రచన కులశేఖర్, సంగీతాన్ని సమకూర్చింది ఎస్ఏ రాజ్కుమార్.

ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ సంస్థలలో కొత్తగా నియమించారు.

0: మీరు విన్న ఆ పాట కొదమసింహం చిత్రంలో ఉంది. పాడినవారు మనోజ్ చిత్ర, గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది రాజ్ కోటి. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. అనివార్య కారణాల వలన ఈ మధ్యాహ్నం 12:30 ప్రసారం కావలసిన తెలుగులో జాతీయ వార్తలు ఈ మధ్యాహ్నం 3 ప్రసారం అవుతాయి. శ్రోతలు ఈ గమనికను గమనించగలరు.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భి జరూరీ.
3: యే ఆకాశవాణి హై, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
4: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హి ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హై నా
5: బాతో హి బాతో మే హర్ సుబహ 10-11 బనా లో పూరి దునియా కో అప్నా దోస్త్.
2: ఆఫీస్ మే थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
4: शाम सुहानी हो.
6: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5:00.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
4: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
2: सफर में
4: आपके साथ
2: आकाशवाणी.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ మధ్యాహ్నం 12:30 ప్రసారం కావలసిన తెలుగులో జాతీయ వార్తలు అనివార్య కారణాల వలన ప్రసారం కాలేదు. ఈ మధ్యాహ్నం 3:00 ఈ జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి 102.2 MHz పై ఉంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు వివిధ కళాకారుల బృందగానం ఆలపించిన లలిత గీతాలు ఇప్పుడు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 20వ జాతీయ రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో 51,000కు పైగా నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులు, పంటల పరిస్థితి, తాగునీటి సరఫరాపై ఆయన సమీక్షా సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి కొరత రాకుండా అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల చేనేత, జౌళి శాఖ అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత పెన్షన్ల వెరిఫికేషన్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయుర్వేదం కేవలం వైద్య విధానం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించే భారతదేశ ప్రాచీన విజ్ఞాన సంపద అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా అన్నారు. 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యకర భవితకు ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. సమతుల్య ఆహారం, క్రమబద్దమైన జీవనశైలి, వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలకు ఆయుర్వేదం ప్రాధాన్యమిస్తుందని కలెక్టర్ పేర్కొంటూ,
1: ఈ ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఆయుర్వేదం గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము, అట్లాగే హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కి ఆయుర్వేదం ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలియజేసే కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ ఆయుర్వేదాన్ని మనం అమలు చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారం పడకుండా లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ గానే ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి పరిణామము. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని ఆయుర్వేద వైపు చూడండి, ఆయుర్వేదం అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ ఆయుర్వేద ఉపయోగాల్ని, ఆయుర్వేద బెనిఫిట్స్ ని ఉపయోగించుకుని హెల్తీ వెల్తీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జాతీయ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు.
0: గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో తొలి సీజన్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 4 జట్లు తలపడే ఈ టోర్నీలో 7 రోజుల పాటు 13 మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. తొలిరోజు మధ్యాహ్నం 1:30 నుంచి రాయలసీమ జెన్స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 2వ మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ తలపడనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఈ ఉదయం శ్రీ మలయప్పస్వామి మోహిని అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీవారి గరుడవాహన సేవ ఈ సాయంత్రం 6:30 మొదలవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2019లో ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఆర్థిక సాయం అందుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. 2026 జులై నాటికి పీఎం కిసాన్ కింద 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా రైతులకు అందినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పీఎం కిసాన్ సాయంతో వ్యవసాయ పెట్టుబడులు పెరగడంతో పాటు రుణపరమైన ఇబ్బందులు తగ్గినట్లు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ ఐఎఫ్పీఆర్ఐ అధ్యయనం పేర్కొంది. ఈ ఆర్థిక సాయం ద్వారా రైతులు విద్య, వైద్యం, ఇతర కుటుంబ అవసరాలకు కూడా ఖర్చు చేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. పీఎం కిసాన్ పథకం రైతులకు పెట్టుబడులు పెట్టేందుకు, వ్యవసాయంలో అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే తహత్ 18,000 కరోడ్ రూపే సే అధిక్ కి రాశి హమారే కరోడో అన్నదాతాఓ కే ఖాతో మే భేజీ గయీ హై. యే యోజనా వాకయీ అద్భుత హై. ఏక్ క్లిక్ సే కరోడో కిసానో కే బ్యాంక్ ఖాతే మే సీధే పైసా జమా హోతా హై. దునియా కే వికసిత్ దేశో మే భీ ఐసా సంభవ్ నహీ హై.
0: విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్దిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి పి రాజబాబు అన్నారు. నగరపాలక సంస్థ ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులో మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ఈరోజు నిర్వహించారు. నగరంలోని 81,000కు పైగా నివాస గృహాల నుంచి

0: నుంచి తడి పొడి చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ,
1: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా మెగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి స్టార్ట్ చేశాము. 81,000 వరకు హౌసెస్ కూడా మనం సెగ్రిగేషన్ లో పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళందరూ కూడా బ్యాగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రతి ఇంట్లోనే ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. వాళ్లే వాలంటరీగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఒంగోలు మన గౌరవం అనే ఒక నినాదంతో చేస్తున్నటువంటి అంశం కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178700 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానంలలో ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
2: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా తొలి సీజన్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: వన్ 2.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: ముఖాన మోటిమల
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా కోసూరి జయసుధ గారి స్వీయ కవితలు ఇప్పుడు వింటారు.
5: శీర్షిక గుండెల విసిన భూమి. చిత్తడి నేలలో చిరుమలకై కొత్తందాన్ని తెచ్చే ప్రకృతి ధరణికి పచ్చని చీరను చుట్టబెట్టింది. ఇప్పుడా అందమంతా కాలుష్యానికి గురై పొరలు పొరలుగా రాలుతూ బలవంతపు వైధవ్యం మోస్తున్న భూమాతను చూసేదెవ్వరు? తరాలుగా కలిసి జీవిస్తున్న వృక్ష సముదాయం మమ్మల్ని నరికేసి మానేడనే విశ్రాంతి తీసుకుంటారే? మాకెందుకీ గొడ్డలిపోట్లని ప్రశ్నిస్తోంది. మెత్తని మనసున్న నాపై కాంక్రీట్ భవనాల్ని నిర్మించి నా గుండె పొరలను ఎందుకు చీల్చారంటూ తెగిన భూమి పేగు రోధిస్తోంది. పాడుకున్న ఆకుపచ్చని గీతాలన్నీ ఎడారి పాలై శిథిలాల అడుగున పోగుబడ్డాయి. మా గోడు వినిపించుకునేదెవ్వరనే ధరణి దగ్ధమైన గొంతును వినేదెవ్వరు? మనిషి స్వార్థమే అన్నింటికీ మూలమంటూ కుదించబడ్డ మానవత్వం మన్నుతో చెప్పుకుంటోంది. ప్రకృతి రక్షణకై పోరాటం చేయాల్సిన తరుణమొచ్చింది. ఎంత దుఃఖపు నీటిని తనలో దాచుకుందో దప్పికొన్న ధరిత్రి మనల్ని తనలో కలుపుకుంటానంటూ భూకంపమే వస్తుంది. సిద్ధమవుదామా లేక భూమిని బతకనిద్దామా? భూమి పరిమళాన్ని ముందు తరాలకందిద్దామా? మరో కవితా శీర్షిక అనుబంధాలన్నీ ఆర్థికాలే. అనుబంధాలన్నీ ఆర్థిక సంబంధాల్లో చిక్కడిపోయి మమతలన్నీ మూర్ఖత్వానికి మరో రూపంగా కనబడుతుంటే నిజమైన బంధాల కోసం వెతకడం అజ్ఞానమేనేమో. తీయని మాటలన్నీ నీటిమూటలై ఓ మూలన పెట్టేశామెప్పుడో. అవసరానికో అనుబంధంగా మారుతున్న రోజులొచ్చేశాయి. మంచితనపు మామిడి పళ్ళెప్పుడో కుళ్ళిపోయాయి. అక్కరకరాని చుట్టము పద్యపు తీరెప్పుడో మారిపోయింది. మాసిపోయిన మమతలన్నీ మూటల్లో మూలుగుతున్నాయి. ఇప్పుడంతా డబ్బు చక్రమే తిరుగుతోంది, మనిషిని తిప్పుతోంది. కాలానికి నిలబడే ఆప్యాయత అనురాగం కనపడేది రాతల్లోనే, చేతల్లో కాదు. ఓ మనిషి, డబ్బే శ్వాసగా బతికే నువ్వు మమతల ఊపిరి ఆగిపోనివ్వకు. శీర్షిక ఉప్పెనంత వేదన. గుప్పెడు గుండెలో ఉప్పెనంత వేదన. కడలి కెరటాల సాక్షిగా కళ్లల్లో నీళ్లయి ప్రవహిస్తున్నాయి. అనాథైన బ్రతుకున పట్టెడన్నం పెట్టేవారు లేక పదిమందికి లోకువై సంద్రాన్ని గుండెల్లో మోస్తున్న అవరూపమైన బాల్యం ఆసరా లేక అధోగతి పాలై బొడ్డుబంధానికి బరువై భరించలేని వంటన్నయ్య. అమ్మలా లాలిస్తావని, నాన్నలా పాలిస్తావని నీకు చేరువయ్యా. సంద్రమా, మనిద్దరం ఒక్కటే, ఒంటరి ప్రవాహాలం. శీర్షిక తప్పిపోయిన స్వరం. నాలోన జ్వాలలు రగులుతున్నా బయటకు మాటలు రావు. వేదన కేకలతో గొంతు పగిలినా చుట్టూ ఉన్న గోడలకే వినిపిస్తాయి. నడుమున ఆగిన పలుకులు నిశ్శబ్దాన్నే బంధించుకున్నాయి. నా స్వరం ఒకప్పుడు పక్షిలా ఎగిరేది, ఇప్పుడు పంజరంలో కొట్టుకుపోయింది. ఎవరైనా విన్నారా నా హృదయంలో రగిలే చప్పుడు? లేదా ఈ లోకం మహిళ స్వరం మౌనంగా ఉండాలనే భావిస్తుందా? నేను కోరుకుంటున్నది మాట స్వేచ్ఛ మాత్రమే. నా పెదవులపై తడుముకుంటున్న ఆ తప్పిపోయిన స్వరానికి పునర్జన్మనిచ్చే దయమాత్రమే ఇస్తారు కదూ. శీర్షిక జ్ఞాపకాల వసంతం. నువ్వు అమృతవాక్యమై నా జీవితంలోకొచ్చిన క్షణం నాకెప్పటికీ గుర్తే. ఓ ఆకుపచ్చటి నిమిషాన ఒక్కటైన మన బంధం తీరంలేని నావల ఎన్నో వసంతాలను చూసింది. మన ప్రేమలో మిగిలింది మాటల చప్పుడు మాత్రమే కాదు, మనసు తడిసిన జ్ఞాపకాల జావళి కూడా. కాటేసిన కాలం ఒక్కసారిగా నిన్ను దూరం చేస్తే బతుకు వీణ తెగిన తీగై శోకతప్తమైంది. ఓ నిస్తేజపు పంజరంలో చిక్కుకున్న నాకు పచ్చటి గతపు స్మృతులే వెచ్చదనాన్నిచ్చాయి. మన బంధం ఓ విరిగిన స్వప్నమై మదిలి తొలుస్తుంటే ఒంటరి పక్షినై ఎదురుచూస్తున్నా. ఆకు కదలినా తుమ్మిద వాలిన నీ పొలమరింతే. చీకటి నీడల్ని చూసి అలసిన నా కళ్లకు ఓ వెలుగురేఖై ఎప్పుడు కనిపిస్తావో. నీ ఉనికి పచ్చని పాటై నన్ను హత్తుకునేదెప్పుడో. గతిస్తున్న నా ఎదకు ఓ ఓదార్పు గీతమై ఎప్పుడొస్తావో. శీర్షిక సవ్యసాచి. అమ్మ ప్రేమ అక్షయపాత్రలా ఎంత పంచినా ఇంకా మిగులుతూనే ఉంటుంది. అమ్మే ఓర్పుకు మారుపేరైతే అక్క చిరునామానే. వేగు వంటిన వెలుగును వంటింట్లో వెలిగించి పారవశ్యపు పరిమాణాన్ని పదుగురికీ పంచేది. అమ్మ ఇంటనున్న పడమటిల్లు ఆహార పదార్థాలకు నెలవు. అమ్మ చేతి షర్బత్ ఎప్పటికీ మరువలేని ఓ రుచి. ఎంత నెమ్మదితనం, ఎంతటి సామర్థ్యం! నిత్యాగ్నిహోత్రంలా నిత్యం వెలుగుతూ ఉండేపోయి వచ్చిపోయే బంధుజనం. ఇల్లంతా సందడి. సవ్యసాచిని తలపించే నేర్పు ఒక్క అమ్మకే సొంతం. కాలం కాటువేసి తాతకు పక్షవాతమొస్తే 12 ఏళ్లు మామగారిని పసిపిల్లాడిలా చూసిన తీరు అద్భుతం. అంతటి ప్రేమైకమూర్తి, సహనశీలి అమ్మ, చదువులేని సరస్వతి. తన కథలతో రాలిపోతున్న రాత్రికి రంగులద్దేది. ఒడ్డెరుగని ఓపికున్న జీవనది అమ్మ. అమ్మ ధైర్యం నాన్న. ఆ ధైర్యం పోయాక దైన్యంగా బతికేడుస్తున్న అమ్మ నాకెప్పటికీ గుర్తే. శీర్షిక నాన్న, నీ నీడలోనే నేను. నన్ను నడిపిన నీ చేయి వెనక్కు తీసుకున్నా నీ నీడ మాత్రం ఎప్పుడూ నాతోనే ఉంది నాన్న. చీకటిలో దారిచూపిన వెలుగు నీవే, వెలుగులో నడిపిన నిశ్శబ్దమూ నీవే.

నాకు మాటలు నేర్పిన నీ కళ్లల్లో ఆనందాన్ని చూశాను. నాకు భయం వేసినప్పుడు నీ చూపులో ధైర్యాన్ని చూశాను. నీ శ్రమను చెమటగా చేసి పట్టెడన్నం కోసం మాకై పరితపించిన నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వే చూశాను. తగిలిన దెబ్బలు, పగిలిన మనసు నిన్ను రాటుదేలలా చేస్తే మాకు మాత్రం మమతనే పంచావు. నీ అడుగులు మట్టిలో మగ్గినా మాకు ఆకాశాన్ని చూపించావు. నీ కలలు మాలో మొలకెత్తించావు. ఆశ, ఆశయం నువ్వై దారి చూపావు. నీ భుజంపై కూర్చొని లోకాన్ని చూశాను. నలుగురి భుజాలపై నువ్వు వెళ్లడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నా. నాన్నా, నీలాంటి మనిషి మరొకరు లేరు. నీ ప్రేమను ఎలా కొలవగలను? నువ్వు లేనింట్లో వేదనే వినిపిస్తుంది. నీ కుర్చీ మీద జ్ఞాపకం పావురమై ఎగురుతోంది. నీ ప్రేమ ఊపిరై మా చుట్టూ తిరుగుతోంది. ఇందరు తిరుగుతున్న ఈ భూమి మీద నువ్వెప్పుడు కనిపిస్తావు నాన్నా? శీర్షిక ట్రాన్స్జెండర్స్. ఎదురుచూస్తున్నా, మేము మనుషులమే అనే గుర్తింపు కోసం. వెటకారపు మాటలతో, వ్యంగ్యాస్త్రాలతో మమ్మల్ని అవహేళన చేసే ఈ సమాజంలో మేమేంటని అడిగే హక్కు కోసం. ఎదురుచూస్తున్నా, మనిషిని మనిషిగా గుర్తెరిగే మానవత్వపు జాడ కోసం. శారీరక అవసరాలకు అడ్డురాని లింగభేదం సమాన హోదా కావాలంటే మాత్రం అడ్డొస్తుందా? ఎందుకీ వైరుధ్యం? అవకరం మనిషికేగాని మా మనసులకు లేదే. తరతమ భేదాలు లేవన్న ఈ సమాజంలో ఈ తారతమ్యాలెందుకు చూపుతున్నట్లు? మీ మానసికానందానికి మేం మరమగ్నమవుతున్నాం. జీవనభృతి కోసం జీవం చచ్చి బ్రతుకుతున్నాం. ఎదురుచూస్తున్న ఈ మూడో జాతిని సృష్టించిన ఆ మానసిక దౌర్బల్యుడి కోసం, మీ సమాజంలో మాకు చోటు కోసం ప్రశ్నిస్తున్నా మా స్థానమేంటని. ఆడపిల్ల కన్నీటి చారికల మధ్య కాటుక నలుపుదనం మౌనరాగాన్నే ఆలపిస్తుంటే ఆ నలుపు ఎరుపుదనాన్ని సంతరించుకుని ప్రాణాల్నే హరిస్తుంది. ఆడవారి మానవ ప్రాణాలకు కాగితపు పడవకున్న విలువ కూడా మృగ్యమేనా? భద్రమైన బంధాలు బరితెగిస్తుంటే మానవ మగ మృగాళ్ల మధ్య ఆడపిల్ల లేడిపిల్లేనా? బతుకు బంధాలు బలహీనమై బయట తిరగాలంటేనే భయమై, సాటి మనుషులంటేనే నరకప్రాయమై, సంతోషాలు ఆవిరై అల్లకల్లోలమైన బ్రతుకులు అస్తవ్యస్తమై అస్తమించాల్సిందేనా? ఆడా మగ మధ్య ఈ అంతరాలెందుకు? ప్రతి జీవికి బాధలు, బాధ్యతలు, బంధాలు ఒకటేగా, మనస్సు స్పందన కూడా ఒకే రకమేగా. మరెందుకీ తారతమ్యం? ఎక్కడికి పోతుంది మన గమ్యం? ఇలాంటి పరిస్థితుల్లో ప్రగతి సాధ్యమా? మనసు తెరచి ఆలోచించు. ప్రతి చోట ఆడపిల్ల అవసరం ఎంతైనా ఉంది. ఎవరి గొప్ప వారితే ప్రకృతి, పురుషుడు ఎప్పుడూ అవసరమే. ఒకరు లేనిదే మరొకరు ఎక్కడున్నారు? యోచించండి. శీర్షిక నది ఇంకా ప్రవహిస్తుంది. పాతగాయాలపై కొత్త సూర్యుడు ఉదయించినప్పుడు మట్టిలోంచి లేచే వాసనలా నది ఊపిరి తీసుకుంటుంది. ఆమె కన్నీరు కాదు, కాలం చీల్చిన మనసుల ప్రవాహం. చెమటతో తడిసిన కూలీ నవ్వులోనూ, చౌరస్తాలో బొమ్మలమ్మె బాలిక కళ్లల్లోనూ ఆమె చిరునవ్వు తళుక్కున మెరుస్తుంది. రాయిని కదిలించే శబ్దమా ఇది, లేక అశక్తుడి గుండె చప్పుడా? నది పాడుతుంది, పాడుతూనే ఉంది. తిరిగినా విరిగినా జీవితం ఇంకా సజీవమే. ప్రవాహంలో తేలే ప్రతికల మనసుని చినుకులా తడుముతుంది. తీరం నశించినా, దిశ మారినా నది తిరిగి తన పాదాలను నేలపై ఉంచుతుంది. అదే మానవతా జాడ. ఆమె చేతిని చేరిన చల్లని గాలి శిశిరాన్ని మింగిన వసంతంలా పచ్చగా నవ్వింది. ప్రతి నీటిబొట్టు ఒక మనిషి కథ, ప్రతి అల ఒక పునర్జన్మ. కాలం ఎండినా ఆమె గర్భంలో ఆశ ఇంకా చిగురిస్తూనే ఉంటుంది. ఎందుకంటే నది ఇంకా ప్రవహిస్తుంది, మనిషి ఇంకా ప్రేమించగలడు. శీర్షిక అర్ధాకలి. అభివృద్ధి వైపు అడుగులేస్తున్న భారతంలో అన్నానికి అలమటిస్తున్న బాల్యం. అప్పుడప్పుడు పౌర్ణమి చంద్రునిలా అరచేతిలో పలకరిస్తున్న అన్నపు ముద్ద అర్ధాకలితో కడుపు నింపుకోవాలని శాసిస్తోంది. స్వార్థబుద్ధి కలిగిన ప్రభుత్వ పథకాలతో పేదల బతుకులు నిండేదెప్పుడు? పట్టెడన్నపు పరిచయం కోసం ఈ పడిగాపులెప్పటివరకు? నిన్నటి ఉదయాలు రేపటి ఆశలై చితికిన బతుకుల్లో వెలిగేదెప్పుడు? అస్తమాను అస్తమిస్తున్న పేదోడి బతుకుల్లో ఏ తూర్పు ఉదయిస్తుంది? పిలిచే మరో ప్రపంచపు ఆకలి తీర్చేదెవ్వరు? ఏమండుతున్న నిండు మనసులలో ఈ ప్రశ్న పుడుతుంది. తెలిసేదెవ్వరికి ఈ బతుకులు మారేదెన్నటికి? శీర్షిక మాట్లాడడం తెలుసావాడికి? మాట అనేది శబ్దం కాదు, హృదయం నుంచి బయలుదేరిన శ్వాస. చాలామంది మాట్లాడతారు, విన్నవారు మాత్రం మౌనమవుతారు. ఎందుకంటే మాటల్లో మంచి లేకపోతే వాక్యాల పూలు పూయవు. మాట్లాడడం తెలిసినవాడికి మౌనం కూడా అర్థమవుతుంది. అతను మాట్లాడకపోయినా ప్రేమని చెప్తాడు, సానుభూతిని రాస్తాడు, చూసే కళ్లల్లో కవితలు రగులుతాయి. మాటతో గాయపరిచేవాడు
వెయ్యి పుస్తకాలు చదివినా వ్యర్థం. ఒక్క మాటతో గాయాన్ని నయం చేసేవాడు వేల నిశ్శబ్దాల విలువైనవాడు. మాట అనేది ఆయుధమా లేక ఆప్యాయత? దాన్ని ఎలా వాడతామో మన హృదయం చెబుతుంది. మాట మనసుకు సాంత్వన. మాటల జడిలో మానవత్వం తడిసినప్పుడు అదే నిజమైన సంభాషణ. అమ్మ నేర్పిన అక్షరాలు. నువ్వు పలికిన మాటలు సాయంత్రపు గాలిలా చల్లదనంగా తాకుతుంటే నా అడుగులకు నీ స్థైర్యం దారిచూపింది. జాబిలి తునకలా నీవెంటే తిరిగిన నేను పల్లవిలేని పాటలా నీ రూపంలో మునిగిపోయాను. మూవు అన్నా నా మాటల్లో పలక నీపై నిలబడి బలపం నేనై అక్షరాల మార్గం చూపించావు. పాలపొంగులాంటి కోపం, పండువెన్నెలంటి ప్రేమ ఒకేసారి నువ్వే. నీ ఒడిలో దాగినప్పుడు నీ పరిమళ ముద్ర జ్ఞాపకమై ఎక్కడికెళ్లినా నన్ను వెంటాడుతుంది. అద్దంలో నిజమే చెప్పే నువ్వు అక్షరాల సాక్షిగా ఓ జీవనదై నాలో ప్రవహిస్తున్నావు. శీర్షిక కొత్తేముంది. నిలకడలేని కాలరథం సాగిపోతూనే ఉంటుంది. ఎక్కిదిగేవాళ్లే మారుతుంటారు. ఆపేక్షలే లేని ఈ సాపేక్ష రోజుల్లో బంధాలన్నీ బరువైన గోళీలే, వాటం చూసి జారిపోతుంటాయి. వర్తమానమెప్పుడూ గతంమీదే ఆధారపడుంటుందనే నిజాన్ని ఒప్పుకోని మనోవైకల్యాలేవో మనసుకు అడ్డుపడుతున్నాయి. గుండెల్ని కుచ్చే మాటలన్నీ గుణపాలనే తోడు తెచ్చుకుంటాయి. నల్లరంగు పులుముకొని నాణ్యమైన చోటుని వెత కనపడనివ్వని రాతికన్నేదో అడ్డువస్తుంది. చీకటంటని రేయనెప్పుడైనా చూసావా? మసకబడిన సంగతుల్ని మట్టుబెట్టి ఈరోజుని గెలిచే పనిలో పడు. లోకమెప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఆశల పల్లవి కొత్తరాగాన్నందుకుంది. దిగుల మేఘాన్ని తోసేస్తూ ఆకాశం హర్షాన్ని వ్యక్తం చేస్తుంది. నిన్నటి నీడల్ని వీడిన కాలం కొత్త జాడల్ని వెతుక్కుంటోంది. మారేది వత్సరమూ వయసేగాని విధిరాతలు కావంటూ కాలపు పిట్ట జ్యోసం చెప్తుంది. శీర్షిక మతం గోడల వెనుక మనిషి. పచ్చగా ఉన్న ఆమె జీవితాన్ని కార్చిచ్చేయి కమ్మేసింది కాశ్మీరం. వందేళ్ల కాపురాన్ని మందుగుండుకు బలిచేసింది ఉన్మాదం. మతం కన్నా ముందు మనుషులమని గుర్తించక మతోన్మాద శక్తులు మారణహోమాన్ని సృష్టించాయి. మానవత్వాన్ని మరిచాయి. ప్రేమ పూలతో నిండిన నేలను ఎరుపెక్కించిన క్రూరత్వం. పిల్లల నవ్వులు గాలిలో కలిసిపోయి తల్లుల కన్నీళ్లు నదులైపారాయి. మనసులు గాయపడ్డాయి. కాని మానవత్వం చచ్చిపోలేదింకా. కొందరి చేతుల్లో ఆయుధాలున్నా ఇంకొంతమంది హృదయాల్లో దయా ఉంది. మతంగోడలు కూలిన రోజు పక్షులు స్వేచ్ఛాగీతం పాడతాయి. మళ్లీ కాశ్మీరం పచ్చగా నవ్వుతుంది. మళ్లీ మనసులు మానవత్వంతో తడుస్తాయి. ఎదురుచూడాలంతే. విజ్ఞానపు నెలవు. పుస్తకమది వేల ఆలోచనలకు పురుడొస్తుంది. మనసు పుస్తకమది గుండెను తడిపింది జ్ఞాపకాలతో. మదినున్న బరువును బాధను తీసేసే పుస్తకం మనసును ఓలలాడిస్తుంది. ఒంటరి వేళ జంటగా మారి పరవశింపజేస్తుంది. మమతల నెలవు, విజ్ఞానపు కొలువు పుస్తకం. సంగీత సాహిత్యాలు ఆ వాగ్దేవి స్వరూపాలే. అలసిన తనువును హాయినిచ్చు సంగీతం బాధలోంచి భావుకతను పుట్టిస్తుంది సాహిత్యం. పాడాలనే ఉంది స్వరాలను శృతి చేసుకుని. పాటల తోటలో పల్లవొక్కటే, చరణాలే రెండుగా. విడిపోయిన మనసులకు కలిసిపాడే రాగముక్కటే. అలవోకగా అల్లేసిన బంధపు బాధ పాశాలతో మెలిపెట్టినప్పుడు అక్షరాలే నిక్షిప్త సంపదై జీవితాల్ని వెలిగిస్తున్నాయి. శీర్షిక కలతనింపుకున్న కనులు. చిప్పిల్లిన నీళ్లతో కలతనింపుకున్న కలనే అవి. వెతలబాపు దూరమెంతుందో తెలియక మసకబారిన జీవితాన్ని చూపుడు వెలుతో తుడుస్తూ ఆశపడుతుంది. వసివాడని ఆశలతో పసిపాపనై నీ గుండెలను ఊగాలని. ఓదార్పు ఒంటరిదై నా జత కోరనుంటోంది. వెతికేదేదైనా కళ్లకు కనపడదే, కనపడేదేదైనా నిజమవదే. రంగు వెలసిన దృశ్యాలన్నీ రాజ్యమెలుతుంటే ఏకాంతంలో సైతం స్థిమితం కోల్పోయిన మనసు ఒంటరితనాన్ని చుట్టుకుంటుంది. స్వార్థపు బంధాల్ని భరించలేక గాయపు దేహాన్నై నా చుట్టూ ఓ నిశ్శబ్దపు సమాధి నిర్మించుకున్నా. పొరలు పొరలుగా పోగుబడిన దుఃఖం గుండె గుమ్మాన్ని దాటి గొంతులో చిక్కుకుంది. ఆపలేని అసక్తతతో నాతో నేనే పోరాడుతున్నా. ఓడిపోయిన జీవితం వెక్కిరిస్తుంటే కరుగుతున్న కాయపు దీపాన్నై చీకటిని వెలిగిస్తున్నా. శీర్షిక దీపమంటి మనసు. మనసు మురికి చేసుకుని ఎన్ని దీపాలు వెలిగించినా వెలుగొస్తుందా? స్వార్థం అసూయలను భుజకీర్తులుగా చేసుకుని మసలినన్నాళ్ళు నీకే వెలుగు కనపడదు. వెన్న పేరుకుంటున్న వేళ కుండ పగలగొట్టినట్టు అహంకారం నిన్ను ఎటు కాకుండా చేస్తోంది. సహకారాన్ని స్వార్థం అనుకునేవేళ నీ వెంట నడిచేవారే ఉండరు.
ఒంటరితనపు చురుకు వేలాడ్డం మానుకో. ఒకరికోసం ఒకరుగా ముందడుగు వేస్తేనే చెలిమిచలమ ఊరుతుందని తెలుసుకో. మనసు స్వచ్ఛంగా ఉంటేనే మౌనం మాధుర్యమవుతుంది. పరులమంచి కోరితేనే మన జీవితం నక్షత్రదీపమవుతుంది. ఎదుటివారిలోనూ ఓ ఆత్మాభిమాన జ్వాల ఉంటుంది.

0: కొన్ని విశేషాలు వింటారు.
1: ఇప్పుడు శారీరక వ్యాయామాలలో ఒకటైన నడక వల్ల కలిగే లాభాల గురించిన విశేషాలు. నడక శరీరానికి ఆరోగ్యాన్ని అందించే సంజీవిని. నడక మానసిక సాంత్వన అందించే దివ్యమైన ఔషధం. నడక తీరైన శరీరాకృతిని ఇచ్చే వ్యాయామ మంత్రం. ఇవే కాదు, నడక వల్ల మరెన్నో లాభాలు కూడా ఉన్నాయి. మరవేంటో చూద్దామా? ఇప్పటి ఆధునిక యుగంలో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి తప్పనిసరిగా కదలిక అనేది ఉండాలి. ఇంట్లో ఉండే మహిళలు గిన్నెలు తోముతాం, బట్టలు ఉతుకుతాం, మేడమెట్లెక్కి వాటిని ఆరేస్తాం, ఇల్లు ఊడుస్తాం, ఇంకా ఎన్నో పనులు చేస్తున్నాం, ఇదే మాకు వ్యాయామం అంటారు. ఎంత పని చేసినా వీటన్నింటి వల్ల కలిగే వ్యాయామ ప్రయోజనం మాత్రం చాలా తక్కువే. పెద్ద పెద్ద బరువులే ఎత్తాల్సిన అవసరం లేదు. రోజూ కనీసం ఓ అరగంట నడిస్తే చాలు. ఇలా వారంలో కనీసం 4 రోజులు చేయగలిగితే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. నడక మొదలు పెట్టాలి అనుకునేవారు కొన్ని పద్ధతులు పాటించాలి. అవి, మొదలు పెట్టాం కదా, ముందు రోజే ఎక్కువ దూరం నడుద్దాం అని అనుకుంటే మటుకు పాదాలు, వెన్ను, కీళ్ల సమస్యలు ఎదురుకావచ్చు. అలాగే వేగంగా కూడా నడవకూడదు. నెమ్మదిగా నడక మొదలుపెట్టి క్రమంగా వేగాన్ని పెంచుకోవాలి. మొదట కొన్ని రోజులు కేవలం 15 నిమిషాలు మాత్రమే నడిచి ఆ తరువాత సమయాన్ని పెంచుకుంటూ ఉండాలి. నడిచే ముందర తప్పకుండా వామప్ వ్యాయామాలు చేయాలి. అలాగే నడక పూర్తయ్యాక కూడా శరీరాన్ని కాస్త సాగదీసేలా స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయాలి. అంటే చేతులని కాళ్ళని సాగదీసేవి చేయాలి. దీనివల్ల కండరాలు అలసిపోకుండా ఉంటాయి. ఇక నడిచే ముందు ఆ తరువాత తప్పకుండా నీళ్లు తాగడం మర్చిపోకూడదు.

0: కూడదు. అప్పుడే శరీరానికి శక్తి అందుతుంది. ఇక నడకలో బ్రిస్క్ వాక్ చేయడం చాలా మంచిది. అంటే శరీరాన్ని మొత్తం కదిలిస్తూ వేగంగా నడవాలి. దీనివల్ల శరీరం మొత్తానికి వ్యాయామం అందుతుంది. ఇక మరో రకం పవర్ వాకింగ్. దీనిలో చేతుల్ని వేగంగా ముందుకి వెనక్కి కదిలిస్తూ వీలైనంత వేగంగా నడవాల్సి ఉంటుంది. అసలు నడక అలవాటు చేసుకోవడం అనేది ఇప్పటి మహిళలకి పెద్ద సవాలనే చెప్పాలి. వాకింగ్ చేయడం మొదలుపెట్టడం కష్టం కానీ పెట్టాక మటుకు వాకింగ్ చేయకుండా ఏ పని చేయబుద్ది కాదు. నడక మొదలు పెట్టాలనుకునే వారు వాయిదాలు వేసుకోకూడదు. కష్టంగా అనిపించినా అనుకున్న రోజు నుండే మొదలు పెట్టాలి. దీన్ని ఒక సవాల్గా తీసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత అది అలవాటుగా మారుతుంది. మొదలు పెట్టాక ఎంత దూరం నడిచాం, ఎన్ని అడుగులు వేశాం అనేది చాలామంది తెలుసుకోవడానికి ఉత్సాహపడుతుంటారు. మనం నడిచే సమయాన్ని పెంచుకుంటూ పోతే మనకి ఉత్సాహం అనేది వస్తుంది. నడకను ఎప్పుడూ కూడా ఇబ్బందిగా గాని, ఏదో చెయ్యాలని మొక్కుబడిగా గాని కాకుండా ఆస్వాదిస్తూ నడవాలి. నడక మన ఆయుష్ను పెంచే మందుగా భావించి చెయ్యాలి. ఎప్పుడూ ఒకేలా కాకుండా వారంలో ఒకరోజు ఎత్తైన ప్రదేశాలలో నడిచేలా చెయ్యాలి. దీనివల్ల కాళ్లలో ఉన్నటువంటి కండరాలు గట్టిపడతాయి. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో నడిస్తే మనకు ఆహ్లాదంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి కూడా దొరుకుతుంది. నడవడానికి ఒక్కరే వెళ్లాల్సి వస్తే బద్దకించకూడదు. సాధ్యమైనంత వరకు స్నేహితులతో కలిసి వెళ్లేలా చూసుకోవాలి, లేదంటే కుటుంబ సభ్యులతో వెళ్లేలా చూసుకోవాలి. కబుర్లు చెప్పుకుంటూ మటుకు నడవకూడదు. దీనివల్ల నడక వేగం తగ్గిపోతుంది. నడక వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అంటే, శరీర బరువు అదుపులోకి వస్తుంది. గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. అలసట దూరమవుతుంది. ఇక కొవ్వు సమస్య కూడా తగ్గిపోతుంది. మధుమేహం ఉన్న వాళ్లకు నడక మంచి వ్యాయామం. ఎముక సాంద్రత పెరిగి భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్ అనేది రాకుండా ఉంటుంది. కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారమైతే నడిచే సమయాన్ని బట్టి జీవితకాలం కూడా పెరుగుతుంది. కంటి నిండా నిద్రపడుతుంది. శరీరానికి విటమిన్ డి కూడా అందుతుంది. ఇంకా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అసలు నడక అనేది మనసుకు ధ్యానం లాంటిది. నడక వల్ల ఒత్తిడి సులువుగా దూరమవుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చివరగా చెప్పాలంటే రోజంతా కూడా చురుగ్గా ఉల్లాసంగా ఉండగలుగుతారు. ఇక నడిచేవారు ఈ ట్రాక్ సూట్ వేసుకోవాలి, మంచి బూట్లు వేసుకోవాలి అనే నియమాలు ఉన్నాయి అనుకుంటారు. కాని ఇవన్నీ నియమాలవసరం లేదు. సౌకర్యవంతంగా ఉండే బట్టలు బూట్లు వేసుకుని చేస్తే చాలా మంచిది. ఇన్ని లాభాలు ఉన్న నడకని రేపటినుంచి మొదలు పెడదామా?
1: విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

మీరు వింటున్న ఆ పాట లైలా మజ్ను చిత్రానికి ఎంఎం శ్రీలేఖ పాడిన పాట. సంగీతం ఎంఎం శ్రీలేఖ, సాహిత్యం సాయి శ్రీహర్ష.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట సత్యభామ, చిత్రానికి జీన్స్ శ్రీనివాస్ గానం, సంగీతం చక్రీయ సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్.

చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2. సమయం 3 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశ మార్గాలను తెరుస్తున్నాయని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందాలు దేశంలోని పారిశ్రామికవేత్తలకు, కొత్త భాగస్వామ్యాలకు, మార్కెట్లకు మార్గం సుగమం చేస్తాయని, యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని అన్నారు. దేశ యువత ప్రతిభ, నైపుణ్యాలు యావత్ ప్రపంచ విశ్వాసాన్ని గెలుచుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक వికసిత్ భారత్ బనానే కా.
0: కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ రోజ్గార్ మేళ ద్వారా ఉపాధి కల్పనలో పారదర్శకతతో పాటు ప్రభుత్వ నియామకాల్లో గణనీయమైన పెరుగుదల ఉందని అన్నారు. 3 ప్రధాన కేంద్ర నియామక సంస్థలైన యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా యూపీఏ ప్రభుత్వ హయాంలో 7,22,000 నియామకాలు జరగ్గా, నా ప్రభుత్వ 10 ఏళ్లక హయాంలో దాదాపుగా 10,96,000 నియామకాలు జరిగాయని తెలిపారు. తలసరి కర్బన ఉద్గారాలలో భారత్ వాటా ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన పర్యావరణం, వాతావరణ, గతిశీలత, భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ది చెందుతున్న దేశాలను తరచుగా అన్యాయంగా బాధ్యతలను చేస్తున్నారని తెలిపారు. ప్యారిస్లో జరిగిన COP21 శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రతిజ్ఞలను ముందుగానే విజయవంతంగా నెరవేర్చిన ఏకైక G20 దేశం భారత్ అంటూ ఉద్ఘాటించారు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ అసాధారణ పురోగతి సాధించిందని ప్రధానమంత్రి తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి, అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమి, మిషన్ లైఫ్ తదితర కార్యక్రమాల ద్వారా భారత్ ప్రపంచంతో కలిసి పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోందని చెప్పారు. పునరుత్పాదక ఇంధనంపై భారత్ ప్రధానంగా దృష్టి సారించిందని, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి తెలిపారు.
1: నాన్ ఫోసిల్ ఫ్యూయల్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ, కార్బన్ ఎమిషన్ పర్ రోక్థామ్, హర్ పారామీటర్ పర్ భారత్ కి పర్ఫార్మెన్స్ దునియా మే ఆజ్ సకారాత్మక రూప్ సే చర్చా కా విషయ హై.
0: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, అలాగే జీవుల పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారుగా 34,000 మంది గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొదటి దశలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు సహా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో శిక్షణా బృందాలు ప్రారంభానికి సంబంధించిన సన్నద్దతను సమీక్షించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 3,57,000 మందికి పైగా గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పాటు అందిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పజెప్పింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడులు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణ విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందజేసింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అంటూ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ, విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలంటూ పిలుపునిచ్చారు. ఎర్ర సముద్రం ప్రాంతంలో తీవ్రమవుతున్న అనిశ్చితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, పౌరులు, ఆర్థిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు సహా సౌదీ అరేబియా సార్వభౌమ భూభాగంపై జరిగిన దాడులను ఖండించారు. పవిత్ర నగరమైన మక్కాపై దాడి చేసేందుకు యత్నించిన అనంతరం భారత్ ఒక ప్రకటన కూడా జారీ చేసిందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించే దిశగా సహకారం, సమన్వయంతో ముందుకు సాగుతామని భారత్, యుఏఈలు పునరుద్ఘటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యుఏఈ అధ్యకులు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహియాన్ ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం తదితర రంగాలతో భారత్, యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త చర్యలపై వారు చర్చించారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లోని ఐచి నగోయాలోని పలోమా మిజుహో స్టేడియంలో ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభోత్సవంలో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత మను భాకర్, షార్ట్ పుటర్ తజీందర్పాల్ సింగ్ తూర్ భారతదేశ పతాకదారులుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరిగే ఈ ఆసియా క్రీడలు, ఇందులో భాగంగా జరిగే 37 క్రీడల్లో 500 మందికి పైగా భారతీయ అథ్లెట్లు పోటీ పడనున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మహిళల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యకుడు ట్రంప్ సంతకం చేశారు. 7 సంవత్సరాలకు పైగా చర్చల్లో ఉన్న ఈ బిల్లు సెనెట్లో 86-11 ప్రతినిధుల సభలో 262-159 ఓట్ల భారీ ద్వైపాక్షిక మెజార్టీతో ఆమోదం పొందింది. ఉక్రెయిన్లో యుద్దాన్ని కొనసాగించేందుకు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్కు అవసరమైన వనరులను అందకుండా చేయడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రముఖ అస్సాం గాయకుడు, సంగీత స్వరకర్త, సాంస్కృతికవేత్త జుబిన్ గార్గ్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని నేడు ఆ రాష్ట్రం ఈరోజు ఆయన్ను స్మరించుకుంటోంది. తన సంగీతంతో లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న జుబిన్ గార్గ్కు నివాళులర్పించేందుకు రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 టీన్ టైమ్ ఈ కార్యక్రమంలో భాగంగా హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా హమ్ దిల్ దే చుకే సనమ్ ఈ చిత్రం నుండి పాట వినండి.

కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట రాజా హిందుస్థానీ చిత్రానికి అల్కాయాగ్నిక్ కుమార్ సాను పాడిన పాట వింటారు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 యువలయ కార్యక్రమంలో భాగంగా చిత్రగీతాలు వింటారు. ముందుగా దేశముద్రు చిత్రానికి చక్రి కౌశల్య పాడిన పాట, సంగీతం చక్రి, సాహిత్యం కందికొండ.

భజంత్రీలు చిత్రానికి రవివర్మ, టీనా కమల్ పాడిన పాట. సంగీతం చక్రి, సాహిత్యం పైడిపల్లి శ్రీనివాస్.

0: లయ కార్యక్రమంలో చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో ఛాత్రం కే లియే సూచనాయే 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్ రావు, విద్యార్థిని షేక్ ఆలియా ఫర్హత్. వినండి ఛాత్రం కే లియే సూచనాయే.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: ఆశీర్వాద్ ఆలియా, బైఠో. ఇస్ వర్ష్ తుమ్ దశమీ కక్షా మే ఆయో నా?
2: జీ హా అధ్యాపక్ జీ.
3: దశమీ కక్షాకి హిందీ పాఠ్య పుస్తక కా నామ క్యా హై బతా సక్తి హో?
2: జీ హా, సుగంధ భాగ్ దో.
3: అచ్చా, ఇస్ పాఠ్య పుస్తక మే ఛాత్రోం కే లియే విశేష సూచనాయే దీ గయీ హై. ఆజ్ హమ్ ఉన్కే బారే మే జాన్ లేంగే. ఇస్కే పహలే యే బతావ్, ఇస్ పాఠ్య పుస్తక మే కితనే ప్రకార్ కే పాఠ దియే గయే హై?
2: జీ హా, బతాఉంగీ. పాఠ్య పుస్తక మే కవితాయే, కహానియా, నిబంధ, పత్ర లేఖన్, ఏకాంకి, యాత్రా వృత్తాంత, సాక్షాత్కార్ ఆది ప్రకార్ కే పాఠ దియే గయే హై.
3: అచ్చా, పద్య సాహిత్య ఔర్ గద్య సాహిత్య క్యా ఇస్కా అంతర్ బతా సక్తి హో?
2: జీ నహీ, ఆప్ హీ బతాయియే.
3: సునో, ప్రాచీన్ ఔర్ ఆధునిక కవితాయే పద్య సాహిత్య కే అంతర్గత హై. కహాని, ఏకాంకి, నిబంధ, పత్రలేఖన్, యాత్రా వృత్తాంత, సాక్షాత్కార్ ఆది గద్య సాహిత్య కే అంతర్గత హై. అర్థమైంది కదా?
2: అర్థమైందండి.
3: బతావ్, పాఠ్య పుస్తక మే కితనీ కవితాయే దీ గయీ హై ఔర్ వే క్యా క్యా హై?
2: జీ హా, పూరే 5 కవితాయే దీ గయీ హై. వే హై బరస్తే బాదల్, హమ్ భారత్వాసీ, కన్కన్ కా అధికారి, భక్తి పద్ ఔర్ నీతి కే దోహే.
3: అబ్ బతావ్, కితనీ కహానియా దీ గయీ హై ఔర్ వే క్యా క్యా హై?
2: దో కహానియా దీ గయీ హై. వే హై ఈద్గాహ్ ఔర్ జల్ హీ జీవన్ హై.
3: కౌన్సా నిబంధ దియా గయా?
2: జీ హా, లోక్ గీత్ నామక్ నిబంధ దియా గయా హై.
3: అచ్చా, ఏకాంకి కా నామ క్యా హై?
2: జీ, స్వరాజ్య కి నీవ్ నామక్ ఏకాంకి దీ గయీ హై.
3: అచ్చా, కిస్ విషయ కా పత్ర లేఖన్ దియా గయా హై?
2: జీ హా, అంతర్రాష్ట్రీయ స్తర పర్ హిందీ విషయ పర్ పత్ర లేఖన్ దియా గయా హై.
3: అచ్చా, దక్షిణీ గంగా గోదావరి యే కిస్ ప్రకార్ కా పాఠ హై?
2: జీ హా, యహ తో యాత్రా వృత్తాంత పాఠ హై అధ్యాపక్ జీ.
3: అబ్ బతావ్, ఇస్కే అలావా ఉపవాచక్ కే పాఠ కితనే హై ఔర్ వే క్యా క్యా హై?
2: జీ, ఉపవాచక్ పాఠ 4 హై. వే హై శాంతి కి రాహ మే, దో కళాకార్ అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్, అనోఖా ఉపాయ్.
3: క్యా ఇన్కే అలావా ఔర్ కుచ్ పాఠ భీ హై?
2: జీ హా, పఠన్ హేతు 4 పాఠ దియే గయే హై.
3: బతావ్, వే క్యా క్యా హై?
2: జీ హా, పెహలా హై యహ రాస్తా కహా జాతా హై, దూసరా హై ఉల్జన్, తీసరా హై మాహ్ ముఝే ఆనే దే, ఔర్ చౌథా హై క్యా ఆప్కో పతా హై?
3: అచ్చా, అబ్ తక్ హమ్నే పాఠ్య పుస్తక మే దియే గయే సారే పాఠోం కే నామ జాన్ లియే. యహ పాఠ్య పుస్తక ఆప్కే స్తర్ ఔర్ రుచియోం కే అనురూప్ బనాయీ గయీ హై. ఇస్సే ఆప్ భాషా కే సభీ కౌశలోం కా వికాస్ కర్ సక్తే హై. ఇస్కే లియే ఆప్ అధ్యాపక్ కా మార్గదర్శన్ వా సహయోగ్ లే సక్తే హై. అబ్ బతావ్, భాషా కౌశల్ క్యా క్యా హై?
2: జీ హా,

0: बताऊंगी। सुनना, बोलना, लिखना और पढ़ना, ये भाषा कौशल है।
1: बहुत अच्छा बताया। अब अगली सूचना क्या है, पढ़ो।
0: जी हाँ, पाठ या अभ्यास के लिए दिग्दर्शिका, विषय सामग्री, प्रश्न बैंक आदि का उपयोग नहीं करना चाहिए। इसके बजाय शब्दकोश का उपयोग करने से पाठ व अभ्यास आसानी से समझ सकते हैं। इसके साथ साथ समाचार पत्र, पुस्तकालय की पुस्तकें, बाल साहित्य आदि का पठन करना चाहिए।
1: ఇది విద్యార్థులకు చాలా మంచి సూచన. విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకోవటానికి లేక అభ్యాసాలు పూర్తి చేయటానికి గైడ్లు, స్టడీ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంకులు మొదలైనవి ఉపయోగించకూడదు. వీటికి బదులుగా నిఘంటువును ఉపయోగించడం ద్వారా పాఠాన్ని తేలికగా అర్థం చేసుకోగలుగుతామన్నమాట, మరియు అభ్యాసాలు తేలికగా చేయగలుగుతాం. వీటితో పాటుగా వార్తాపత్రికలు, గ్రంథాలయంలోని పుస్తకాలు, బాల సాహిత్యము మొదలైనటువంటివి కూడా చదవవలసి ఉంటుంది. అచ్చా, ఇసీ బాత్ కో ప్రత్యేక పాఠమే ఛాత్రోం కో సూచనాయే శీర్షక్ కే అంతర్గత్ కుచ్ ముఖ్య బాతే బతాయి గయీ హై. ఇక్కడ ఇచ్చినటువంటి సూచన అర్థం ఏంటంటే, పాఠాన్ని అర్థం చేసుకోవటానికి పాఠానికి సంబంధించినటువంటి సంక్షిప్త సారాంశం అది చదవాలన్నమాట. అప్పుడే పాఠానికి సంబంధించినటువంటి అవగాహన కలుగుతుంది. తర్వాత పాఠాన్ని జాగ్రత్తగా చదివి అర్థం కాని మాటల కింద గీత గీయాలి. గీత గీసిన మాటల అర్థాలను నిఘంటువులో చూసి అర్థం చేసుకోవాలి. పాఠంలోని అర్థం కాని భాగాన్ని గురించి మిగిలిన విద్యార్థులతో గాని లేక ఉపాధ్యాయులతో గాని చర్చించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇవి విద్యార్థులకు ఇచ్చినటువంటి మంచి సూచనలు. అర్థమైంది కదా?
0: అర్థమైందండి.
1: ఠీక్ హై, అబ్ అగలీ సూచనా పఢో.
0: जी हाँ, हर पाठ के प्रारंभ में उन्मुखीकरण यानी प्रस्तावना है। इसके माध्यम से प्रश्नोत्तरों के द्वारा पाठ की ओर जाना है।
1: आगे देखो, अगली सूचना में यह बताया गया है, हर पाठ में अर्धग्राह्यता प्रतिक्रिया के अभ्यास है। इसमें सुनो, बोलो और पढ़ो अभ्यास के प्रश्न दिए गए हैं। छात्रों को इन प्रश्नों के उत्तर सोच विचार कर देने चाहिए। पढ़ो प्रश्नों के उत्तर पाठ पढ़कर देने चाहिए। इसका उद्देश्य छात्रों में पढ़ना व अर्थ ग्रहण करने की क्षमता का विकास करना है। अगली सूचना पढ़ो।
0: जी हाँ, हर पाठ में अभिव्यक्ति सृजनात्मकता के अभ्यास है। इसमें लिखो, सृजनात्मक अभिव्यक्ति और प्रशंसा के प्रश्न दिए गए हैं। छात्रों को इन प्रश्नों के उत्तर अपने शब्दों में देने चाहिए।
1: అంటే అర్థం ఏంటంటే, ప్రతి పాఠంలో కూడా అభివ్యక్తి మరియు సృజనాత్మకత దీనికి సంబంధించినటువంటి అభ్యాసాలు ఉన్నాయన్నమాట. ఇందులో ప్రశ్నలకు జవాబులు రాయటం మరియు సొంతంగా ఆలోచించి సృజనాత్మకతతో కూడినటువంటి జవాబులు సొంత మాటల్లో వ్రాయడానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. విద్యార్థులు సొంత ఆలోచనలతో కూడినటువంటి జవాబులు వ్రాయవలసి ఉంటుంది. అర్థమైంది కదా?
0: అర్థమైందండి.
1: అగలీ సూచన మే యహ బతాయా గయా హై కి హర్ పాఠ మే భాషా కీ బాత్ కే అభ్యాస్ హై. ఇస్మే శబ్ద భండార్ वा व्याकरणांश के अभ्यास दिए गए हैं। इन अभ्यासों का हल चर्चा या समूहों में बैठकर करना चाहिए। आवश्यकतानुसार अध्यापक का सहयोग लेना चाहिए। अंटे తర్వాత ఇచ్చినటువంటి సూచనలో భాషాకి బాత్ సంబంధించినటువంటి అభ్యాసాలు ఇవ్వబడ్డాయన్నమాట. ఇందులో శబ్ద భండాగారము మరియు వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి అభ్యాసాలు ఇవ్వబడతాయి. ఈ అభ్యాసాలకు సంబంధించినటువంటి జవాబులు ఇతరులతో చర్చించటం ద్వారా లేక సమూహంలో కూర్చొని ఇవ్వటం ద్వారా జరుగుతుందన్నమాట. ఆవశ్యకతను అనుసరించి మనము ఉపాధ్యాయుల సహాయము తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా?
0: అర్థమైందండి.
1: అచ్చా, భాషా కి బాత్ కి అంతర్గత కిస్ ప్రకార్ కే ప్రశ్న పూచే జాతే హై క్యా బతా సక్తి హో?
0: ఆప్ హీ బతాయియే అధ్యాపక్ జీ.
1: తో సునో, ఈ భాగం హిందీ భాషకు సంబంధించి అతి ముఖ్యమైనది అన్నమాట. ఇందులో ఈ రకమైనటువంటి ప్రశ్నలు అడగబడతాయన్నమాట. శబ్ద కా పర్యాయ లిఖకర్ వాక్యమే ప్రయోగ కరో, శబ్ద కా తత్సమ రూప లిఖకర్ వాక్యమే ప్రయోగ కర్నా, శబ్ద కా తద్భరూప లిఖకర్ వాక్యమే ప్రయోగ కర్నా, పునరుక్త శబ్దోంసే వాక్య ప్రయోగ కర్నా, అంతర్ స్పష్టకర్నా, शब्द का पद परिचय देना, अनेक शब्दों को एक शब्द में लिखना, समास पहचानना, अलंकार समझना, विलोम शब्द लिखकर उससे वाक्य प्रयोग करना, वचन बदलकर वाक्य प्रयोग करना। आगे और कुछ बोलो।
0: उपसर्ग पहचानना, प्रत्यय पहचानना, भाववाचक संज्ञा में बदलना, कारक पहचानना, प्रयुक्त काल पहचानना, मुहावरे पहचानकर उनके अर्थ लिखकर वाक्य में प्रयोग करना।
1: इनका इटुवंटी संधि विच्छेद करना, संयुक्त क्रियाओं का प्रयोग समझना, लिंग बदलकर वाक्य में प्रयोग करना, मूल शब्द से नए शब्द बनाना, इक प्रत्यय जोड़कर वाक्य प्रयोग करना, वाच्य पहचानना और बदलना, रचना के दृष्टि से वाक्य के प्रकार समझना, छंद के प्रकार व लक्षण समझना, अकर्मक सकर्मक क्रिया पहचानना, अर्थ के आधार पर वाक्य पहचानना। आगे और किस प्रकार के प्रश्न होंगे?
0: संज्ञा के प्रकार समझना, सर्वनाम के प्रकार समझना, विशेषण के प्रकार समझना, क्रिया के प्रकार समझना, काल बदलना आदि।
1: ఈ రకమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకి భాషాకి బాత్ శీర్షిక క్రింద మనకి ఇవ్వబడతాయి అన్నమాట. అర్థమైంది కదా?
0: అర్థమైందండి.
1: అగలి సూచన పడు.
0: జీ హా, పరియోజన కార్య స్వయం కరికే సీఖనే కా కార్య హై. ఇసే ఛాత్రోం కో వ్యక్తిగత యా సమూహ మే బైఠకర్ కర్నా చాహియే.
1: అచ్చా, ఏ పరియోజన కార్య కా మతలబ్ జాంతి హో?
0: జీ నహీ, ఆప్ హీ బతాయియే.
1: సును, పరియోజనా కార్య అంటే ప్రాజెక్ట్ వర్క్. ప్రతి పాఠానికి చివరిలో అతిరిక్త జ్ఞాన్ అంటే అడిషనల్ నాలెడ్జ్ పొందటానికి అవసరమైనటువంటి అభ్యాసం ఇవ్వబడుతుంది. ఈ పనిని వ్యక్తిగతంగా గాని లేక సమూహంలో గాని చేయవలసి ఉంటుందన్నమాట. ఉదాహరణకి కణ్ కణకా అధికారి పాఠానికి చివరిలో విశ్వ శ్రమ్ దివస్ मई दिवस के बारे में जानकारी इकट्ठा कीजिए, कक्षा में उसका प्रदर्शन कीजिए अनेटुवंटि परियोजना कार्य इवबडदी. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని విద్యార్థులు ప్రోగ్ చేయాల్సి ఉంటుంది.
0: అధ్యాపక్ జీ, ఈ ప్రాజెక్ట్ వర్క్ లో దీనికి సంబంధించిన విషయాలను మేము ఎలా పొందగలము?
1: బాగా అడిగావు. ఏముంది, చాలా తేలిక. రోజు నువ్వు వార్తాపత్రికలు చదువుతావు కదా, అలాగే ఇంటర్నెట్ ద్వారా విషయాన్ని తెలుసుకుంటూ ఉంటావు కదా, అలాగే పెద్దలను కూడా అడగటం ద్వారా మనము వీటికి సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకోనగలుగుతాం అన్నమాట. ఈ విధంగా విద్యార్థులు పాఠ్య విషయంతో పాటుగా దానికి సంబంధించినటువంటి అతిరిక్త జ్ఞాన్ కూడా పొందటం ద్వారా విద్యార్థుల యొక్క మానసిక వికాసం కలుగుతుంది. పాఠానికి చివరిలో ఇవ్వబడినటువంటి శీర్షిక చాలా ఉపయోగకరమైంది. అర్థమైంది కదా?
0: అర్థమైందండి.
1: పాఠ్య పుస్తకే ప్రత్యేక పాఠమే అనేక ప్రకార కే అభ్యాస్ కార్య దియే గయే హై. ఇన్సే ఛాత్రోం కో క్యా క్యా లాభ్ హై ఔర్ ఇన్కా ముఖ్య ఉద్దేశ్య క్యా హై బతావ్.
0: जी हाँ, इन अभ्यासों के द्वारा छात्रों को विचार विमर्श, विश्लेषण, चिंतनशील, क्रियाशील, तर्कशील, निर्णयात्मक, सृजनात्मक आदि दक्षताओं में सक्षम बनाना है, यही मुख्य उद्देश्य है. छात्र अर्जित ज्ञान के आधार पर नवीन ज्ञान की रचना करते हैं. ये अभ्यास सहज व व्यवहारिक रूप से भाषार्जन करने में सहायक है. अध्यापक जी,
1: बहुत अच्छा जवाब दिया है तुमने. आमतौर पर मुखपृष्ठ सुंदर, रंगीन एवं प्रेरणादायक है. मुखपृष्ठ के पीछे तुम क्या क्या देख रही हो?
0: अध्यापक जी, इसमें दो लड़के पुस्तकें लेकर खुशी खुशी से विद्यालय जा रहे हैं और इसमें छात्रों के लिए विशेष सूचनाएं दी गई हैं.
1: अच्छा, आठवें पन्ने में क्या क्या छपे हैं?
0: जी हाँ, आठवें पन्ने में राष्ट्रगान, वंदे मातरम, सारे जहां से अच्छा और प्रतिज्ञा आदि छपे हैं.
1: अच्छा बताया है तुमने. अब बताओ दसवें पन्ने में क्या क्या देख रही हो?
0: अध्यापक जी, छात्रों को अनिवार्य रूप से जिन दक्षताओं को प्राप्त करना है उनका उल्लेख है. उन्हीं को हमने छात्रों के लिए विशेष सूचनाएं के अंतर्गत जान लिया है. अध्यापक जी,
1: अच्छा, दसवीं कक्षा के लिए आज का यह पाठ छात्रों के लिए विशेष सूचनाएं यहीं समाप्त होता है. आलिया, तुम्हारा शैक्षिक वर्ष शुभ प्रद हो.
0: धन्यवाद अध्यापक जी.
1: आशीर्वाद, सुखी रहो.
2: मेरी तरफ छात्रों के लिए सूचनाएं 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్ రావు, విద్యార్థిని షేక్ ఆలియా ఫర్హత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: హిందీ పాఠం విన్నారు.
4: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
5: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
4: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
5: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
4: ఆకాశవాణి
5: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.
6: హలము పట్టి పో

0: గిట్టు వేసి నారు పెంచరా.
1: బదిలో బచ్చాల కూర అంజయ్యా, నేల బారే నెల్లి కూర, వాలు కొమ్మల సింత సిగురు అంజయ్యా, వండి పెడతా వైపు తిరుగు.

ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల. ఎవరమ్మా నీవెవరమ్మా? అరే ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికి వచ్చినావు? ఎందుకమ్మా జర చెప్పవమ్మా? ఎర్ర చీర కట్టుకొని

0: మీరింతవరకు శ్రీ మీరింతవరకు శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం వారు ఆలపించిన జానపద గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2.

చుక్కల్లో చంద్రుడు. ఈ చిత్రానికి కార్తీక్ హరణి పాడిన పాట వింటారు. సంగీతం చక్రి, సాహిత్యం భాష్యశ్రీ.

క్లాస్మేట్స్ ఈ చిత్రానికి హేమచంద్ర పాడిన పాట వింటారు. సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

జ్ఞాపకం ఈ చిత్రానికి దేవన్ స్రవంతి పాడిన పాట వింటారు. సంగీతం శేఖర్ చంద్ర, సాహిత్యం వరికుప్పల యాదగిరి.

నవవసంతం ఈ చిత్రానికి హరిహరన్ సాధనా సర్గం పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం అనంత శ్రీరామ్.

డాన్ ఈ చిత్రానికి హరీష్ రాఘవేంద్ర పాడిన పాట వింటారు. సంగీతం లారెన్స్, సాహిత్యం చిన్ని చరణ్.

దుబాయ్ శ్రీను ఈ చిత్రానికి విజయ్ యేసుదాస్ సుచిత్ర పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం రామజోగేశాస్త్రి.

పాట ఈ చిత్రానికి టిప్పు గంగాపాడిన పాట వింటారు. సంగీతం ఎస్ఏ ఖుద్దు, సాహిత్యం చైతన్య ప్రసాద్.

చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 6 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. పేదలకు సొంతిల్లుండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరాలు. పేదలకు సొంతిల్లుండాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు విశాఖపట్నంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. మొత్తం 8,874 కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందించారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం 399 ఎకరాల భూమిని క్రమబద్దీకరించిందని చెప్పారు. దశాబ్దాలుగా ఇళ్లపై ఉన్న అనిశ్చితికి ఈ పట్టాలతో ముగింపు పలుకుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇకపై లబ్దిదారులు తమ ఇళ్లపై పూర్తి హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, విశాఖ నగరానికి గోదావరి జలాలను తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ
1: 11 మండలాలు 28,445 కుటుంబాలు నిన్నటి వరకు భూమి మీదే, హక్కు మీది కాదు. ఈ రోజు నుంచి మీరుండే మీ ఇంటి మీద సర్వ హక్కులు మీవే. అందుకే ఈ ఆనందం. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే 8,874 కోట్లుంటుంది. ఎన్డీఏ ఇచ్చిన గ్యారంటీ మీరు స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నా.
0: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి వచ్చే నెల 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావం, వ్యవసాయ ఉద్యానవన పంటల పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాగునీటికి బోర్లపైన ఆధారపడే ప్రాంతాలకు అవసరమైతే అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించేలా చూడాలన్నారు. విశాఖపట్నంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలన్నారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. 2027 జూన్ వరకు విశాఖకు రోజుకు 300 క్యూసెక్ల నీటిని ప్రణాళికాబద్దంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైవాడకు ప్రత్యామ్నాయంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి నీటిని లిఫ్ట్ చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. 2027లో పోలవరం పూర్తయిన వెంటనే ఎడమ ప్రధాన కాలువ ద్వారా 17,500 క్యూసెక్ల సామర్థ్యంతో ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రామానాయుడు వివరిస్తూ,
2: మన విశాఖకు నీళ్లందించేటువంటి తాటిపూడి గాని, మేఘాద్రిగడ్డ గాని, రైవాడ గాని స్థానికంగా వర్షాలు పడితేనే ఈ రిజర్వాయర్లన్నీ నిండుతాయి. సూపర్ ఎల్నినో నేపథ్యంలో రిజర్వాయర్స్ లోకి నీళ్లు లేకపోవడంతో ఇవాళ రిజర్వాయర్లన్నీ కూడా అడుగంటుతూ ఉన్నాయి. ఇవాళ విశాఖ త్రాగునీరు అవసరాల్లో దగ్గర దగ్గర 60% కనితి రిజర్వాయర్ ఇస్తూ ఉంది అని అంటే పురుషోత్తంపట్నం నుంచి లిఫ్ట్ చేసి ఏలే రిజర్వాయర్ కి ఆ ఏలేరు రిజర్వాయర్ కి మీకు నీళ్లు ఇస్తూ ఉన్నాం.
0: ప్రజలకు మేలు చేయడమే పరమావధిగా పనిచేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్యోగులకు సూచించారు. 20వ రోజుగార్ మేళా యోజనలో భాగంగా విశాఖ పోర్ట్ స్టేడియంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సాధించిన 201 మంది అభ్యర్థులకు ఈరోజు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, చిత్తశుద్దితో పనిచేస్తూ భారత్కు సేవ చేయాలన్నారు. మనకు ఏం లాభమని చూసుకోకుండా వ్యవస్థలోని లోపాలను సరిచేస్తూ పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గోడియాడ గ్రామంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బందిది మాత్రమే కాదని, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామస్తులు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం గతిశక్తి కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో మౌలిక వసతుల కల్పనను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం గతిశక్తి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 అక్టోబర్13 ఈ డిజిటల్ మాస్టర్ ప్లాన్ను అధికారికంగా ప్రారంభించారు. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జలమార్గాలు, లాజిస్టిక్స్ అనే 7 కీలక రంగాలను ఒకే తాటిపైకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశంలో వస్తు రవాణా వ్యయాన్ని తగ్గించి భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడం, రైల్వే, రహదారులు, పెట్రోలియం, టెలికాం సహా 16 కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పరిధిలోకి తీసుకొచ్చి ప్రాజెక్టుల ఆలస్యాన్ని నివారించడంలో ఈ పథకం కీలకంగా మారింది. ఆత్మ నిర్భర్ భారత సంకల్పాన్ని పీఎం గతిశక్తి సాకారం చేస్తుందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: భారత్ కి ఆజాదీ కే 75 వర్ష కా హై, ఆజాదీ కే అమృత్ కాల్ కా హై, ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప కే సాథ్ హమ్ అగలే 25 వర్షో కే భారత్ కి బునియాద్ రచ రహే హై. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారత్ కే ఇసి ఆత్మబల్ కో, ఆత్మవిశ్వాస్ కో, ఆత్మ నిర్భర్త కే సంకల్ప తక్ లే జానే వాలా హై.
0: సముద్ర జీవరాశులను రక్షించడానికి తీర ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ తీర ప్రాంతంలో అంతర్జాతీయ తీర ప్రాంత పారిశుద్ధ్య దినోత్సవం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, తీర ప్రాంత పరిశుభ్రత అనేది కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతరం కొనసాగించాల్సిన ప్రక్రియ అని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ ఆకాంక్షించారు. 73 ఆదిసేవా కేంద్రాల ద్వారా ఈ రోజు నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప అభియాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలవరం జిల్లా సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిసేవా కేంద్రాల ద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా జన్ కళ్యాణ్ సేవ, స్వాస్థ్య సేవ, ఆంగన్ మిలన్ సేవ, సేవా సేతు, జన్ సున్వాయ్, సేవా మేరా యోగదాన్, స్వచ్ఛతా అభియాన్, యువ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలకు నమోదు చేయడం, ధృవపత్రాల విషయంలో సహకారం అందించడం, ఆరోగ్య పరీక్షలు, అవగాహన శిబిరాలను నిర్వహించడం, అలాగే వృద్ధుల సంరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు అంగన్వాడీ ఆశా కార్యకర్తల సమన్వయంతో పోషకాహార కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 21 తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, 22 పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది సెప్టెంబర్ 23 దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందన్నారు. అలాగే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర దక్షిణ ధ్రువని విస్తరించి ఉందని, వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తాంధ్ర యానాంలలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు సొంత ఇల్లు ఉండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ముక్త వ్యాపార సంధిభిః దేశస్య యువకేభ్యః నూతనావసరాణాం ద్వారాణి ఉద్ఘాట్యంతే ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రఖ్యాతవాన్. 20తమే రోజ్గార్ మేళా సమారోహె 150,000 నవ నియుక్తేభ్యః నియుక్తి పత్రాణి చాసౌ ప్రాదాత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యగాదీత్ యత్ భారతే ప్రతివ్యక్తి కార్బన్ ఉత్సర్జనస్య పరిమాణం వైశ్విక మధ్యమానస్య అర్ధాదపి న్యూనం వర్తతే. అథ G20 దేశేషు కోప్ 21 సంకల్పాన్ సమయాత్ పూర్వమేవ సంపాద్య భారతేన అధిగతం అద్వితీయం సాఫల్యం. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన 2.0 ఇత్యస్యాంతర్గతం దేశస్య బహుసంఖ్యేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ 34,000 గ్రామీణ యువకానాం ప్రశిక్షణం విధాస్యతే సర్వకారేణ. జలాప్లావన విభీషికాతః సాహాయ్య ప్రాప్తయే ప్రయతమానాయ నేపాలాయ భారతేన 11 టన్ పరిమితా నూతన సాహాయ్య సామగ్రీ ప్రేషితా. అపి చ జపాన్ దేశే అద్య 20తమస్య ఏషియాయి క్రీడా మహోత్సవస్య ఔపచారిక సమారంభో జాతః. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అపరాహ్నే దృశ్య శ్రవ్య మాధ్యమేన సమాయోజితే 20తమే రోజ్గార్ మేళా సమారోహే విభిన్నేషు సర్వకార్య సంస్థానేషు 150,000 నవ నియుక్త యువకేభ్యః నియుక్తి పత్రాణి వితరితవాన్. అత్రావసరే సంబోధయన్ శ్రీమోదీ అవోచత్ యత్ విగతేషు వర్షేషు కేంద్ర సర్వకారేణ ఆగామి భవిష్యస్య సజ్జతాయై యువకానాం కౌశల సంవర్ధనే తేభ్యః నూతనావసరాణాం ప్రదానే చ నిరంతరం ధ్యానం కేంద్రితం.
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक వికసిత్ భారత్ బనానే కా.
3: ప్రధానమంత్రి మోదీ న్యరూపయత్ యత్ సర్వకారః అప్రశాసకీయ క్షేత్రేపి ఉద్యోగావసరాణాం ద్రుతగత్యా విస్తారాయ కటిబద్ధతయా కార్యం కరోతి. అనేనైవ ఉద్దేశేన ప్రాయః 1,00,000 రూప్యకాణాం వ్యయసాధ్యా ప్రధానమంత్రి వికసిత భారత రోజ్గార యోజనా ప్రారబ్ధా. అస్యాః యోజనాయాః మాధ్యమేన ప్రాయః 2 కోటి పరిమితాః యువానః ప్రథమతయా కార్యబలే ప్రవేష్టుం సమర్థాః భవిష్యంతీతి ఆశాస్యతే. ప్రధానమంత్రిణా సబలం ప్రతిపాదితం యత్ భారతేన విగతేషు కతిపయేషు వర్షేషు ప్రాయః 40 దేశైః సహ ముక్త వ్యాపార సంధిః హస్తాక్షరితః యేన దేశస్య యువకేభ్యః అవసరాణాం నూతనాని ద్వారాణి ఉద్ఘాటితాని సంతి. సః అవోచత్ యత్ ఏతాదృశాః వ్యాపార సంధయః దేశస్య ఉద్యమిభ్యః నూతన సహభాగితానాం విపణీనాం చ మార్గం ప్రశస్తం కురువంతి. యువకానాం కృతే చ ఆజీవికాయాః నూతన సంభావనాః సృజంతి. శ్రీమోదినా ఉల్లిఖితం యత్ భారతమద్య విశ్వస్య తృతీయం విశాలతమం స్టార్టప్ పారిస్థితికీ తంత్రం సంజాతం.
1: భారత్ ఆ దునియా కా తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకోసిస్టమ్ హై ఔర్ భారత్ కీ స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే షహరో కీ కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ आधे रिकॉग्नाइज स्टार्टअप टीयर 2 और टीयर 3 शहरों में है. यानी आज गांव कस्बे और छोटे शहर का युवा भी भारत की नई इकोनॉमी में अपनी भूमिका बड़ी बना रहा है.
3: प्रधानमंत्री नरेंद्र मोदी अवोचत यत् भारते प्रति व्यक्ति कार्बन उत्सर्जनस्य प्रमाणं जागतिक मध्यमानस्य अर्धादपि न्यूनं वर्तते. అద్య నవదిల్ల్యాం పర్యావరణస్య జలవాయు గతిశీలతాయాశ్చ భవిష్యం ఇత్యాఖ్యస్య అంతారాష్ట్రియ సమ్మేళనస్య ఉద్ఘాటనం కురువన్ శ్రీమోదీ న్యరూపయత్ యత్ వికాసశీల దేశాః ప్రాయేణ అకారణమేవ కార్బన ఉత్సర్జనార్థం అనుచితరూపేణ దోషిణః ఘోషితాః. ప్రధానమంత్రిణా విశేషతయా ప్రతిపాదితం యత్ జీవింశతి సమూహే భారతం ఏకాకీ తాదృశం రాష్ట్రమస్తి యేన పారిస్ నగరే సంజాతే కోప ఏకవింశతిః శిఖరోత్సవే కృతాః సంకల్పాః నిర్ధారిత సమయాత్ పూర్వమేవ సాఫల్యేన పూరితాః. కేంద్రీయ గ్రామీణ వికాస మంత్రాలయేన ఆగామి మాసతః దేశస్య బహుసంఖ్యేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజనా 2.0 ఇత్యాఖ్యాయాః అంతర్గతం ప్రాయః 34,000 పరిమితానాం గ్రామీణ యువకానాం కౌశల ప్రశిక్షణం సమారప్స్యతే. ప్రశిక్షణవర్గాణాం ప్రారంభార్థం సజ్జతానాం సమీక్షా ప్రథమచరణే బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బంగాళ, హిమాచల ప్రదేశ్, తమిళనాడు ప్రభృతిభిః 14 రాజ్యైః కేంద్రశాసిత ప్రదేశైశ్చ సహ విహితా. మంత్రాలయేన స్పష్టీకృతం యత్ ఆగామి వర్షస్య డిసెంబర్ మాసస్య 31 దినాంకం యావత్ 750,000+ గ్రామీణ యువానః అస్యాం యోజనాయాం ప్రశిక్ష్యంతే. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాష్యతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. భారతేన అద్య నేపాలదేశాయ 11 టన్ పరిమితా నూతనా సాహాయ్య సామగ్రీ ప్రేషితా. అస్యాం సాహాయ్య సామగ్ర్యాం ఔషధాని, విధి వైద్యక సామగ్ర్యః, శిబిరాణి, స్వచ్ఛతా పేటికాః, శయనస్యూతాః అథ చ అన్యాని అత్యావశ్యక వస్తూని సమావిష్టాని సంతి. విదేశమంత్రాలయేన విజ్ఞాపితం యత్ ఇయం సాహాయ్య సామగ్రీ నేపాలీయ పక్షాయ విధివత్ సమర్పితా. నేపాలస్య పునరుత్థాన ప్రయాసానాం సాహాయ్యార్థం సాహాయ్య సామగ్రీ వాహకం భారతీయ వాయుసేనాయాః ఇదం నవమం విమానమాసీత్. సామాజిక సంచార పటలే విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అవోచత్ యత్ నేపాలస్య పునర్నిర్మాణ ప్రక్రియాం ప్రతి భారతస్య దృఢ సహయోగః అవిచ్ఛిన్న రూపేణ అనువర్తిష్యతే. అవధేయం వర్తతే యత్ గతే మాసే నేపాలే ప్రవృత్తాభిః వినాశకారి జలాప్లావన విభీషికాభిః జనజీవనం సంపత్తయశ్చ గభీరతయా బాధితాః ఆసన్. నేపాలదేశస్య విత్తమంత్రి డాక్టర్ స్వర్ణిమ వాగ్లేవర్యః అవదత్ యత్ భారత నేపాలయోః మధ్య పూర్వమేవ విద్యమానానాం సుదృఢానాం సంబంధానాం ఆధారేణ స్వసహభాగిత్వస్య నవీకరణస్య అవసరః అస్తి. అద్య నవదిల్ల్యాం వికాసశీలదేశానాం కృతే అనుసంధాన సూచనా ప్రణాళ్యాం ఆయోజితే ఉదయోన్ముఖ వైశ్విక వ్యవస్థాయాం భారత నేపాల సంబంధానాం పునర్కల్పనా ఇత్యస్మిన్ విషయే అంతారాష్ట్రీయ చర్చాసత్రం సంబోధయన్ డాక్టర్ వాగ్లేవర్యః సంపర్కం ఆర్థిక సహయోగం చ దృఢీకరణస్య మహత్వం ప్రతిపాదితవాన్. ఆకాశవాణ్యా సహ విశేషతయా సంభాషయతా నేపాలస్య విత్తమంత్రిణా ఋతుదశా సంకటం న్యూనీకర్తుం పూర్వసూచనా ప్రణాళీం స్థితిస్థాపక సంరచనాం చ సమేత్య ఆపత్కాల పూర్వనివేశస్య విషయే అపి అవధానం దత్తం. ఊర్జా సహకారస్య సీమాపార విద్యుత్ వ్యాపారస్య చ విషయ డాక్టర్ వాగ్లేవర్యః భారతీయ నివేశైః సమర్థితాః వర్తమాన సంయుక్త పరియోజనాః అధోరేఖితవాన్. అద్య కాలింపొంగ పర్వతమండలాత్ పశ్చిమ బంగాళ ఆరక్షకైః ఏకః అవైధః అఫ్గానీ జనః నిగృహీతః. గుప్తసూచనానుసారం కార్యం కురువంతః ఆరక్షకాః 28-వర్షీయం సయ్యద్ బిలాల్ ఖాన్ ఇత్యేతం గృహీతవంతః ఇతి ఆరక్షకాః అవదన్. ఆరక్షకాధికారిణః ఉక్తవంతః యత్ బిలాల్ ఖాన్ ఇత్యసౌ సంప్రతి కలింపొంగ నగరే విగత కతిపయేషు మాసేషు భాటకత్వేన అవైధరూపేణ నివసతి స్మ. తస్య నిగడనానంతరం తేనోక్తం యత్ సః అఫ్గానిస్తాన దేశీయః అస్తి అపి చ భారతే అవైధరూపేణ నివాసం కురువన్నాసీత్. జపాన్ దేశస్య మిజూహో పార్క్ ఎథ్లెటిక్స్ క్రీడాంగణె అద్య 20తమస్య ఏషియాయి క్రీడా మహోత్సవస్య ఔపచారిక సమారంభో జాతః. సమ్రాజా నారుహితో మహాభాగేన క్రీడా మహోత్సవస్య ఉద్ఘాటనం అత్రావసరే సముద్ఘోషితం. ఇతి వార్తాః.
4: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో కిశోర బాలికల ఆహారపు అలవాట్ల గురించి డాక్టర్ కె లక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: డాక్టర్ కె లక్ష్మి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు గుంటూరులో ఉన్న కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి.
1: అయితే మీరు ఏ విభాగాన్ని చూస్తారు మేడం? అందులో మీ ప్రధాన వర్క్ ఏంటి?
2: నేను ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి. ప్రధానంగా మేము టీచింగ్ లో ఉంటాము, అదే కాకుండా మా యూనివర్సిటీలో రీసెర్చ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ కూడా ఉంటుంటాయి.
1: మరి ఆహారపు అలవాట్లు వాటి పద్ధతుల గురించి మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఈ కిశోర బాలికల ఆహారపు అలవాట్లు అనేవి చాలా ముఖ్యమైనది అని చెప్పేసి అంటుంటారు. అసలు ముందు ఈ కిశోర బాలికలు అంటే ఏ వయసు వారిని మనం కిశోర బాలికలుగా మనం పరిగణించవచ్చు అంటారు?
2: కిశోర బాలబాలికలు అంటే యవ్వన దశలో ఉన్న బాలబాలికలు. కౌమార దశ అని కూడా అంటారు, యవ్వన దశ అంటారు. 11 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు ఉన్న ఆ దశలో కిశోర బాలికలు అని అంటారండి. ఈ అన్ని దశల కన్నా యవ్వన దశ చాలా క్లిష్టమైన దశ. ఈ దశలో బాలబాలికలు పెరుగుదలలో కొన్ని తేడాలు ఏర్పడతాయి. అంటే 10 ఏళ్ల వరకు కూడా లింగభేదం అంటే జెండర్ డిఫరెన్సెస్ లేకుండా వాళ్ళు పెరుగుతుంటారు. ఈ 11 వయసు వచ్చిన తర్వాత వాళ్ళలో కొన్ని శారీరక మానసిక మార్పులు కనిపిస్తుంటాయండి ఈ దశలో.
1: మరి ఇలాంటి ముఖ్యమైన దశలో వాళ్ళ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతుంటాయి?
2: ఈ 11 సంవత్సరాల నుంచి 19 వయసు అప్పుడు ఎత్తు బరువు పెరుగుతారు. ఆడపిల్లలైతే 18 to 30 centimeters అంటే 18-30 centimeters, మగపిల్లలు 21 to 45 centimeters వరకు ఎత్తు పెరుగుతారు. బరువులో కూడా తేడా ఉంటుందండి, 5 to 10 kilos వరకు బరువు కూడా పెరుగుతారు. మళ్ళీ ఆడపిల్లల్లో మనం ఋతుస్రావం కూడా చూస్తాము, అది మొదలవుతుంది. హార్మోనల్ చేంజెస్ కూడా అవుతుంటాయి ఆ ఏజ్లో. మగపిల్లలో గొంతులో మార్పులు ఉండటం, ఇలాంటి శారీరక మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి ఆ వయసులో.
1: మరి శరీరంలో జరిగే ఇంత ముఖ్యమైన మార్పులకి వాళ్ళు తీసుకునే ఆహారానికి ఏదైనా సంబంధం ఉందంటారా?
2: ఖచ్చితంగా ఉందండి. ఈ శారీరక మార్పులకి ఆహారానికి ఖచ్చితంగా సంబంధం ఉంది. ఈ మార్పులను అనుసరించే పోషక నిత్యావసరాలు కూడా మారుతాయి. శారీరక ఎదుగుదల సరిగ్గా జరగాలంటే దానికి కావలసిన పోషకాలు మన ఆహారం ద్వారా అందించాలి. వాళ్ళు ఎత్తు పెరగాలంటే మాంసకృతులు, కాల్షియం అలాంటివి అవసరమవుతాయి. అలాగే ఎముకలు కూడా వాటి లెంత్ పొడవు పెరుగుతాయి, దృఢంగా అవుతాయి ఆ వయసప్పుడు. అప్పుడు దానికి కాల్షియం కావాల్సి వస్తుంది. శరీరంలో జరిగే ప్రతి మార్పులు తట్టుకోవడానికి శక్తి కూడా వాళ్ళకి అవసరమవుతుంది.
1: అంటే సాధారణంగా అవసరమయ్యే శక్తి కంటే
2: ఇంకా ఎక్కువ శక్తి కావాలండి. 2000 to 3000 kilocalories వరకు శక్తి అవసరం అవుతుంది ఆ వయసులో.
1: ఈ విధంగా శరీరంలో మార్పులు ఈ వయసులో జరుగుతున్నప్పుడు వాళ్ళలో మానసికంగా కూడా ఏవైనా మార్పులు అనేవి మనకి కనిపిస్తాయంట?
2: కనిపిస్తాయండి. శారీరక మార్పులతో పాటు మానసికంగా కూడా మార్పులు కనిపిస్తాయి. వాళ్ళ శరీరం జరిగే మార్పుల్ని వాళ్ళు అంగీకరించాలి. కొంతమంది అది అంగీకరించలేకపోతారు, ఒత్తిడికి గురవుతారు, మూడ్ చేంజెస్, బిహేవియర్ చేంజెస్ అలాంటివి కనిపిస్తాయి. వాళ్ళు కొంచెం నిర్లక్ష్య ధోరణి కూడా చూపిస్తారు, చికాకు పడతారు, ఆందోళన పడతారు, స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. అలాంటి మార్పులని మనం చూస్తామండి వాళ్ళల్లో.
1: మరి ఇటువంటి మానసిక మార్పులు మనం తట్టుకోవడానికి వాళ్ళకి ఇచ్చే ఆహారం కూడా వాళ్ళకి ఏదైనా తోడ్పాటు అందిస్తుందంటారా?
2: అవునండి. శారీరక మానసిక మార్పులను వాళ్ళు ఈజీగా సులభంగా వాళ్ళు అంగీకరించడానికి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే యవనంలో ఉన్న బాలబాలికలు ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. 13 to 17 సంవత్సరాల వయసు వారికి 2400 to 3000 kilocalories వరకు శక్తి అవసరం ఉంటుందండి. అయితే ఆ శక్తి ఎటువంటి ఆహారం నుంచి లభిస్తుంది అంటే సీరియల్స్ అంటే బియ్యం, గోధుమ, అదే కాకుండా పంచదార, బెల్లం వంటివి. మళ్ళీ కొవ్వు పదార్థాల నుంచి శక్తి లభిస్తుంది. కొవ్వు అనగానే ఇప్పుడు చాలామంది కొవ్వు, కొలెస్ట్రాల్, ఫ్యాట్ అలా అనుకుంటారు. అందులోకి ఈ ఏజ్లో ఉన్న అడాలసెన్స్ ఏంటంటే చాలా తక్కువగా తినటం, ఫ్యాట్ ఫుడ్స్ అన్ని మానేయటం అలా చేస్తారు. అది తప్పు. వాళ్ళ శరీరంలో మార్పుల్లో ఒకటి ఏంటంటే 10% కొవ్వు నిల్వ చేసుకోవాల్సింది. అంటే ఈ కొవ్వు నిల్వ ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ బాడీని ప్రెగ్నెన్సీకి కానీ లాక్టేషన్ కానీ తయారు చేస్తుంది అనమాట. రోజుకి 30 నుంచి 50 గ్రాముల వరకు కొవ్వు అవసరం అవుతుంది. ఈ ఋతుస్రావం కూడా క్రమంగా నెల నెలా జరగాలంటే కూడా శరీరంలో కనీసం 22% కొవ్వు ఉండాలి. అందుకనే ఈ అడోల్సెంట్ గర్ల్స్లో కొవ్వు పదార్థాలు కూడా తినాలి, నూనె నెయ్యి వంటివి మానకుండా తినాలి. వాళ్ళలో ఒక అపోహ ఉంటుంది, నూనె నెయ్యి తింటే ఒళ్ళు వస్తుంది, శరీరంగా సన్నంగా నాజుగ్గా ఉండాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నూనె నెయ్యి అవి తినడం మానేస్తారు. కొంతమంది అయితే అన్నం కూడా సరిగ్గా తినరు, కానీ జంక్ ఫుడ్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. జంక్ ఫుడ్స్ అంటే జస్ట్ ఎంప్టీ క్యాలరీస్, అందు నుంచి ఇంకే పోషకాలు ఉండవు అనమాట. అలా చేయకూడదు. ఇప్పుడు జంక్ ఫుడ్స్ వల్ల ఏం ఉపయోగం లేదు. ఎనర్జీతో పాటు ఈ బి విటమిన్స్, సూక్ష్మ ఖనిజ లవణాలు అవన్నీ ఉంటేనే డైజెషన్ కానీ జీర్ణక్రియ, న్యూట్రిషన్, మెటబాలిజం అన్నీ కూడా సరిగ్గా జరుగుతాయి. అందుకే సమతుల ఆహారం అన్నది చాలా ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాలి, దాని మీద శ్రద్ధ చూపించాలి. ఇప్పుడు ఆ వయసు వాళ్ళకి 13 నుంచి 17 సంవత్సరాల వాళ్ళకి శక్తి నేను చెప్పాను కదా, 2,300 నుంచి 3,000 క్యాలరీస్ కావాలి. మాంసకృతులు 50 నుంచి 60 గ్రాముల వరకు కావాలి. ప్రతి బాడీ వెయిట్ని బట్టి అది ఉంటుంది అనమాట. తర్వాత కాల్షియం 800 మిల్లీగ్రాములు, ఇనుము 26 నుంచి 32 మిల్లీగ్రాములు, ఇతర బి విటమిన్లు, విటమిన్ సి, ముఖ్యంగా విటమిన్ ఏ అటువంటివి ఆహారంలో ఉండాలి. యవ్వనంలో ఉన్న పిల్లలకి ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఆకలి వేసినప్పుడు ఏం పెడితే అది తినకుండా, ఈ జంక్ ఫుడ్స్ తినకుండా మంచి పౌష్టిక విలువలు గల ఆహారాన్ని తినాలండి.
1: అంటే మీరు ఇప్పుడు చెప్పారు మాంసాలు కానీ కాల్షియం కానీ ఇనుము కానీ ఇటువంటి ఈ పోషకాలు అన్ని ఎక్కువగా ఉన్న మంచి ఆహారం తీసుకోవాలని చెప్పారు. వీటితో పాటు ఇంకా ఏ ఏ పోషకాలు ముఖ్యమైనవి అంటారు వాళ్ళకి ఇవ్వడానికి?
2: ఈ శక్తి, మాంసకృతులు, కొవ్వు ఇవే కాకుండా మరో 3 ముఖ్యమైన పోషకాలు యవ్వన దశలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలండి. అవేంటంటే ఇనుము, కాల్షియం, జింక్, ఈ 3 అన్నమాట. ఇనుము దేనికి కావాలంటే రక్త పుష్టి, హీమోగ్లోబిన్ పెరగడానికి, తర్వాత కండరాలు పెరగడానికి. తర్వాత ఆడపిల్లల్లో ఋతుస్రావం సమయంలో ఆ టైంలో ఏమవుతుందంటే రక్తంతో పాటు ఇనుము కూడా కొంచెం లాస్ అవుతూ ఉంటుంది. అందుకని ఈ పిల్లలు ఇనుము ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
1: మరి ఇనుము ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఏమేమి తీసుకోవచ్చు?
2: ఇనుము మనకి వెజిటేరియన్ ఫుడ్స్ లో, నాన్ వెజిటేరియన్ రెండిట్లోనే ఉంటాయండి. నాన్ వెజిటేరియన్ లో ఉన్న ఇనుము ఇంకా మంచిది అనమాట. హీమ్ అయాన్ అంటారు, అంటే లివర్, ఫిష్, గుడ్లు వీటి నుంచి వచ్చే ఇనుము ఎంతో మంచిది. కానీ నాన్ వెజిటేరియన్స్ తినని వాళ్ళకి వెజిటేరియన్ సోర్సెస్ ఏమంటే అటుకులు, తోటకూర గింజలు, తర్వాత పొన్నగంటి ఆకు, అది చాలా మంచి ఇనుము ఉంటుంది అందులో, పుదీనా ఆకులు, చామాకులు, నువ్వులు, కిస్మిస్, తర్వాత వాటర్ మెలన్, ఇప్పుడు అదే సీజన్ కదా చక్కగా దొరుకుతుంది అది, ఉల్లికాడలు, ఇటువంటి వెజిటేరియన్ ఫుడ్స్ అన్ని ఇనుము ఎక్కువగా ఉంటాయండి.
1: అలాగే కాల్షియం కూడా అవసరం అన్నమాట. ఈ కాల్షియం మనం ఏ సమయంలో ఇవ్వాలి, అది ఎటువంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా లభిస్తుంది?
2: మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు యవ్వన వయసులో ఎముకల పరిమాణం పెరుగుతుంది, దానికోసం కాల్షియం అవసరం అవుతుందండి. కాల్షియం లోపం కనుక ఉంటే కనుక ఆ పిల్లల్లో హైట్ పెరగడం కుదరదు. తర్వాత ఆస్టియోపోరోసిస్ అన్న సమస్యకు కూడా గురవుతారు, అంటే ఎముకలు గుల్లబారిపోవడం అలా అవుతుంది అనమాట. ఈ కాల్షియం ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో ఉంటుందంటే నువ్వులు, తర్వాత స్పైసెస్ విషయం గసగసాలు, తోటకూర, పొన్నగంటి ఆకు, మునగాకు, పెసలు, చిక్కుడుకాయలు, రాగి, బొబ్బర్లు, రాజ్మా, బాదం పప్పు, శనగలు, కోవా, చీజ్, పాలు, చేపలు, వీటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఇంకా ఇంకో 3 ఏంటంటే జింక్. జింక్ మనకి ఎందుకు కావాలంటే ఈ హార్మోన్స్, ఎంజైమ్స్ ఉత్పత్తికి, తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రీప్రొడక్టివ్ సిస్టమ్ సరిగ్గా ఫంక్షన్ అవ్వాలంటే దానికి జింక్ అవసరం అవుతుంది. వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి జింక్. ఈ జింక్ అనేది మళ్ళీ ఆహార పదార్థాలు ఎందులో ఉంటుందంటే శనగలు,
1: ఇనుము గానీ కాల్షియం గానీ మనం వింటూ ఉంటాం ఇటువంటి పదార్థాలు దొరుకుతుందని, అందరికి తెలిసిన విషయం
2: అవునండి.
1: అయితే మరి జింక్ ఎటువంటి ఆహార పదార్థాల్లో మనకి ఎక్కువగా లభిస్తుందండి?
2: జింక్ ఎక్కువగా శనగలు, చిక్కుడుకాయలు, నువ్వులు, గుమ్మడి గింజలు, జీడిపప్పు, చీజు, గుడ్లు వీటిల్లో ఎక్కువగా ఉంటుందండి. అందుకనే వీళ్ళు ఏం చేయాలంటే, ఈ అన్ని పోషకాలు పొందాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా 6 వర్గాల నుండి మనకి ఆహారం తయారవ్వాలి. అవేంటంటే ధాన్యాలు, పప్పులు, పాలు, పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు. ఇవన్నీ కూడా మన ఆహారంలో చేర్చుకొని ప్రతిసారి ఎప్పుడు ఏమైనా తిన్నప్పుడు ఈ 6 వెరైటీస్ అందులో ఉన్నట్టు చూస్తే మనకి అన్ని పోషకాలు అందుతాయి. ఈ పోషకాల గురించి కొంత పరిజ్ఞానం కూడా ఉండాలి. ఈ కిశోర బాలికలకి సరైన ఆహారాన్ని ఎంచుకుందికి కొంత పరిజ్ఞానం పొంది ఉంటే బాగుంటుంది. ఇప్పుడు స్కూల్ సిలబస్లో కూడా న్యూట్రిషన్ అనేది ఒక భాగంగా ఉంది. పిల్లలు నేర్చుకుంటున్నారు, నాలెడ్జ్ వాళ్ళకి బాగానే ఉంది. అయినా ఆ నాలెడ్జ్ని ఉపయోగించి అమల్లోకి తెచ్చి వాళ్ళు సరైన ఆహారాన్ని తినాలండి.
1: మరి ఇటువంటి సరైన సమతుల ఆహారాన్ని తీసుకోకుండా పెరిగే ఈ యవ్వన దశలో ఉన్న పిల్లల్లో ఎటువంటి పోషకాహార లోపాలకి వాళ్ళు గురవుతారండి?
2: చాలా మంది పోషకాహార లోపం అన్నది చాలా మంది యవ్వన దశలో ఉన్న పిల్లల్లో మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా స్కూల్స్లో వెళ్ళి చూస్తే ఒక 30 మంది పిల్లలు ఉంటే కనీసం 10 మందికి రక్తహీనత ఉంటుంది, అనీమియా కనిపిస్తుంది. మళ్ళీ 100లో ఇద్దరికి, మన దేశంలో కూడా అది ఉంది, 100లో ఇద్దరికి ఊబకాయం, ఒబేసిటీ అన్నది కనిపిస్తుందండి. అనీమియా అనేది ఇనుము లోపం వల్ల ఉంది. అనీమియా ఉన్న పిల్లల్లో ఋతుస్రావం కూడా క్రమంగా జరగదు. చదువు మీద కూడా వాళ్ళు శ్రద్ధ చూపలేరు, నీరసంగా ఉంటారు, ఏ పని మీద శ్రద్ధ లేకుండా నిద్రపోతూ ఉంటారు. ఇలా ఆహారం పట్ల శ్రద్ధ, సరైన సమయానికి తినడం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం, ఇవన్నీ చేస్తే అనీమియాని అరికట్టగలం.
1: మరి ఊబకాయం కూడా వస్తుందని చెప్పేసి అన్నారు.
2: అవునండి, యవ్వన దశలో ఉన్న బాలబాలికలకి పెరిగే శారీరక మార్పుల్ని చూసి వాళ్ళు ఆందోళన పడతారు. అరే, నేను ఎక్కువగా వెయిట్ పుట్టాన్ అవుతున్నాను అనేసి అనుకుని వాళ్ళు మానసికంగా ఆందోళన పడి తినడం మానేస్తారు. ఆ తిన్న కొద్దిగా ఏం చేస్తారంటే జంక్ ఫుడ్స్ తిని అందువల్ల ఊబకాయానికి గురవుతారండి. నేనేమి తినను, అయినా లావవుతున్నాను అని వాళ్ళు ఎక్కువ అంటుంటారు. మనం వింటుంటాం పిల్లల్లో, ఏవి తినకపోతేనే లావవుతారు. అన్ని పోషక విలువలు ఉన్న సరైన సమతులమైన ఆహారాన్ని తింటే ఈ ఊబకాయాన్ని అరికట్టగలం.
1: అది ఈ మధ్య కాలంలో మనకి టెక్నాలజీ అనేది కూడా బాగా పెరిగిపోయింది. ఈ టెక్నాలజీ పెరగడం వల్ల శారీరక శ్రమ అనేది తగ్గిపోతుంది.
2: అవును.
1: మరి ఇప్పుడు టీవీ గానీ మొబైల్స్ గానీ వీటి ప్రభావం ఈ ఊబకాయం మీద ఏదైనా ప్రభావం చూపుతుందంటారా?
2: ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. టీవీ మొబైల్స్ ప్రభావం, అందులో వచ్చే అడ్వర్టైజ్మెంట్ ప్రభావం కూడా ఈ జంక్ ఫుడ్స్, ఎంటీ క్యాలరీస్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తిని ఊబకాయానికి గురవుతారు. వాళ్ళు ఏంటంటే సినిమా చూస్తూ, మొబైల్లో మాట్లాడుతూ బింజ్ ఈటింగ్ అనేది చేస్తారు. బింజ్ ఈటింగ్ అంటే ఏంటంటే ఒక సమయం వేళాపాల లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇలా ఫోన్ మాట్లాడుతూ, టీవీ చూస్తూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు ఎల్లప్పుడు. అది కూడా ఊబకాయానికి ఒక కారణం అండి.
1: ఇంకా ఎటువంటి ఆహారపు రుగ్మతలు ఈ కిశోర బాలికలలో కనిపిస్తూ ఉంటాయి మనకి?
2: ముఖ్యంగా 2 రకాల ఆహార రుగ్మతలు అంటే ఈటింగ్ డిజార్డర్స్ ఈ పిల్లల్లో కనిపిస్తాయండి మనకి. ఒకటేమో అనోరెక్సియా నర్వోజా అంటారు, ఇంకోటి బులేమియా నర్వోజా అంటారు. ఈ అనోరెక్సియా నర్వోజా అంటే ఆకలి లేకపోవడం. బరువు తగ్గాలని ఒకటే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఫాస్టింగ్, ఉపవాసాలు చేస్తారు, సరిగ్గా తినరు, అతి తక్కువగా తింటారు, ఎక్కువగా వ్యాయామం చేస్తుంటారు. ఇవన్నీ చేసి వాళ్ళు ఉండవలసిన బరువు కన్నా అతి తక్కువ బరువు ఉండి కుపోషణకు, లోపపోషణకు గురవుతారు. ఇటువంటి ఈటింగ్ డిజార్డర్ని అనోరెక్సియా నర్వోజా అంటారు అన్నమాట. ఎంతో సన్నగా కనిపించాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే ఆ ప్రయత్నంలో వాళ్ళు తినడం మానేస్తారు అన్నమాట. ఇంకా 2వ డిజార్డర్ ఏంటంటే బులిమియా నర్వోజా. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా బరువు గురించి చాలా ఆలోచిస్తారు. వాళ్ళకి ఆహారం మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, తినాలనుకుంటారు, అందుకని ఎక్కువ తినేస్తారు. వేళ కాని వేళల్లో అంతా తింటారు, కానీ తిన్న తర్వాత పశ్చాత్తాపపడి ఏం చేస్తారు అంటే వాంతి చేసుకుంటారు, బలవంతంగా అవన్నీ బయటకు తెచ్చుకుంటారు అన్నమాట. ఇది కూడా ఒక సమస్య. అంటే మన దేశంలో ఎక్కువగా ఇది చూడము, అనోరెక్సియా నర్వోజా అన్నది ఎక్కువగా కనిపిస్తుంది. బట్ ఈ మధ్య కాలంలో కొంతమందిలో ఈ సమస్య కూడా ఉందన్నమాట. అన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళు ఒక బాడీ గురించి ఇమేజ్

0: సన్నగా కనిపించాలి అని ఒకే ఒక ప్రయత్నంతో అలా చేస్తుంటారు. అదండి ముఖ్యంగా ఈ యవ్వన దశలో ఉన్న బాలికలు నేను వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, శరీరంలో జరిగే మార్పుల్ని అంగీకరించాలి. ఆ మార్పులకి సరైన పోషకాహారం కావాలని గ్రహించి మంచి ఆహారపు అలవాటుని ఏర్పరచుకొని మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తింటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు.
1: మరి ఈ మధ్య ఈ కిషోర బాలికల్లో ఈ శరీరంలో వచ్చే మార్పుల పట్ల, వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం పట్ల అవగాహన పెంచడానికి ప్రభుత్వం ఏమైనా కొన్ని పథకాలు ప్రవేశపెట్టిందా? అటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయా?
0: కొన్ని పథకాలు ఉన్నాయి, ప్రభుత్వం అమల్లోకి కొన్ని పథకాలు తెచ్చింది. ఒకటి ఏంటంటే విప్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి, కిషోర బాలికల కోసమే ఈ ప్రోగ్రామ్. వీక్లీ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ సప్లిమెంటేషన్, విప్స్ అంటే ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఇది అమలు చేయబడుతుంది. 10 నుంచి 19 వయసు ఉన్న బాలబాలికలకి వారానికి ఒకసారి ఈ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తారండి. 100 మిల్లీగ్రాములు ఐరన్ అంటే ఫెర్రస్ సల్ఫేట్, మంచి అబ్జార్బబుల్ ఫామ్ లో ఉంటుంది ఫెర్రస్ సల్ఫేట్. మళ్ళీ 0.5 మిల్లీగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్, ఇవి రెండు కాంబినేషన్ లో ఉన్న టాబ్లెట్స్ ఇస్తారు. ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే సభల అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఈ సభల ప్రోగ్రామ్ లో కూడా అందులో 600 క్యాలరీలు తర్వాత 18 నుంచి 20 గ్రాములు ప్రోటీన్స్ మినరల్స్ ఉన్న ఆహారం ఇస్తారు. ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇస్తారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ జరుపుతారు. న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి అందిస్తారు. అలా ఒక ప్రోగ్రామ్ ఉంది. తర్వాత నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ లో కూడా ఈ అడాలసెంట్ రీప్రొడక్టివ్ అండ్ సెక్షువల్ హెల్త్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అందులో కూడా వాళ్ళకి పోషకాహార విలువల్ని చెప్తారు, న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ చేస్తారు. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ద్వారా కూడా ఇలా వాళ్ళ పోషకాహారం పట్ల వాళ్ళకి అవగాహన కల్పిస్తారండి. ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
1: కాబట్టి ఈ దశలో ముఖ్యంగా అంటే ఈ కిషోర బాలికల దశ అంటే 11 సంవత్సరాల వయసు నుంచి 18 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న బాలికలు గాని బాలురు గాని వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార నియమాలు, ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, వాళ్ళ శరీరంలో వచ్చే మార్పుల్ని అంగీకరించి వాటిని సాధారణంగా అవి సాధారణమైనవి అని చెప్పేసి అంగీకరించేసి వాళ్ళు తీసుకునే ఆహారాన్ని సరైన సమతుల ఆహారం కనుక వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా మానసికంగా కూడా బలంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది
0: అంటారు.
1: ధన్యవాదాలు.
0: థాంక్యూ అండి.
2: మీరు ఇంతవరకు కిషోర బాలికల ఆహారపు అలవాట్ల గురించి డాక్టర్ కె. లక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

కర్రపెండలం సాగు గురించి తెలుసుకుందాం. కర్రపెండలం పంటని కసావా లేదా టాపియోకా అని కూడా అంటారు. కర్రపెండలం దుంప సాగు మన రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణం

ఈ కర్రపెండలాన్ని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా వివిధ దాణా తయారీ పరిశ్రమల్లో కూడా ఈ కర్రపెండలాన్ని వాడుతున్నారు. ఆకుల్లో ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల పశువుల మేతగా వినియోగించబడుతోంది. అంతేకాక ఎరి పట్టిపురుగుల పెంపకానికి ఈ కర్రపెండలం చాలా అనుకూలం. ఇది ఉష్ణమండలపు పంట. అధిక తేమ, ఉష్ణోగ్రత గల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సరైన వర్షపాతం గల మెట్ట కొండ ప్రాంతాల్లో వర్షాధారపు పంటగా మరియు ఆరుతడి పంటగా కూడా సాగు చేయొచ్చు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. నీటి పారుదల సౌకర్యం ఉన్నట్లయితే గనక సంవత్సరం పొడవునా కూడా ఈ కర్రపెండలన్నీ సాగు చేయొచ్చు. తేలికపాటి ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, ఎర్రగరప నేలలు ఈ కర్రపెండలం సాగుకు అనుకూలమైన నేలలు. క్షారభూములు, బరువైన అలాగే మురుగునీరు పోని నేలలు పనికిరావు. ఇక కర్రపెండలంలో మేలైన రకాల విషయానికి వచ్చినట్టయితే సగ్గుబియ్యం కోసం సాగు చేసేటైతే H226 రకం. దీని పంటకాలం 8 నుండి 10 నెలలు, దిగుబడి 8 నుండి 10 టన్నులు ఒక ఎకరానికి. పిండి శాతం 28% ఉంటుంది. కొమ్మలు పాక్షికంగా వస్తాయి. దుంపలు లేత గోధుమ రంగులో తెల్లగా ఉంటాయి. ఇంకొక రకం H165. ఈ రకం పంటకాలం 8 నుండి 9 నెలలు, దిగుబడి 8 నుండి 10 టన్నులు ఒక ఎకరానికి. పిండి శాతం 24%. పక్క కొమ్మలుండవు. దుంపలు శంఖాకారంలో గోధుమ రంగులో ఉంటాయి. చీడపీడలను అలాగే వర్షాభావ పరిస్థితులను తట్టుకునే రకం. ఇంకొక రకం TCH2. దీన్నే శ్రీప్రభ అనే పేరుతో పిలుస్తారు. దీని పంటకాలం 9 నుండి 10 నెలలు, దిగుబడి 12 నుండి 14 టన్నులు ఒక ఎకరానికి. పిండి శాతం 28%. దీని కొమ్మలు పాక్షికంగా విస్తరిస్తాయి. తినడానికి కూడా పనికొచ్చే రకం. అలాగే మెట్ట ప్రాంతాల్లోనూ, లోతట్టు ప్రాంతాల్లోనూ కూడా సాగు చేయడానికి అనుకూలమైన రకం. ఇక H490/92. దీని పంటకాలం 8 నుండి 9 నెలలు, దిగుబడి ఎకరానికి 10 నుండి 12 టన్నులు, పిండి శాతం 24%. పాక్షికంగా కొమ్మలు విస్తరిస్తాయి. తినడానికి కూడా పనికొచ్చే రకం. S856. దీన్నే శ్రీప్రకాష్ అనే పేరుతో పిలుస్తారు. పంటకాలం 7 నుండి 8 నెలలు, దిగుబడి 12 నుండి 14 టన్నులు ఎకరానికి. పిండి శాతం 30%. అలాగే పక్క కొమ్మలుండవు. స్వల్పకాలిక రకం. వరి తర్వాత రెండో పంటగా సాగు చేయడానికి అనుకూలమైన రకం. CI649. ఈ రకాన్ని శ్రీజయ అనే పేరుతో పిలుస్తారు. పంటకాలం 6 నుండి 7 నెలలు, దిగుబడి 10 నుండి 12 టన్నులు ఎకరానికి. 26% పిండి ఉంటుంది. పక్క కొమ్మలుండవు. స్వల్పకాలిక రకం. వరి తర్వాత రెండో పంటగా సాగు చేయడానికి అనుకూలమైన రకం. ఇక తినే రకాల విషయానికి వచ్చినట్టయితే M4. ఇది 7 నుండి 9 నెలల కాల పరిమితి కలిగిన రకం. 7 నుండి 8 టన్నులు ఎకరానికి దిగుబడి. పిండి శాతం 20%. పక్క కొమ్మలుండవు. దుంప లేత గోధుమ రంగులో ఉండి కండ తెల్లగా ఉంటుంది. దుంపలు పొడవుగా 6 నుండి 8 వరకు ఉంటాయి. ఇంకొక రకం కాండ్రకోట. ఈ రకం 9 నుండి 12 నెలల కాల పరిమితి కలిగిన రకం. 3 నుండి 4 టన్నులు ఒక ఎకరానికి దిగుబడి వస్తుంది. 16 నుండి 20% పిండి శాతం ఉంటుంది. పక్క కొమ్మలు ఉంటాయి. దుంపలు సన్నగా పొడవుగా 8 నుండి 10 వరకు ఉంటాయి. దుంపల మీద చర్మం ముదురు గోధుమ రంగులో ముడతలతో ఉంటాయి. వీటిని ఉడికించి గాని కాల్చుకుని గాని తింటారు. ఇక కర్రపెండలంలో ప్రవర్ధన విషయానికి వచ్చినట్టయితే కర్రపెండలాన్ని కొమ్మలతో ప్రవర్ధనం చేయాలి. 7 నుండి 10 నెలల వయస్సు గల చీడపీడలు లేని మొక్కల నుండి బలమైన కొమ్మలను విత్తనకర్రగా సేకరించాలి. విత్తనపు కొమ్మల లేత కొన భాగాన్ని, మొదలు మధ్య భాగాన్ని తొలగించి మిగిలిన భాగాన్ని 20 సెంటీమీటర్ల పొడవు గల ముక్కలుగా కోసి నాటుకోవాలి. నేల తయారీ విషయాన్ని గనక మనం చూసినట్టయితే నేలను 30 నుండి 35 సెంటీమీటర్ల లోతుగా 3 లేదా 4 సార్లు బాగా దున్నుకోవాలి. ఆఖరి దుక్కులో ఎకరానికి 5 టన్నుల పశువులేరువు, 24 కిలోల భాస్వరం, చెదల నివారణ కోసం 20 కిలోల లిండే లేదా మిథైల్ పెరాథియాన్ వేసి కలయదున్నాలి. ఈ కర్రపెండలలో నారుమడి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే ఎకరాకి సుమారుగా 5,000 ముచ్చలు అవసరమవుతాయి. వీటిని పెంచేందుకు 1 మీటర్ వెడల్పు, 2.5 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన 2 నారుమడులు అవసరమవుతాయి. 20 సెంటీమీటర్ల పొడవు కలిగిన కొమ్మ ముచ్చల్ని తయారు చేసుకోవాలి. నాటే ముందు ఈ ముచ్చలను మ్యాంకోజబ్ 3 గ్రాములు మరియు డైమిథేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 5 నిమిషాలు ముంచి ఈ నారుమడిలో పక్కపక్కనే నాటుకోవాలి. నారుమడికి ప్రతిరోజు అవసరాన్ని బట్టి నీటిని పోసుకోవాలి. ముచ్చలు 7 నుండి 10 రోజుల్లో వేళ్లు తొడిగి నాటడానికి సిద్దంగా ఉంటాయి. కర్రపెండలం సాగులో
విత్తన కర్ర గనక తక్కువగా

0: ఉన్నట్టయితే మినీ సెట్ పద్ధతి ద్వారా తక్కువ కర్ర నుంచే ఎక్కువ మొక్కలు వచ్చే వీలుగా చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో కర్రలో లేత భాగం నుండి ముదురు భాగం వరకు రెండు కణుపులు ఉండే ఏ భాగాన్నైనా సరే 2 సెంటీమీటర్ల ముక్కలుగా కత్తిరించుకుని నారుమడిలో వరుసల మధ్య 5 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. సాంప్రదాయ పద్ధతిలో 20 సెంటీమీటర్ల పొడవు కలిగిన కాండం ముక్క నుండి ఒక ముక్క వస్తుంది. అదే ఈ మినీ సెట్ పద్ధతిలో 20 సెంటీమీటర్ల ముక్క నుండి కణుపుల సంఖ్యను బట్టి 8 నుండి 10 మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఇక కర్ర పెండలాన్ని నాటే విధానాన్ని గనక మనం చూసినట్టయితే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఆరోగ్యవంతమైన వేరు చిగురు తొడిగిన ముచ్చల్ని వరుసల మధ్య మొక్కల మధ్య ఎటు చూసిన 90 సెంటీమీటర్ల దూరంలో 5 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. భూమిలో తగినంత తేమ లేనప్పుడు నాటే చోట కొద్దిగా నీటిని పోసి నాటుకోవాలి. నాటిన 10 నుండి 15 రోజుల్లో చనిపోయిన మొక్కల స్థానంలో 40 సెంటీమీటర్ల పొడవు కలిగిన ముచ్చలతో భర్తీ చేసుకోవాలి. ఇక కర్రపెండలం సాగులో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే ఎకరాకి 24 కిలోల నత్రజని భాస్వరం మరియు పొటాష్ ని ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువు నాటడానికి ముందు సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. నత్రజనిని యూరియా రూపంలోనూ పొటాష్ ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనూ 3 సమభాగాలుగా చేసి నాటిన 30 రోజులకి 60 రోజులకి అలాగే 90 రోజులకి పైపాటుగా భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్క చుట్టూ 10 సెంటీమీటర్ల దూరంలో వలయాకరపు గాడిలో వేసి మట్టితో పూడ్చాలి. ముందుగా అలసంద పంట వేసి తర్వాత కర్రపెండలం పంట వేయడం లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా అలసంద పచ్చి రొట్టగా కర్రపెండలం వరుసల మధ్య పెంచి 40 రోజులకి భూమిలో కలియదున్నడం ద్వారా పశువుల ఎరువు అవసరం ఉండదు. జీవన ఎరువులైన అజోస్పైరిల్లం 2 కిలోలు ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా 4 కిలోలు ఎకరానికి వేయడం వల్ల నత్రజని భాస్వరం ఎరువుల మోతాదును 25% వరకు తగ్గించుకోవచ్చు. పంట నాటిన 15 నుండి 20 రోజుల నుండి 60 నుండి 70 రోజుల వరకు కలుపును నిర్మూలించుకోవాలి. దీనికోసం ఎద్దులతో నడిచే గొరుతో అంతర్కృషి చేయాలి. నాటిన 20 రోజులకి ప్రతి మొక్కకు బలంగా ఎదురెదురుగా ఉన్న 2 కొమ్మల్ని ఉంచి మిగిలిన వాటిని తొలగించాలి. ప్రతి మొక్క చుట్టూ గొప్పు చేసి మొక్క మొదట్లోకి మట్టిని ఎగదోయాలి. కర్రపెండలలో అంతర పంటలైన పెసర వేరుశనగ వేసినప్పుడు ఎకరానికి 1/2 లీటర్ అలాక్లోర్ కలుపు మందును విత్తిన వెంటనే పిచికారీ చేసి కలుపుని నివారించవచ్చు. అంతేకాకుండా ప్రధాన పొలంలో మొక్కలు నాటుకొనక ముందే ఆక్సిఫోర్ఫెన్ మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి నేరుగా నేల మీద పిచికారీ చేసుకున్నట్టయితే దాదాపుగా 40 రోజుల వరకు కూడా కలుపు సమస్య ఉండదు. ఇక కర్రపెండలంలో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ముఖ్యంగా అక్టోబర్ నుండి డిసెంబర్ మాసాల్లో 3 నుండి 4 తేలికపాటి తడులు ఇవ్వగలిగినట్లయితే దుంప బాగా ఊరి దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. నీటి తడులు ఇవ్వలేని చోట 1% యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ద్రావణాన్ని పైరు తడిచే విధంగా నెలకొకసారి ఎకరానికి 200 లీటర్లని పిచికారీ చేసుకోవాలి. కర్రపెండలం నాటిన 7 నుండి 10 నెలలకి పంట కోతకు వస్తుంది. సుమారుగా డిసెంబర్ నెలాఖరు నుంచి మార్చి నెల వరకు పంట దిగుబడి వస్తుంది. కోత ఆలస్యమైన కొద్దీ దుంపలో పిండి శాతం తగ్గి నార పెరిగి నాణ్యత తగ్గుతుంది. దుంప తీసిన వెంటనే ఫ్యాక్టరీకి తరలించాలి. 2 నుండి 3 రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే దుంప తీసిన తర్వాత పచ్చి దుంపల మీద పొరని చెక్కి ముక్కలుగా చేసి 1 వారం రోజుల వరకు ఎండబెట్టాలి. దీనివల్ల తేమ 12 నుండి 13% వరకు తగ్గి ముక్కలు 3 నుండి 4 నెలల వరకు నిల్వ ఉంటాయి.
1: వ్యవసాయ సూచనలు విన్నారు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఏడు గంటల 7:15 చిత్రగీతాలు, 8 గంటలకు తిరుమలలో శ్రీవారి సారకట్ల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా

0: గరుడోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు మరియు శ్రీ రామకృష్ణ శేష సాయిబాబు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:40 దేశభక్తి గీతం, 8:45 విజయవాడ ఏ మీటర్లపై నుండి ప్రసారాలు వింటారు. 11:13 నుండి ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు రిలే వింటారు. కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: శ్రోతలకి ఒక గమనిక. ఆకాశవాణి వార్తా విభాగం ఇప్పుడు హిందీ, మరాఠీ, డోంగ్రీ, సంస్కృతం భాషల్లో కూడా ఉచిత ఎస్ఎంఎస్ వార్తా సేవలను అందిస్తోంది. గత ఏడాది ప్రారంభమైన ఈ సేవలు ఆంగ్ల భాషతో సహా ప్రస్తుతం 10 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఉర్దూ, ఒరియా, బెంగాలీ, కశ్మీరీ, అరుణాచలీ, పంజాబీ భాషల్లో ప్రయోగాత్మకంగా ఉచిత ఎస్ఎంఎస్ సేవలు ప్రారంభించడం జరిగింది. ఉచిత ఎస్ఎంఎస్ సమాచారం పొందేందుకు ఆన్లైన్లో కానీ మొబైల్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే www.newsonairnic.in, ఎస్ఎంఎస్ సర్వీస్కు. మొబైల్ ద్వారా అయితే 7738299899 నంబర్కు ఎస్ఎంఎస్ చేసి వార్తా ఉచిత సేవలు పొందవచ్చు. గమనిక విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
3: ఇంత చేసిన తర్వాత ఏం ఆలోచిస్తున్నారు? ఏం మిగిలింది మీకు? మీ తల్లి కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, మీ ఆత్మీయుల్లో ఎవరైనా కావచ్చు, హింసను విడనాడండి, హింసను విడనాడండి. ఎవరికోసం? ఎందుకు హింస జోలికి వెళ్ళకండి. హింస మిమ్మల్ని తినేస్తుంది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు న్యాయమూర్తులను రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియామక పత్రాలను అందజేశారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో

0: సుమారుగా 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురవేసింది. 20వ ఆసియా క్రీడలు ఈరోజు జపాన్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనాలు నియమితులయ్యారు. వీరితో పాటుగా మరో 5 ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లడఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మలు జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 20వ రోజ్గార్ మేళా సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000 పైగా నూతన ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ మాట్లాడుతూ, యువతకు భవిష్యత్ అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించడంపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని తెలిపారు.
1: ఆజ్ దేశ్ కే 51,000 సే అధిక యువాకు సర్కారీ సేవా కే లియే నియుక్తి పత్ర మిల్ రహే హై. మే ఆప్ సభీ యువా సాథియో కో ఔర్ ఆప్కే పరివార్ జనో కో బహుత్ బహుత్ బధాయి దేతా హూం. ఆజ్ ఆప్ సభీ ఏక్ ఏసే సమయ మే భారత్ సర్కార్ సే జుడే హై జబ్ దేశ్ ఏక్ బహుత్ బడే లక్ష్య కీ ఔర్ ఆగే బఢ్ రహా హై ఔర్ యే లక్ష్య హై 2047 తక్ వికసిత్ భారత్ బనానే కా.
0: ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలను వేగంగా విస్తరించేందుకు 100,00,000 రూపాయలతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గారి యోజన్ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దాదాపుగా 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తుందని చెప్పారు. నేడు భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
1: తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకో సిస్టమ్ హై ఔర్ భారత్ కీ స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే శహరో కీ కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ ఆధే రికగ్నైజ్ స్టార్టప్ టియర్ 2 ఔర్ టియర్ 3 శహరో మే హై. యానీ ఆజ్ గాంవ్, కస్బే ఔర్ ఛోటే శహర్ కా యువా భీ భారత్ కీ నయీ ఇకానమీ మే అప్నీ భూమికా బడీ బనా రహా.
0: షిల్లాంగ్లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 20వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన యువతకు కేంద్ర విదేశీ వ్యవహారాలు, చేనేత, జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా ఈరోజు 127 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. కొత్తగా నియామకమైన ఉద్యోగులు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారుగా 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. అదేవిధంగా పశ్చిమ రైల్వేలోని ఉద్నాఉకాయ్, సోన్గఢ్ సెక్షన్లలో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జి భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నియమించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైలు రాకల్పోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది. మరోవైపు దక్షిణ తీర రైల్వేలోని శావల్యాపురం, గుంటూరు సెక్షన్లలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణ కోసం 142 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. జనసేవ నుంచి దేశసేవ అనే మంత్రంతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈరోజు కూడా నిరంతర ప్రతిజ్ఞతో కొనసాగుతోంది. సేవ సుపరిపాలనతో నడిచే ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రగతి ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో నేరుగా రియల్ టైం సమీక్ష ద్వారా ప్రాజెక్టులు, పథకాలు, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి రూపుదిద్దుకుంది. దశాబ్ద కాలంలో ప్రగతిని వేగవంతం చేయడానికి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడానికి, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ప్రధాని స్థాయిలో విస్తృతమైన పర్యవేక్షణ కారణంగా 85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆటంకాలు తొలగిపోయి అభివృద్ది వేగవంతమైందని తెలిపారు. నేపాల్కు భారత్ ఈరోజు 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రతా కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులున్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకోవడానికి భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురవేసింది. అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను ఏబీవీపీ గెలుచుకుంది. ఏబీవీపీకి చెందిన ఎచ్ దబ్బాస్ అధ్యక్షుడిగా, రియా చావడి కార్యదర్శిగా, లక్షరాజ్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విజయాన్ని సాధించారు. ఇక ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకిన్ కైవసం చేసుకున్నారు. డ్యూసు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఏబీవీపీ నాయకులను, విద్యార్థులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. 20వ ఆసియా క్రీడలు జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. 2 గంటల పాటు జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో జపాన్ రాజకుటుంబం, క్రీడా అధికారులు, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యకులు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ పాల్గొన్నారు. భారత్కు చెందిన 501 మంది సభ్యుల బృందానికి 2 సార్లు ఒలింపిక్ పథక విజేత మనుభాకర్, కబడ్డీ క్రీడాకారుడు పవన్ సెహ్రావత్ నేతృత్వం వహించారు. షాట్ పుటర్ తేజిందర్ పాల్ సింగ్ తూర్ స్థానంలో పవన్ సెహ్రావత్ జెండా కోయగా వ్యవహరించారు. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. రేపు నిస్సిషిన్లో జరిగే 2వ సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడనుంది. టెక్బాల్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా 1-2 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఇమ్మా సోమయ్య చేతిలో ఓటమి పాలైంది. రేపు కాంస్య పథకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో క్విన్సీ తలపడనుంది. మధ్యప్రదేశ్లోని అగర్మాల్వా జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ప్రధాని తన సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాసేవను జాతీయ అభివృద్దికి కృషి చేయడాన్ని తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన 20వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో మంత్రి పాల్గొని నూతనంగా ఎంపికైన 200 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఢాకాలో వరుసగా చోటు చేసుకుంటున్న బాంబు పేలుళ్లు బస్సులకు నిప్పు పెట్టిన సంఘటనల దృష్ట్యా రాజధాని వ్యాప్తంగా భద్రతను తీవ్రంగా పటిష్టతరం చేశారు. ఈ సందర్భంగా డిటెక్టివ్ బ్రాంచ్ చీఫ్, అదనపు పోలీస్ కమిషనర్, ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ ఎండీ షఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ, 200 కంటే ఎక్కువ చెక్పోస్టులను ఏర్పాటు చేసి నగరంలోని ప్రధాన ప్రవేశ మార్గాల వద్ద అదనపు బలగాలు మొహరించినట్లు తెలిపారు. భారత్ నేపాల్ భాగస్వామ్యాన్ని పునరుద్దరించుకోవడానికి ఈ వేదిక కీలకమైందని నేపాల్ ఆర్థిక మంత్రి డాక్టర్ స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. న్యూఢిల్లీలో రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ నిర్వహించిన గ్లోబల్ ఆర్డర్లో భారత్ నేపాల్ సంబంధాల పునర్నిర్మాణం అనే అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ వాగ్లే మాట్లాడారు. కనెక్టివిటీ, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దశావతారం చిత్రానికి కమల్ హాసన్ సాధనా సర్గం పాడిన పాట. సంగీతం హిమేష్ రేష్మియా, సాహిత్యం వేటూరి.

మీరు వినబోతున్న ఈ పాట విజయదశమి చిత్రానికి నవీన్ వసుంధర దాస్ కలిసి పాడారు. సంగీతం శ్రీకాంత్ దేవ, సాహిత్యం ఈశ్వర్ తేజ.

నీవల్లే నీవల్లే చిత్రానికి కార్తీక్ క్రిష్ హరిణి పాడిన పాట, సంగీతం హ్యారిస్ జయరాజ్, సాహిత్యం భువనచంద్ర.

అందమైన అబద్ధం ఈ చిత్రానికి రంజిత్ రీటా పాడిన పాట వింటారు. సంగీతం MM శ్రీలేఖ, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్.

అనివార్య కారణాలలో ఆ పాటని ప్రసారం చేయలేకపోతున్నాం. కార్యక్రమంలో మీరు వినబోతున్న ఈ పాట ఆవకాయ బిర్యానీ చిత్రానికి మణికంఠ సైంధవి పాడిన పాట. సంగీతం మణికంఠ, సాహిత్యం వనమాలి.

0: ఆకాశవాణి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ గరుడ వాహనారూఢాయ నమః. శుభ సాయం. అదిగో దేవదేవుని యొక్క దివ్యధామం వెంకటగిరి శిఖరాల మీద ఉన్నటువంటి వెంకటగిరి శిఖర శిరోమణి అని చక్కగా చెప్పుకునేటువంటి స్వామివారు ఈ చక్కని సాయంకాల సమయంలో హైందవ సమయాన్ని అనుసరించి 34 గడియల 56 విఘడియల ఈ సమయంలో లౌకిక సమయాన్ని అనుసరించి 8 గంటల

పురుషంలో అదిగో స్వామివారు వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షంలో నవమి తిథి పూర్వకంగా సాగుతూ ఉండేటువంటి మూలా నక్షత్రయుక్తమైనటువంటి శనివారం నాటి సాయంకాలం అద్భుతంగా గరుడవాహన రూఢుగా స్వామివారు ప్రత్యక్షమై సమస్తమైనటువంటి ఆకాశవాణి శ్రోతల హృదయాలలోనికి శబ్దస్వరూపంతో ప్రవేశించేటువంటి మంగళకరమైనటువంటి క్షణాలు. అదిగో దేవదేవుడిని చక్కగా తన యొక్క రెండు రెక్కల మధ్యలో పట్టుకొని పొదివి పట్టుకొని ఎంతో సంతోషంతో భక్తుల దగ్గరకు తీసుకొచ్చేటువంటి ఆ గరుత్మంతుని యొక్క దివ్య స్వరూపాన్ని భక్తులందరూ కూడా దర్శిస్తూ ఎంతో గొప్పగా భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని తాము దర్శిస్తూ ఇక్కడ ఆ భగవాను సేవిస్తూ ఉన్నటువంటి శుభక్షణాలు. కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 2026వ సంవత్సరం చక్కగా ఈ భాద్రపద మాసంలో ప్రతి సంవత్సరము జరిగేటువంటి అనుస్యూతంగా వచ్చేటువంటి ఈ బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. సాలు అంటే సంవత్సరం అని అర్థం, కట్టు అంటే నియమము అని అర్థం. ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగా ఎక్కడైతే ఈ భాద్రపద మాసంలో చక్కగా వస్తుందో కన్యామాసం అంటారు, అటువంటి ఆ సమయంలో జరిగేటువంటి ఉత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ సంవత్సరం 2 బ్రహ్మోత్సవాలు వస్తాయి. వచ్చేటువంటి నెలలో అధిక మాసం రావడం చేత మరలా కూడా బ్రహ్మోత్సవాలు రావడం జరుగుతుంది. ఇక్కడ నవాహిక బ్రహ్మోత్సవాలు 9 దినాలు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఈనాడు 5వ దినం రాత్రి ఈ గరుడ జరిగేటువంటి గరుడోత్సవం చాలా ముఖ్యమైనదిగా ప్రథమ గణ్యమైనదిగా చెబుతూ ఉంటారు. వేదాత్మా విహగేశ్వర అని చాలా గొప్పదైన సూక్తిని అనుసరించి ఆయన గరుత్మంతుడు వేదస్వరూపుడు. వైదికములైనటువంటి సామగానం ఆ సామవేదానికి సంబంధించిన రథంతర సామమని ఒక శాఖ, బృహత్ సామమని ఒక శాఖ, ఈ రెండు శాఖలే రెండు రెక్కలుగా కలిగినటువంటి వాడే స్వామిని తన రెక్కల మధ్యలో పొదిగి పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుడిని చక్కగా తీసుకుని వస్తూ ఉన్నారు. ఋగ్వేదం, యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం అనేటువంటి 5 విభాగాలుగా ఉంది కాబట్టి ఈ సమస్తమైనటువంటి వేదాత్మ వేదములకంతా కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు మహానుభావుడు ఆ గరుత్మంతుడు. కాబట్టి అటువంటి ఆయన్ను వేదాత్మ విహగేశ్వర అని చెప్పడంలో ఎంతో ఆ సబబు ఉంటుంది. కాబట్టి స్వయంగా సుప్రభాతంలో ఆ అన్నంగరాచార్య స్వామి వారు కీర్తిస్తారు, శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని. 7 కొండలలో గరుడాచలం, గరుడ పర్వతం కూడా ఒకటి. కాబట్టి ఆ అటువంటి గరుడాచలం మనం తిరుమలకు వచ్చేటప్పుడు చూడవచ్చు, అలిపిరి రోడ్డులో వచ్చేటప్పుడు వినాయకుడి గుడికి సమీపంలో ఎగువగా గరుడ పక్షి ఆకారంలో మనకు చక్కగా తిరుమల కొండ కనబడుతుంది. కాబట్టి కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రిం కలవయుగే అని పెద్దల మాట. త్రేతాయుగంలో గరుడాద్రి అనేటువంటి పేరు ప్రధానంగా ఉండేదని వామన పురాణం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా విష్ణుదేవుడిని ఆ చక్కగా ఆరాధించేటువంటి విధానంలో వైకుంఠంలో ఉండేటువంటి వెంకటం అనేటువంటి క్రీడా పర్వతాన్ని వరాహ విష్ణుదేవుడి యొక్క ఆజ్ఞానుసారం గరుత్మంతుడు భూమి మీదకి తీసుకొని వచ్చి సువర్ణముఖి నదికి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ పర్వతానికి గరుడాద్రి అనేటువంటి పేరు చక్కగా కలిగిందని మార్కండేయ పురాణం చెబుతుంది. అందుకనే వైకుంఠలోక

0: గరుడేన విష్ణోః క్రీడాచలో వెంకటనామధేయః ఆనీయచ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాస హేతోః అని. కాబట్టే మహర్షులు గరుడాద్రిని వెంకటాద్రిని వేదస్వరూపంగా వర్ణించినారు. కాబట్టే వేదమంత్రం కూడా అరాయికాణే గిరింగచ్చేత్తం విదుః ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల. కాబట్టి భక్తుడికి చక్కగా సలహా ఇస్తూ నీ అభీష్ట సిద్ధి కోసం శ్రీనివాసుడి నిలయమైనటువంటి వెంకటాచల పర్వతానికి వెళ్ళమని ఋగ్వేదం చక్కగా భక్తులకు సలహా ఇస్తుంది. కాబట్టి గరుడాచలం శేషాచలానికి నామాంతరం. కాబట్టి గరుడు వేదస్వరూపుడు. అటువంటి అనేక విశేషాలు మనం చక్కగా మరొక వ్యాఖ్యాత గారైనటువంటి సాక్షాత్ సాయిబాబు గారి యొక్క మాటల్లో మనం చక్కగా తెలుసుకుందాం. అందుకోండి సాయిబాబు గారు.
1: గరుడాద్రివాస గోవిందా గోవిందా. తిరుమల గిరులన్నీ కూడా భక్తులతో నిండిపోయి అత్యంత ఆనందంగా భక్తులంతా గోవిందనామ స్మరణలతో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళాకారుల బృందాల యొక్క విశిష్టమైనటువంటి కళా ప్రదర్శనలతో అందమైన ఆ గోదాపిరాట్టి సమర్పించినటువంటి పుష్పమాలిక ధారి అయి శ్రీనివాసుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈనాడు తనకు అత్యంత ప్రియతములైనటువంటి గరుత్మంతుడి మీద అధిరోహించి ఇందాక వారు చెప్పినట్లుగా వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడాయన వేదాల చేత తెలియబడేటువంటి పరమాత్మ స్వరూపమని మనకు గుర్తుకు వస్తూ ఉంటోంది ఈ సన్నివేశం ద్వారా. కలియుగ ప్రత్యక్ష దైవంగా కామితార్థ ప్రజలుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఆయన దివ్య వైభవం ఇది గరుడాద్రి అని గరుడ గమన స్వరూపుడైనటువంటి పెరియ సిరువడి అని సంప్రదాయవేత్తలు పేర్కొంటూ ఉండేటువంటిది. ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనాడు ఈ గరుడ సేవని చాలా విశిష్టంగా నిర్వహిస్తూ ఎక్కడ చూసినప్పటికీ కూడా పుష్ప సోయగాలతో విద్యుత్కాంతులతో ఇదేనా వైకుంఠం ఇదే వైకుంఠం అని సూచిస్తూ ఉన్నట్లుగా ఆ దేవదేవుడు దేవతా సార్వభౌముడు పురాణ పురుషోత్తముడు ఆ వెంకటపతి ఈనాడు మనకు దర్శనమిస్తూ ఉంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని భక్తులకు అందించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన ఆకాశవాణి కేంద్రం వారు. స్వామి ఎలాంటి స్వరూపుడు శ్రీ వినత కుమారుడు ప్రసిద్ధగతిని పరిచర్య సల్పగా పావన శంఖ చక్రముల పారణుతు ప్రకటింపతేయగా శ్రీవర భక్త కోటిని పరీక్షల సల్పి సమాదరింతువే నీ విభవమ్ములెన్నలగునే కరుణాలయ వెంకటేశ్వర. మద్దూరి రామ్మూర్తి గారు అద్భుతంగా స్వామి వైభవాన్ని చెప్తారు. స్వామికి ప్రియతముడు గరుత్మంతుడు. ఇందాక మన ప్రశాంత్ శర్మ గారు చెప్పారు చక్కగా శయ్యగా పాదుకలుగా స్వామి ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు ఎలాగ కావాలంటే అలాగ తనను తాను మలచుకొని స్వామి సేవ కైంకర్యాలు చేయటానికి సదా సన్నద్ధంగా ఉంటాడు గరుత్మంతుడు. మనం తిరుమల క్షేత్రంలో స్వామివారి దివ్య సాన్నిధ్యంలో చూస్తే ఒక కాలు ముందుకు నెగిపి మరొక కాలు వెనకకు సాచి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అంజలి ముద్రలో నిలిచి అంజలిం పరమాముద్రే క్షిప్రం దేవప్రసాదిని ఆ స్వామి యొక్క రెండు చేతులు ఆ గరుత్మంతుడి రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం అనేది ఒక ముద్ర అన్నారు. ముదం ద్రావయతీతి ముద్ర అంటే పరమాత్మను సంతోషింపజేస్తోందిట. అందువల్లనే అంజలి ముద్రతో ఉంటాడు. ఆయనే ఇప్పుడు రెండు చేతులు చాచి స్వామివారి మృదుమధురమైన అరుణారుణ కాంతులతో విరాజిల్లేటువంటి ఆ పాదపద్మాలను చేతులతో ధరించాడు. ఎంత అద్భుతం. అంటే మనం కూడా పరమాత్మను ఎప్పుడూ కూడా హృదయంలో ధరించాలి. ఆ పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఆ స్వరూపం ఎలాగ తెలుస్తోంది? జ్ఞానం చేత తెలుస్తోంది. స్వామికి ప్రియతముడు అని చెప్పుకున్నాం కదా, ఆయనకు రెండు రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు కర్మ భక్తి అనే రెక్కలతో కూడినటువంటి ఆ జ్ఞానమే మూర్తి భవిస్తే గరుత్మంతుడు అన్నారు. ఆ గరుత్మంతుడి మీద ఎవరున్నారు? శ్రీనివాసుడు ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక చేతిని క్రిందకు చూపిస్తున్నాడు, మరొక చేతిని ఆ మోకాళ్లకు స్పృశింపజేస్తూ ఉన్నాడు. మరి ఏం సందేశం ఇస్తున్నాడు ఈయన అంటే, మహానుభావులు చక్కగా చెప్పారు, మత్పాదవు శరణం వ్రజేతి చరణవు సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్టద్దయాసాగర సశ్రేయంసి జతిర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు అంటారు. మనం టీటీడీ పంచాంగాల్లో లోపల ఈ శ్లోకం ఉంటుంది, ప్రతిరోజు చదువుకుంటే ఎంతో విశేషం. ఏమిటా స్వామి యొక్క వైభవాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారు వేదాంతం జగన్నాథాచార్య స్వామి వారు. ఆయన ఏమన్నారు అంటే, లోకల పురాణాలలో అభివ్యక్తమైన భావమే అది మార్కండేయాది మహర్షాదులు చెప్పారు. ఎవరైతే తన పాదాలను ఆశ్రయిస్తారో, శరణాగతి చేస్తారో, అలాంటి వారికి జ్ఞానం సంస్పృశతీతి జ్ఞానమపి పాణిభ్యాం ఈ సంసారం అనేటువంటి సముద్రం, సామాన్యంగా సముద్రంలో పడితే మునిగిపోవటమే, కానీ ఇక్కడ భగవత్ పాదాలనేటువంటి వాటిని పట్టుకుంటే మత్పాదవు శరణం రజేతి చరణవు సంసార సింధుస్తదా జ్ఞానం సంస్పృశతీతి అంటే మోకాలిలోకే వస్తోందిట ఆయన పాదాలను పట్టుకుంటే. ఇది సూచిస్తూ ఉన్నారు ఆయన. ఇతర అవతారాలన్నిటిలో ఏ అద్భుతమైనటువంటి అభయ ప్రదానం చేశాడు దాన్ని సూచిస్తూ ఈ కలియుగ ప్రత్యక్ష దైవం మనకు అనేకమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉన్నారు. వాటిని అన్నింటినీ మనం గ్రహిద్దాం. ఇప్పుడు మన ప్రశాంత్ శర్మ గారు మరికొన్ని విశేషాలను వివరిస్తారు. ఆ దివ్య వైభవాన్ని శ్రవణం చేసి ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. గరుడాద్రివాస గోవింద గోవింద.
0: ఓం నమో వెంకటేశాయ. అదిగో అద్భుతమైనటువంటి గరుత్మంతుని రెక్కల మధ్య అన్ని వైపుల నుంచి దివిటీలు వెలుగుతూ ఉండగా రాజరిక వైభవాన్ని చక్కగా చూపిస్తూ శక్యోపచార భక్త్యోపచార రాజోపచార విశేషాలను స్వీకరిస్తూ అదిగో అందమైనటువంటి వెంకటాద్రి నాయకుడు కదిలి వస్తున్నటువంటి కమనీయ రమణీయ క్షణాలు. స్వామివారు ఈరోజు తన యొక్క పరమభక్తురాలైనటువంటి గోదాదేవి అందించిన సువాసనతో కూడిన పుష్పమాలలు ధరించి చిరునవ్వులతో మహాసంతోషంగా కదిలి వస్తున్నాడు. గోదా సమర్పిత సువాసిత పుష్పమాల లక్ష్మీ సుహారమణి భూషి సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః శ్రీ వెంకటాద్రి నిలయో జయతి ప్రసన్నః. వెంకట నాయకుడంటే చాలా మక్కువండి ప్రజలకు, కాబట్టే శతాబ్దాల తరబడి ఎవరినైతే చూడాలని అనేక కష్టాలనంతా కూడా ఓర్చుకొని వస్తున్నారో అటువంటి స్వామి ఇదిగో ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాడు. ఎలా ఉన్నాడు చూడండి అంటారు. గోదాదేవి సమర్పించినటువంటి అత్యంత పరిమళభరితమైన పుష్పమాలలు ధరించి మకర కంఠి లక్ష్మీహారంతో సువర్ణ సహస్రనామ మాలికను ధరించి ఉన్నాడు స్వామి. గరుడుని మీద ఆసీనుడై దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సకల శుభాలను కలిగిస్తారు. ఆకాశవాణి శ్రోతల యొక్క హృదయాలలోకి శబ్దరూపంగా తాను దిగి వచ్చినటువంటి మహాత్ముడు ఆయన అద్భుతమైనటువంటి పరాక్రమంతో విశ్వాన్ని నడపడమే కాదు చాలా గొప్పదైన ప్రేమతో భక్తులను అక్కున చేర్చుకుంటాడని అంటారు. స్వయంగా అన్నమాచార్య స్వామివారు ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులను ఎంతో గొప్పగా కీర్తిస్తూ అంటారు. నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి, సతులు సుతులు పరిసరులు బాంధవులు హితులు కొలువగా ఇందరును, శత సహస్ర యోజన వాసులును వ్రతములతోడని ఒత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి. స్వామివారి యొక్క దర్శనాన్ని చూడాలి చెయ్యాలి అనుకుని వచ్చేటువంటి భక్తుల యొక్క స్వభావాలను ఎంతో చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. ముడుపులు జాళలు మొగితల మూటలు కడలేని ధనము కాంతలను, కడుమంచి మణులు కరులు తురగములు వడిగొని వెలగుచు ఒత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి. ఆ దేవదేవుడి యొక్క దివ్య వైభవాన్ని తాము కళ్ళారా చూడాలని, ఆ మహనీయుణ్ణి దర్శించాలని ఎంతో ఆశతో ఆయన నా యొక్క అనుగ్రహంతో తమ మనస్సులో ఉండేటువంటి కోరికలంతా కూడా పూర్తి చేసుకోవాలని చాలా గొప్పదైనటువంటి ఆశలతో వస్తారు అని ఆ భక్తుల యొక్క భావాలను చాలా చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. అందుకనే అయ్యా మిమ్మల్ని మేము వదలము, మీ యొక్క అద్భుతమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణ వర్షపాతమే మా జన్మలకు ఏడుగడ అంటారు భక్తులు. శ్రీధరాధినాయకం శ్రీతాపవర్గదాయకం శ్రీగిరీశమిత్రమంబుజక్షణం విచక్షణం శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం నాగరాద్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. ఆ దేవదేవుడిని వెంకటేశ్వరుడిని మేము నిరంతరం కొలుస్తాం కలుస్తాం పిలుస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం. ఆయన యొక్క అద్భుతమైన కరుణాకటాక్షాలలోనే మా జన్మను ధన్యం చేసుకున్నామని ఆయన్ని ఎప్పుడూ కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు. అటువంటి అద్భుతమైన భక్తుల యొక్క సందోహం ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో వచ్చేదిగో ఇప్పుడు ఈ క్షణంలో అన్ని విధాలుగా కూడా భక్తులు గోవిందనామ స్మరణపూర్వకంగా స్వామిని తమ హృదయంలోకి ఆహ్వానిస్తూ తమ జన్మ ధన్యమైందని తరిస్తున్నారు. అయ్యా సాయిబాబు గారు మీరు అందుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: అత్యంత ఆనందదాయకంగా మనమంతా ఇప్పటిదాకా చక్కగాని శ్రవణం చేశారు. నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటిది అదే అంటే బాగా వినడం. ఆ తర్వాత వస్తుంది కీర్తనం. 32,000 కీర్తనలు అన్నమాచార్యుల వారు అందించారు స్వామి అనుగ్రహంతో. 500,000 కీర్తనలు అందించారు పురంధరదాసు. 24,000 కీర్తనలు త్యాగరాజస్వామి. ఎంతంత అద్భుతమండి పరమాత్మని కీర్తన చేయడం. అది మాకు చేత కాదంటారా, స్మరణ చేయమన్నాడు. గోవిందనామస్మరణం స్మరణాదిష్టవర్షుణ భవాబ్ధితానం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్న కిరీట కుండలం ప్రళంబ సూత్రోత్తమ మాల్యభూషితం రమామ్యహం వెంకట శైల నాయకం. మహానుభావులు చక్కగా సమ్యక్ కీర్తనం సంకీర్తన బాగుగా కీర్తన చేయండి. ఎవరిని కీర్తించాలి? భగవానునే. ఆయన నామ రూప లీలా గుణధామ విశేష వైభవాలని మనం కీర్తిస్తే ఏమవుతుంది? నోరు పవిత్రమవుతుంది. నోటి ద్వారా మనం రెండు పనులు చేస్తూ ఉంటాం, మాట్లాడటం చేస్తూ ఉంటాం, ఇంకా ఏం చేస్తాం? తినటం చేస్తాం. ఈ రెండింటినీ పవిత్రీకృతం చేసుకోవాలి అని పెద్దలు భగవదారాధన చేసి ఆ భగవన్ నివేదితమైనటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం. ప్రసాదం అంటే అనుగ్రహం అని. రెండవది కీర్తనం, ఆ భగవంతుని యొక్క నామరూప గుణ కీర్తన. మనకు కీర్తన చేయడం పాడటం రాదండి అని అంటారా? నామం చేయమన్నాడు. శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం. ఇక్కడ ఈనాడు ఎక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి, అస్సాం నుంచి, అరుణాచల ప్రదేశ్

0: నుంచి ఇలాగ దక్షిణ భారతదేశంలో కేరళ ఇలాగా అనేక రాష్ట్రాల నుంచి వారి వారి ప్రదేశాలకు ప్రాంతాలకు సంబంధించిన భగవంతుని యొక్క దివ్య నామరూప గుణకీర్తనలు చేసేటువంటి కళా బృందాలు ఈనాడు తండోపతండాలుగా బృందాలు బృందాలుగా ఈ భక్త జనానీకాన్ని చక్కగా అలరింపజేస్తూ స్వామి వైభవాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మనం అది చేయలేము అని అంటే మనం ఉన్న చోటని గోవింద నామస్మరణ చేసినా భగవానుడికి దూరం కాదు. మనకు దూరం అయితే అవ్వచ్చు, తిరుమలకు మన ప్రాంతం దూరం అయితే అవ్వచ్చు, కానీ భగవంతుడికేమి దూరం కాదు. భక్త్యా భగవంతం జ్ఞేయం, భగవంతుణ్ణి భక్తుడు భక్తి ద్వారా తెలుసుకుంటాడు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తిరిత్యభిధీయతే అంటాడు పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాద నారదాదులలో ప్రహ్లాదుడికి గురువు గారైనటువంటి నారద మహర్షి. పరమ ప్రేమ రూపమైనటువంటిది ఆ భక్తి, ఆ పరమాత్మ మీద కలిగేటువంటి ప్రేమకు ఆ భక్తి భావం ఎలాగ ఉంటుంది, వ్యక్తం అవుతూ ఉంటుంది, అర్చన ద్వారా అవుతోంది. పాదసేవనం అర్చనం, మనకు తెలిసిన భగవంతుని యొక్క నామాలు చదువుకొని ప్రతినిత్యము కూడా స్వామి ఆ చిత్రపటం దగ్గరైన రెండు పుష్పాలు వేసి మనం తినే ఆహారాన్ని ఆయనకు చూపించి ఆయన స్వీకరించినట్లుగా చేతితో తీసుకున్నట్లుగా భావన చేసి తత్ప్రసాదంగా ఆయన భుక్త శేషాన్ని ఆయన తినగా మిగిలిన దాన్ని మనం తింటున్నామనే భావన చేస్తే ఆ తీసుకునే ఆహారం ప్రసాదం అవుతుంది. అలాగా ఆయనకు మనం ఏ వస్తువు అయినా సరే తీసుకొని ఆయనకు సమర్పించి తత్శేషంగా స్వీకరిస్తే భగవద్ అనుగ్రహాన్ని మనం పొందాము అనేటువంటి ఒక చిత్త నైర్మల్యం కలుగుతుంది, నిర్మలత్వం కలుగుతుంది. మనం చేసే పనిని ఏదైనా భగవంతుడికి సేవ అనే భావంతో చేస్తే నువ్వు ఏ పని చేసినా అది పవిత్రమవుతుంది. అందువలనే నువ్వు చేసే పని కాదు, ఆ భావన గొప్పది అని మనకు మహానుభావులు చెప్పారు. అందువలనే ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ ఈ గరుడ వాహనం మీద, అంటే వేదాల ద్వారా పరమాత్మ జ్ఞాన వికాసం ద్వారా భక్తి ద్వారా సత్కర్మాచరణ ద్వారా ఆ భగవద్ అనుభూతిని పొందవచ్చు అని మనకు అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. మరికొన్ని విశేషాలని మనం వ్యాఖ్యాత ద్వారా తెలుసుకుందాం. రమారమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద, వెంకటాద్రివాస గోవింద గోవింద,
1: గరుడవాహనారూఢ గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణతో భక్తులు దిక్కులు పిక్కటిల్లేటట్టుగా అన్యవైపులా స్వామిని కీర్తిస్తూ ఉండగా అదిగో స్వామిని చక్కగా పొదివి పట్టుకొని ఆ గరుత్మంతుడు ఆయనకు రెండు రెక్కలు, ఆ రెండు రెక్కలు కూడా వేదస్వరూపాలని పెద్దలు చెబుతారు. సామగానం సామవేదం అనేటువంటి దాంట్లో సామగానంలో రెండు శాఖలు ఉన్నాయి, బృహత్సామం అని ఒకటి, రథంతర సామం అని ఒకటి. ఆ రెండు శాఖలు ఆ రెండు రెక్కలుగా స్వామివారిని చక్కగా ఆ రెండు రెక్కల మధ్యలో పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా తీసుకొని వస్తున్నాడు ఆ గరుత్మంతుడు ఈనాడు. అటువంటి స్వామిని నేరుగా చూడడం, అందుకనే ఆయనకు పెరియ తిరువడి అని పేరు తమిళ సంప్రదాయంలో గరుత్మంతుడికి. సుపర్ణం వైన తేయం చ నాగారిం నాగభీషణం జితాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం తార్క్ష్యం కశ్యప నందనం ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః యపఠేత్ ప్రాతరుత్థాయ స్నానే వా శయనేపి వా విషం నాక్రామతే తస్య నచ హింసంతి హింసకాః సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే బంధనాన్ ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ. ఇట్లా స్వామివారిని గరుత్మంతుణ్ణి కొలిస్తే ఆయన్ను 12 పేర్లతో చక్కగా సుప్రసిద్ధంగా పిలుస్తారు. గరుత్మ సుపర్ణుడని, వైనతేయుడని, నాగారి అని, నాగభీషణుడని, జితాంతకుడని, విషారి అని, అజితుడు అజితుడు అని, విశ్వరూపుడు అని, గరుత్మంతుడు అనేటువంటి పేరు సుప్రసిద్ధం. ఖగశ్రేష్ఠుడు, తార్క్ష్యుడు, కశ్యప ప్రజాపతి యొక్క తనయుడు కాబట్టి కశ్యప నందనుడు అని ఇట్లా 12 పేర్లతో ఎవరైతే పిలుస్తారో మహాత్ముడైనటువంటి గరుత్మంతుణ్ణి ఉదయం గాని మధ్యాహ్నం గాని సాయంత్రం గాని గరుత్మంతుణ్ణి ఇలా సేవించినటువంటి వారు అనేక రకాలైన విషబాధకి తప్పించుకుంటారు అని కూడా దాని ఫలితాన్ని చక్కగా పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే సంగ్రామంలో కానీ వ్యవహారం యుద్ధంలో వ్యవహారంలో అలాగే విజయము అనేది ఆయన్ను చేసిన వాళ్లకు చక్కగా సిద్ధిస్తుందని చెబుతూ ఉన్నారు. అటువంటి ఆ గరుత్మంతుని యొక్క అద్భుతమైనటువంటి మూపు మీద అందమైనటువంటి అభయహస్తాలతో చక్కగా కల్పిస్తున్నటువంటి స్వామి శ్రేష్టమైనటువంటి తన యొక్క కరుణా కటాక్ష విశేషాలను అందిస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని మనసారా తలవడం, నోరారా పిలవడం, మన శరీరం కొద్దీ ఆయన్ను సేవించడం చాలా ఉత్తమమైన మార్గం.

0: మంగళం అంటూ మంగళాద్యాని మంగళమధ్యాని మంగళాంతాని కర్మ కర్తవ్యాని అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి మంగళస్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడిని చక్కగా పిలవడం, తలవడం, కొలవడం మన యొక్క కర్తవ్యంగా భావించి అద్భుతమైన ఫలితాలను మనం పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవ కుమార్, ఆర్ రామగోవిందరెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు నైపుణ్యాలు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా

0: దేశ యువతకు ఆధునిక నైపుణ్యాలు, భవిష్యత్ అవకాశాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో అందజేశారు. 20వ రోజ్గార్ మేళాను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ, 100 కోట్ల రూపాయల వ్యయంతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా సుమారు 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగు పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన కొన్నేళ్లలో భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఎఫ్టీఏలు కుదుర్చుకుందని, ఇది దేశీయ పారిశ్రామికవేత్తలకు కొత్త మార్కెట్లను, యువతకు అంతర్జాతీయ కెరీర్ అవకాశాలను తెరిచిందని నరేంద్ర మోదీ అన్నారు. భారత్కు చెందిన యువత నైపుణ్యంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరిగిందని, మన నిపుణులు స్టార్టప్ల నుంచి ప్రపంచం ఎంతో ఆశిస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా భారత్ నిలిచిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
1: आज भारत का युवा आगे बढ़ रहा है. अब आप सभी की भारत सरकार में रहते हुए ये जिम्मेदारी है कि देश के युवाओं की आकांक्षाओं को समझते हुए आप अपने काम को बखूबी निभाएं. हर फाइल पर किया गया सिग्नेचर युवा एस्पिरेशंस को आगे बढ़ाने वाला होना चाहिए. इनोवेशन से इन्वेस्टमेंट बढ़े और इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट के नए अवसर बने कि जिन परेशानियों से आप गुजरे हैं दूसरे युवाओं को न गुजरना पड़े.
0: ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్ తలసరి కర్బన ఉద్గారాల వాటా సగం కంటే తక్కువేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ది చెందుతున్న దేశాలపై తరచూ నెపం మోపడం సరికాదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ ఆధ్వర్యంలో ఈరోజు ది ఫ్యూచర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్ 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్యారిస్ COP21 సదస్సులో చేసుకున్న ఒప్పంద లక్ష్యాలను గడువు కంటే ముందే పూర్తి చేసిన ఏకైక G20 దేశం భారత్ మాత్రమేనని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రతి రంగంలోనూ భారత్ ఎంతో పురోగతి సాధించిందన్నారు. దేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రాధాన్యమిస్తున్నామని, గడిచిన 12 ఏళ్లలో పవన విద్యుత్ సామర్థ్యం 3 రెట్లు పెరిగిందని చెప్పారు. క్లీన్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, అణు విద్యుత్ ఉత్పత్తిపైన దృష్టి సారించామన్నారు. ఇదే సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, పర్యావరణ రక్షణకు సంబంధించి ఎలాంటి చట్టాలు, ట్రిబ్యునల్లు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని చెప్పారు. అడవులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులను కాపాడుకోవడం, సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉండటం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొంటూ,
2: does not experience pollution according to administrative boundaries. A forest does not understand the distinction between one project from another. The atmosphere does not recognize national frontiers. Climate adjudication must therefore look beyond the immediate proposal and examine the larger ecological system of which that project forms a part. The global judicial experience is equally instructive because there is no single constitutional route to environmental protection.
0: ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ తరపున ప్రస్తుతం దాదాపు 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల కార్యదర్శి ఎస్ కృష్ణన్ వెల్లడించారు. దేశంలో డిజైన్ ప్రతిభకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఇందులో భాగంగా సుమారు 85,000 మంది డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న సెమికాన్ ఇండియా 2026 సదస్సు వేదికగా ఆయన విలేకరులతో ఈరోజు మాట్లాడారు. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను మరింత వేగవంతం చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలు, ఇన్వెస్టర్లతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని ఆయన భరోసానిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలోని పలు హైకోర్టులకు 14 మంది న్యాయాధికారులను న్యాయమూర్తులుగా, అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం ఈ నియామకాలు ఖరారు చేసినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ సక్సేనా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టుకు 5 అదనపు న్యాయమూర్తులు, జమ్మూకాశ్మీర్ లడక్ హైకోర్టుకు 1 నియమితులయ్యారు. మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. కర్ణాటక హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లపై రాయితీ పొందేందుకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధన వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడటం, నిబంధనలకు విరుద్దంగా గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు తరలించకుండా నిరోధించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆయుర్వేదంతో పాటు ఇతర ఆయుష్ వైద్య విధానాల్లో కృత్రిమ మీద ఏఐ వినియోగాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వేగవంతం చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆయుష్ గ్రిడ్ డిజిటల్ వేదిక ఆధారంగా ఆరోగ్య సంరక్షణ, పరిశోధనలు, విద్య, సమాచార సేవలు వంటి పలు రంగాల్లో ఏఐ సాంకేతికతను విస్తృతంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా పౌరులు, పరిశోధకులు, విద్యార్థుల కోసం ప్రత్యేక ఏఐ చాట్బాట్లను అభివృద్ది చేస్తున్నట్లు ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యోగా సారథి యోగా సూచనల కోసం ఏఐ చాట్బాట్గాను, నివేశ్ సారథి ఆయుష్ రంగంలో పెట్టుబడుల కోసం ఏఐ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని సవల్యాపురం గుంటూరు మార్గంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునీకరించేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర ఉన్న ఈ సెక్షన్లో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ల బలోపేతానికి 142 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ వెర్షన్ 4.0 వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 250 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 20వ ఆసియా క్రీడలు ఈరోజు అధికారికంగా ప్రారంభమయ్యాయి. జపాన్ చక్రవర్తి నరుహితో ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. క్రీడాకారుల కవాతులో 501 మంది సభ్యులతో కూడిన భారత బృందానికి మను బాకర్, పవన్ సెహ్రావత్ నాయకత్వం వహించారు. అధికారిక ప్రారంభోత్సవానికి ముందే కొన్ని క్రీడాంశాలు ప్రారంభమయ్యాయి. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్ కు చేరుకుంది. నిషన్ వేదికగా రేపు జరిగే 2వ సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఆసియా క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టెక్ బాల్ మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా రేపు కాంస్య పథకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో తలపడనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడా బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ద్వారా ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయాలు సాధించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కేరళం, మాహే, మధ్య మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. మరోవైపు మరట్వాడ, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, కొంకన్, గోవా, ఒడిశా సహా ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు నైపుణ్యాలు, అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర జగత్ హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట అకేలే హమ్ అకేలే తుమ్.

మీరింతవరకు చిత్ర జగత్ హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: के साथ संगीत का अखिल भारतीय कार्यक्रम आज अब यहीं संपन्न होता है। इसमें आज आपने सुना श्री एस हरिकुमार का कर्नाटक शैली में वायलिन वादन। कार्यक्रम में संगति कर रहे थे मृदंगम पर श्री चंगनाशेरी के आर जैन और घटम पर श्री अंचल एच कृष्ण अय्यर। ये कार्यक्रम आकाशवाणी के तिरुवनंतपुरम केंद्र में रिकॉर्ड किया गया और दिल्ली आकाशवाणी से प्रसारित हुआ।
1: With that, we conclude the violin recital by Sri S. Harikumar in the broadcast of National Program of Music. He was accompanied by Sri Changanasheri K. R. Jayan on the Mridangam and Sri Anjal H. Krishna Iyer on the Ghatam. This broadcast was recorded at Akashwani Tiruvananthapuram and came to you from the Delhi station of Akashwani.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: सबके जो धन है, आवंटन तो सबके अलग अलग धन होते हैं, लेकिन जब एक योजना बनती है, मैं छोटा सा अगर आपको एक यहाँ पे उदाहरण दें, प्रधानमंत्री आवास योजना ग्रामीण या शहरी, आप सिर्फ घर नहीं मिलता, मतलब ये है कि ढांचा दे दिया, उसमें पानी की सुविधा, बिजली की सुविधा, पाइप गैस की सुविधा, तीन चार चीजें जो कि जब आप घर के अंदर प्रवेश करें, और वो घर किस नाम पर जाएगा, महिला के नाम पर होगा उसका रजिस्ट्रेशन, घर की महिला, तो एक उनको एम्पावर किया आपने। अब ये अलग अलग स्कीम से निकल के आ रहे हैं, पाइप गैस का अलग स्कीम जो सरकार के आवंटन है, पानी घर घर जल योजना, अलग अलग जो स्कीम्स बनी है उसी में से निकल के आ रहे, लेकिन जब आपने आवंटन कर दिया तो आप रह सकते, तो एक ही सोच बदली कि वे कार्य करें।
1: श्रोताओं, एक होलिस्टिक बदलाव यानी जो परिवर्तन हुआ है वह संपूर्णता में बदला है। इसका बहुत अच्छा उदाहरण हमारे केवी प्रसाद जी ने दिया है कि प्रधानमंत्री आवास योजना मतलब एक ढांचा घर नहीं, बल्कि उस घर में जब वो तैयार होता है तो आपको नल जल भी मिल रहा है, शौचालय की व्यवस्था भी मिल रही है, साथ साथ रसोई के लिए गैस का भी इंतजाम आपको हो रहा है, और सभी योजनाएं सरकार की विभिन्न योजनाओं के तहत एक जगह समन्वित होकर, एकीकृत होकर देश के सबसे पिछड़े गरीब वर्ग के लोगों को अंत्योदय योजना के तहत मिल रहे हैं, ये जमीन पर दिख रहा है। हमारा ये विशेष कार्यक्रम यहीं संपन्न होता है। आप सभी श्रोताओं की ओर से शुभमय आपको और केवी जी आपको हम धन्यवाद देते हैं।
0: धन्यवाद मनोज जी।
2: विशेष श्रृंखला जनसेवा से देश सेवा के तीसरे संस्करण में आप सुन रहे थे परिचर्चा अंत्योदय का संकल्प। इसमें भाग ले रहे थे राजनीतिक विश्लेषक केवी प्रसाद और आर्थिक विश्लेषक शुभमोय भट्टाचार्य जी। कार्यक्रम का संचालन कर रहे थे मनोज पाठक। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और यूट्यूब चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं।
3: आकाशवाणी విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు: ఉదయం 6 గంటలకు సూక్తి సుధ, సమర్పణ శ్రీమతి పి ప్రియదర్శిని, 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో సరస వినోదిని సమస్యాపూరణం, సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ, అనంతరం భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన విదేశీ వనిత అని బీసెంట్ డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి గారి ప్రసంగం వింటారు. 7:55 ఈ మాసపు పాట, 9:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ శర్మ, శ్రీ పివిఎన్ఎన్ మారుతి. 9:30 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా రోజువారీ ముఖ్యాంశాల సంగ్రహం వింటారు. మధ్యాహ్నం 1:30 వనితావాణి కార్యక్రమంలో రోబో కథానిక వింటారు, రచన శ్రీమతి గోవిందరాజు మాధురి, అనంతరం లలిత గీతం. 3వ అంశం దంతరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన విశేషాలు. 3:00 అనివార్యం నాటకం వింటారు, రచన శ్రీ బిఏ అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు. 4:00 గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారి సమక్షంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తున్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సు పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత యొక్క భవిష్యత్తు 2026 ముగింపు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 7:15 పంట సీమలు కార్యక్రమంలో అపరాల సాగులో యాంత్రీకరణ గురించి డాక్టర్ డి విజయకుమార్ గారితో పరిచయం, అనంతరం జానపద గీతం వింటారు. ఇక 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ఎంజీ నందన్ భట్, శ్రీ పి రాఘవేంద్ర. రాత్రి 10:00 రవివాసిరియ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఓర్పు వెగటుగా ఉంటుంది, కానీ దాని ఫలితం అమృతం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:47. విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై సమాప్తం. FM 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.